విద్యలందు దిశక్తి చూపిన దివ్య భూమి చిత్రకళలతోడ చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరత భూమి యందు జననముంది.

0: Bharat, which is the motherland of ours, is the one which has earned fame intercontinental. Ours is the land, Bharat is the land which has defeated all foreign enemies and won victorious battles. Ours is the one, Bharat is the land which has earned extremely great name in the areas of music and all other fine arts. Bharat has given birth to you, and it is your responsibility to see that the dharma, the honor and dharma of Bharat is protected, fostered and developed. Devotees, this is your great responsibility.
1: Prema Swarupulara,
0: embodiments of divine love.
1: Bharata Deshambu Aranji Pandu Polcha.
0: The land of Bharat can be compared to an orange fruit.
1: Kanaga Jatulu Matamulu Tonalu Kade.
0: The inside, the pieces which constitute the orange fruit may be compared to different types of castes and religions which are there.
1: Dhinna tegalunu vruttulu avi enni unna.
0: There may be different types of people who follow different professions and different communities may be there.
1: Bharata deshana puttute bhagyamagunu kada mari.
0: Is it not a great good fortune to be born in the land of Bharat, to whichever community and religion and caste you belong to?
1: Aikamatyambu jnanamu nandajeyu divyajyotini veliginchu desamidiye.
0: This is the land which can make the unity and the divinity shine in its fullness.
1: Pavitramaina Bharata Deshamu anadi kalamu nundi astikyani prabodhistu prachara prabodhana cheta acharananu andistu vachindi.
0: From the times immemorial, Bharat is the land which has been teaching faith in God and has been proving by both word of mouth and by practice.
1: Loka samasta sukhino bhavantu annate haindava sampradayam yokka lakshyamu.
0: The tradition of Hindu land is that everyone in the world should be happy, all the world should be happy.
1: Itti pavitra Bharata Deshamunandu janminchinatuvanti bharatiyulu yokka sukhitamu adrishtamu entayo koniyadadaginadi.
0: In such a great land as Bharat, the people who have been born in that particular land, how fortunate they are.
1: Sahasra sirisha purushah sahasraksha sahasrapad anni sirasulu anni netramulu anni padamulu atai yokka angamuli.
0: All the heads, all the eyes, all the feet are the limbs of that cosmic person.
1: Vishwame Vishnu Swarupamu.
0: The world itself is the manifestation of the Lord.
1: Prati padarthamandu kudanu asti bhati priya nama rupamulanetuvanti aidu tattvamulu kudi unnavi.
0: In every object there are five principles: asti, bhati, priyam, nama and rupa.
1: Modativi moodainatuvanti sat chit anandamule manavuni yokka nijaswarupamulu.
0: The first three principles, Sat, Chit, Anand, are the real form of a human being.
1: Nama Rupamulu Kalpitamulu.
0: The name and form are created ones.
1: Nijamuga Manavuni Yokka Swabhavamu Chala Pavitramainatuvantidi.
0: Truly speaking, the nature of humanity is most sacred.
1: Nirmalamainatuvantidi.
0: Extremely pure.
1: Niswarthamainatuvantidi.
0: Absolutely selfless.
1: Kani ప్రాకృత దోషమును కొట్టడం పడిచిన చేత మానవత్వంలో మాలిన్యం ఏర్పడుతూ వచ్చినది.
0: బట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ నేచర్ ఆన్ మ్యాన్ దేర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ హిమ్.
1: మానవుని యందు ఆవిర్భవించినటువంటి ఈ సచ్చిత్ ఆనందం యొక్క తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడం అత్యవసరము.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బేసికలీ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ హీ కాన్స్టిట్యూట్స్ సచ్చిత్ అండ్ ఆనంద.
1: మానవుని ఆవరించినటువంటి ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలం మాటలతో పోవున్నది కాదు.
0: ఇగ్నరెన్స్ విచ్ హాస్ ఎన్గల్ఫ్డ్ ద మ్యాన్ కెనాట్ బి రిమూవ్డ్ బై మియర్ వర్డ్స్.
1: ఎంత సంపద కలిగినప్పటికీ, ఎన్ని ఉత్తమమైనటువంటి యొక్క అధికారములు చేపట్టినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ, మనసునందు ఆవరించినటువంటి ఈ అశాంతిని ఏమాత్రం కూడా నువ్వు తొలగించలేవు.
0: హౌఎవర్ మచ్ వెల్త్ వన్ మే ప్రొసెస్, వాట్ ఎవర్ హై పొజిషన్ వన్ మే ఆక్యుపై, అండ్ వాట్ ఎవర్ హై ఎడ్యుకేషన్ వన్ మే హ్యావ్, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు రిమూవ్ ఇగ్నరెన్స్ విచ్ ఈస్ ఇన్ వన్స్ హార్ట్.
1: ఈ అజ్ఞాన రోగమును తొలగించేటువంటి యొక్క దివ్యోషధము ఆత్మజ్ఞానం ఒక్కటి మాత్రమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ రిమూవ్ ఇగ్నరెన్స్ ఫ్రమ్ ద హార్ట్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడీమెంట్
1: మానవులకు లభించేటువంటి యొక్క సంతోషము కాని, ఆనందము కాని, సుఖము కాని, ఐశ్వర్యము కాని, వీటిని చూచి మనం మురిసిపోరాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా, వీ షుడ్ నాట్ బి ఓవర్ జాయ్డ్ బై మియర్లీ లుకింగ్ అట్ ద వెల్త్ దట్ వన్ హ్యాస్ అండ్ ది జాయ్ దట్ వన్ మే గెట్ అండ్ ది హ్యాపీనెస్ దట్ వన్ మే గెట్ అండ్ ఈవెన్ దట్ కైండ్ ఆఫ్ టెంపరీ బ్లిస్ దట్ వన్ మే గెట్.
1: ఇది కేవలం వచ్చును మాత్రమే కాదు, పోవుట కూడా జరుగుతున్నది.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ దట్ దీస్ హ్యాపెన్ టు కమ్ టు అస్ బట్ దే గో అవే ఫ్రమ్ అస్.
1: ఈ సుఖ దుఃఖములు అనేటువంటిది వచ్చిపోయే బంధువుల వంటి మాత్రమే.
0: Joy and sorrow may be compared to the relatives who visit us now and then.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని విస్మరించక, క్షణికమైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములకు లొంగక, తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకున్నట్టుగా తగిన ప్రయత్నం చేయాలి.
0: Therefore, man has to make an effort to see that his real nature is recognized without falling a prey to the temporary joy that may be there. Therefore, he has to manifest divinity within himself.
1: Manavuni yokka dehamu neeti budaga vantidi.
0: Man's body may be compared to a water bubble.
1: దీనిని ఆశ్రయించి మాత్రం మనం జీవించరాదు.
0: వీ షుడ్ నాట్ టేక్ షెల్టర్ అండర్ దాట్ అండ్ గో ఆన్ లివింగ్ ఎ లైఫ్.
1: సుఖమునకు ఎట్టి వికారము, దుఃఖమునకు అట్టి వికారమే.
0: వాట్ ఎవర్ ది ఫామ్ దట్ యు గెట్ ఇన్ జాయ్ ద సేమ్ థింగ్.
1: సుఖ దుఃఖములు రెండు కూడా వికారములతో కూడినటువంటివి.
0: జాయ్ అండ్ సారో ఆర్ ఫుల్ ఆఫ్ దేర్ ఆల్సో వన్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ఎ హ్యూమన్ నేచర్.
1: ఇట్టి వికార స్వరూపమైనటువంటి యొక్క భావములను ఆవరించి వరించి సత్యమైనటువంటి యొక్క స్వభావమును తాను మరచడం మానవుని యొక్క కర్తవ్యము కానేరదు.
0: వన్ షుడ్ నాట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ హ్యూమన్ ఫామ్ దట్ వన్ ఈజ్ లైక్లీ టు గెట్ అండ్ వన్ షుడ్ నాట్ ఫర్గెట్ హిజ్ రియల్ నేచర్ అండ్ హిజ్ రియల్ డివినిటీ.
1: సర్వం నిత్యం సర్వగతం అనగా ఆత్మ అనేటువంటిది నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, దేశకాలమునకు అతీతమైనటువంటిది.
0: ఆత్మ ఈజ్ బేస్డ్ అపాన్ ట్రూత్ అండ్ పర్మనెంట్ ఎంటిటీ. ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ ద థింగ్స్ విచ్ రిలేట్ టు ఏ పర్టికులర్ సిచ్యువేషన్ అండ్ ఏ కంట్రీ.
1: ఆత్మజ్ఞాన విచారణమే సనాతన ధర్మము.
0: సనాతన ధర్మ ఈజ్ బేసికలీ ఎన్క్వైరీ ఇన్ టు ఆత్మజ్ఞాన.
1: ఇట్టి ఆత్మజ్ఞాన విచారణ స్వరూపమైనటువంటి యొక్క సనాతన ధర్మమును అనుసరించడమే జీవుని యొక్క కర్తవ్యము.
0: హ్యూమన్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు ఫాలో దిస్ సనాతన ధర్మ.
1: అంతవంత ఇవే దుఃఖ దేహ. ఈ దేహం యొక్క తత్వం అనేటువంటిది అంతమయ్యేటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది బాడీ ఈజ్ వన్ దట్ కమ్స్ టు ఎన్ ఎండ్. ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: మలినపు కొంప.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్టీ ఓడర్స్.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: ఇట్ ఈస్ ఎ బాస్కెట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ డిసీజెస్.
1: జాత సంచలనము పొందు దుంప.
0: This is the one which undergoes different changes over a period of time.
1: Balasagara meedagaleni kampa.
0: This is the one which cannot help you to traverse the to cross the ocean of bhava.
1: Ambula padalammu manam eppudalampa.
0: If you were to just think of it a little carefully, this is something which is pierced with all sorts of arrows.
1: Menu chilamani nammaboku manasa hari padamulu ashrayinchave annaru.
0: Oh mind, don't consider this body as a permanent thing. Take shelter under the feet of Hari.
1: Pancha bhutamulu pancha bhautika dehamulu matrame badinchavachunu kani పంచభూతములకు అతీతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఇవి ఏమాత్రం కూడా కదిలించలేవు.
0: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ మే కాజ్ పెయిన్ టు ద బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ ఇట్ కెనాట్ టచ్ ఆత్మ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: మానవుడు అనగా విశ్వాసం కలిగినటువంటి వాడు.
0: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ వన్ హూ హ్యాస్ ఫెయిత్.
1: విశ్వసించదగినటువంటిది మానవత్వము.
0: To have faith, that is the nature of humanity.
1: పవిత్రమైనటువంటిది మానవత్వము.
0: Humanity is essentially sacred.
1: జీవించదగినటువంటిది మానవత్వము.
0: Humanity lives forever.
1: లక్ష్యమును వీడక.
0: Without forgetting the goal of life.
1: మానవత్వమును సార్థకం గావించుకోవటమే తమ యొక్క కర్తవ్యము.
0: Your responsibility is to sanctify your life and sanctify your opportunity.
1: శరీరము మనసు ఆత్మల యొక్క కూడికనే మానవత్వము.
0: మానవత్వ ఆర్ హ్యూమన్ బీయింగ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ కాంబినేషన్ ఆఫ్ అవర్ కమింగ్ టుగెదర్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ ఆత్మ.
1: ఈ మూడు మానవుని యొక్క స్వభావం నిరూపించుచున్నది.
0: ఆల్ దీస్ త్రీ ప్రూవ్ ది హ్యూమన్ నేచర్.
1: మానవత్వాన్ని ఉన్నత స్థితికి గోనుకోవచ్చున్నది.
0: దీస్ త్రీ హెల్ప్ హ్యూమన్ బీయింగ్స్ టు ట్రావెర్స్ అప్వర్డ్స్.
1: వీటిని చేయుట తెలుసుకునుట ఉండుట అని దీనికి ఒక అర్థము.
0: అనదర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ డూయింగ్ బికమింగ్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ రీచింగ్.
1: చేయుట అనగా శరీర మాధ్యం కలుధర్మ సాధకం. ఈ శరీరము చేతనే అన్ని కర్మ ధర్మములు కూడాను ఆవరించుచు అనుసరించుచు ఆచరించుచు వచ్చుచున్నది.
0: డూయింగ్ రెఫర్స్ టు ద యాక్టివిటీ ఆఫ్ ది బాడీ. ఆల్ ద డ్యూటీస్ which are enjoined on the human being can be performed only with the help of the body.
1: Dehame lekundina yetti dharma karmala kudanu acharinchataku veelu kaadu.
0: If you do not have body, you cannot perform any duties enjoined on the human being.
1: Kanukane samasta karmala kudanu acharinchadaniki anukoolamainatunte okka karanamu ee okka dehamu.
0: Therefore body must be considered as an instrument which helps you to perform all the duties enjoined on you.
1: ఇక రెండవది మనస్సు.
0: ద సెకండ్ వన్ ఇస్ మైండ్.
1: సంకల్ప వికల్పాత్మకం మనః.
0: మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ప్రాసెస్ ఆఫ్ థాట్.
1: నిరంతరం కూడా సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటున్నది.
0: మైండ్ ఇన్ మైండ్ థాట్స్ విల్ బి అకరింగ్ అండ్ డిసపియరింగ్ కంటిన్యూస్లీ.
1: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతా కూడా మనోమయంగానే ఉంటున్నది.
0: ద ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ మైండ్ అలోన్.
1: మనస్సు లేనటువంటి యొక్క పదార్థం కాని వ్యక్తి కాని విషయం కాని ఇందులో కానరాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ ఎనీథింగ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎ మైండ్ అట్ ఆల్.
1: మంచి చెడ్డల విచారణ కూడా మనస్సు ద్వారానే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద మైండ్ యూ కెన్ ఎన్క్వైర్ ఇన్ టు ది గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద
1: నిత్యానిత్య విషయ పరిశీలన కూడా మనసు వల్లనే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ మైండ్ యూ కెన్ ఫైండ్ అవుట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్ పర్మనెంట్ థింగ్స్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్.
1: కనుకనే మనసు తెలుసుకునుట అని దీనికి ఒక అర్థము. మనోమూలం ఇదం జగత్. జగత్ అంతా కూడా మనోమయంగానే ఉంటున్నది.
0: ద ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ మైండ్ అలోన్.
1: మనస్సు లేనటువంటి యొక్క

0: చేసుకునుట అని దీనికి ఒక అర్థము.
1: దట్ ఈస్ వై మైండ్ మే బి రెఫర్డ్ టు యాజ్ నోయింగ్ ఆర్ బికమింగ్ అవేర్.
0: ఇంకా ఆత్మ ఇది నిత్యమై సత్యమై నిర్మలమై నిస్వార్థమైనటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి యొక్క స్వరూపము.
1: Then next is Atma, which is a permanent entity, which is never dying, which is effulgent.
0: ఇది ఎట్టి కూర్పుల చేత కాని మార్పుల చేత కాని మార్పు చెందినది కాదు.
1: Atma is one which doesn't undergo any change either by addition of things or by subtraction of things.
0: ఇది మానవుని అంతరాత్మ యందు పరంజ్యోతిగా వెలుగుతున్నది.
1: In the inner core of the heart of man, this will be shining effulgently.
0: దానిని దైవత్వం అని కూడా పిలుచబడుతున్నవి శాస్త్రములు.
1: ది స్క్రిప్చర్స్ హావ్ బీన్ డిస్క్రైబింగ్ దట్ యాజ్ డివినిటీ ఇట్సెల్ఫ్, గాడ్ హెడ్.
0: భారతీయుల పవిత్రమైన శాస్త్రములు చరిత్రములు కూడాను ఇట్టి అంతరాత్మను ప్రబోధించడమే జరుగుతూ వస్తున్నది.
1: ద సేక్రెడ్ స్క్రిప్చర్స్ అండ్ హిస్టరీ ఆఫ్ భారత్ హాస్ బీన్ ఎక్స్పౌండింగ్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ థింగ్స్ అండ్ థాట్స్.
0: భగవంతుడు ఆత్మస్వరూపం అని కూడాను శాస్త్రములు బోధిస్తూ వచ్చినవి.
1: స్క్రిప్చర్స్ హావ్ బీన్ ఆల్సో టీచింగ్ దట్ లార్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
0: హృదయ కుహరమునందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి.
1: ఉపనిషత్స్ హావ్ బీన్ ఎక్స్పౌండింగ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ ద కేవ్ ఆఫ్ హార్ట్.
0: హృదయము పవిత్రమైనప్పుడే దైవత్వాన్ని పొందుటకు సాధ్యమవుతుందని బైబిల్ వర్ణిస్తూ వచ్చింది.
1: Bible has been describing that you will be able to just get divinity only when you purify your own heart.
0: Pavitra karyamulu acharinchi hrudayamunu nirmalamainatundi sthitilo unchukovatame divyattamainatundi daivattamu ani Muhammadiyulu anaga Quran bodhisthu vachinadi.
1: Quran also has been describing that by purifying your heart with such activity which can purify your heart, you can find divinity within yourself.
0: Sadbhavamula chetanu సత్కర్మల చేతను సత్ప్రవర్తన చేతను మానవత్వాన్ని నిరూపించడము హృదయమే ప్రధానమని చెప్పిన కూడాను గురునానక్ బోధిస్తూ వచ్చాడు.
1: గురునానక్ ఆల్సో హాస్ థాట్ దట్ బై గుడ్ థాట్స్ గుడ్ డీడ్స్ అండ్ గుడ్ బిహేవియర్ యూ బి ఏబుల్ టు రీచ్ డివినిటీ.
0: ఏ తావాత సర్వ మతముల యొక్క సారము సర్వ మార్గముల యొక్క కర్మము దమ్యము గమ్యము అన్ని కూడాను హృదయం యొక్క పవిత్రతనే నిరూపిస్తూ వచ్చినది.
1: The sum and substance of all this is that all the scriptures, all the religions, and everyone has been expounding the fact that one must have pure heart.
0: Kanuka prema annatvantidi leka satyamu annatvantidi dehamunuku maatrame sambandhinchinadi kaadu hrudayamunuku sambandhinchinatvantidi.
1: Love and truth are not so much with reference to the physical body as such, but they are essentially associated with one's heart.
0: Manavudu nijamuga atma swaroopude.
1: Truly speaking, man is the very embodiment of atma.
0: Aithe tana yokka itti swaroopanni marchipoyi chanikamainatvanti chudramainatvanti laukikamainatvanti ee bhoga bhagyamulaku murisipoyi bhagavantunni marchipothunnadu.
1: But being swayed by things which are temporary, which are worldly, he is forgetting his own true nature, unfortunately.
0: Ee laukika sukamulanu aashinchu nimittamai aneka prayatnamulaku guri avutunnadu manavudu.
1: Desiring the happiness and joy of the world, he has been putting himself to innumerable problems and troubles.
0: Kadaku tana prayatnamulu phalinchaka sadhinchinatuvanti danini poorthiga anubhavinchaleka nirashache nispruhache అసంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నాడు.
1: అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ హీఈస్ నాట్ బీన్ ఏబుల్ టు సాటిస్ఫైడ్ విత్ ఆల్ ది అంబిషన్స్. హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దెమ్ అండ్ హీఈస్
0: కానీ 190 వంతులు మానవులు నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థం కాని ఆవేదనతో అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాప్తులాడుచూ తమ అశాంతిని అందుకుంటున్నారు.
1: మోర్ దాన్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ సీజనస్లీ వర్కింగ్ ఫర్ things, not knowing what they have to work for, not knowing what is correct, and in a confused state.
0: Intetto tane yokka prayatnamu viraminchuta ledu.
1: Even with that, he is not putting an end to his own efforts.
0: Manavani endu undinatvanti manavatvanni daivatvanni marchipothunnadu.
1: He is forgetting the human nature which is embedded in him and also the divinity which he is.
0: Danavatvanni pempondimpa chesukuntunnadu.
1: He is developing the demonic nature in him.
0: తనకు తాను పతనమవుకుటయే కాక తోటి మానవులకు కూడా పతనము.

0: చెప్తున్నాడు. నాట్ మెయిన్లీ హీఈస్ డిస్ట్రాయింగ్ హిమ్సెల్ఫ్, హీఈస్ బికమింగ్ ది కాజ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ హిస్ బ్రదర్.
1: దీని అన్నింటికి మూల కారణము,
0: ద ప్రైమరీ రీజన్ అండ్ కాజ్ ఫర్ ఆల్ దిస్ ఈజ్
1: ధర్మబద్ధమైన నియమబద్ధమైనటువంటి యొక్క జీవితమును అలక్ష్యము చేయటమే.
0: ఇగ్నోరింగ్ ఎ లైఫ్ విచ్ ఇస్ బేస్ అపాన్ రైట్ కాండక్ట్ అండ్ విచ్ ఇస్ బేస్ అపాన్ సమ్ డిసిప్లిన్.
1: ధర్మ ఏవ తో మూలం, ధర్మము అన్నింటికి నీ మూలమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ధర్మ, ద రైచియస్ కాండక్ట్ విచ్ ఇస్ ది రూట్ అండ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ ద అదర్ థింగ్స్.
1: ధర్మమే గొప్ప సుగుణము.
0: ధర్మ ఈజ్ ఎ గ్రేట్ వర్చ్యూ.
1: ధర్మమనగా కేవలము మానవుడు నిత్య జీవితంలో తమ తమ కర్తవ్యమును గుర్తించుకోవటము ఆచరించటం మాత్రమే కానేరదు.
0: ధర్మ డస్ నాట్ నెసెసర్లీ రిఫర్ టు ఓన్లీ ద కాండక్ట్ విచ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు డే లైఫ్.
1: అనేక మంది ధర్మమనగా నీతికి పర్యాయ పదముగా భావిస్తూ వస్తున్నారు.
0: మెనీ పీపుల్ కన్సిడర్ ధర్మ యాజ్ ఎ సినానిమ్ ఆఫ్ మొరాలిటీ.
1: ఇది నిజమైన ధర్మము కానేరదు.
0: బట్ దిస్ ఈజ్ నాట్ ట్రూ ధర్మ.
1: మానవుని యందు ఆవిర్భవించేటువంటి చైతన్యమును ఏకంగా సత్యపరముగా పట్టి ఉంచటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ రిఫర్స్ టు ద కెపాసిటీ ఆఫ్ ద మ్యాన్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ అండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ దేర్ ఇన్ హిమ్.
1: మానవుని యొక్క చైతన్యం తత్వమును అహంకార భావముచే, అహంకార సూత్రముచే కట్టినప్పుడే ఇది త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మంగా ఏర్పడుతుంది.
0: వెన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య విచ్ ఇస్ ఇన్ మ్యాన్ ఈజ్ బౌండ్ బై ద త్రీ గుణాస్ ఇన్ హిమ్, దెన్ ఓన్లీ హీ డెవలప్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్.
1: సృష్టి చైతన్యమునే ఈశ్వరబద్ధంగా మనం భావించినప్పుడు ఇదే నిజమైన ఆత్మధర్మంగా రూపొందుతుంది.
0: ఇట్ బికమ్స్ ఆత్మధర్మ ఇఫ్ యూ ఓన్లీ రికగ్నైజ్ దాట్ ది నేచర్ క్రియేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ట్యూన్ విత్ ది ఆత్మ ఇట్సెల్ఫ్.
1: ఏకాత్మ భావమును పొందటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ ఈజ్ సీయింగ్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్.
1: బాహ్యమైన లౌకికమైన ఈ జగత్ సంబంధమైనటువంటి యొక్క కర్తవ్యములన్నీ కూడాను ఇవి కేవలము త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మములే.
0: ఆల్ ది అదర్ డ్యూటీస్ విచ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ అసోసియేటెడ్ విత్ త్రీ గుణాస్.
1: స్వధర్మము అనగా స్వ అనగా ఆత్మధర్మమే.
0: స్వధర్మ రిఫర్స్ టు ద ఆత్మధర్మ.
1: పరధర్మం అనగా దేహధర్మమే.
0: ది అదర్ పరధర్మ రిఫర్స్ టు ధర్మ రిలేటింగ్ టు ద బాడీ.
1: దేహధర్మములు అనిత్యములు.
0: ధర్మ రిలేటింగ్ ద బాడీ ఈజ్ ఇంపర్మనెంట్.
1: మార్పులతో కూడినటువంటివి.
0: ఇట్ ఈజ్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ చేంజెస్.
1: యుగ యుగములందు కూడా ఇట్టి మార్పులు జరుగుతూనే వస్తున్నవి.
0: ఫ్రమ్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్ అండ్ ఏజ్ టు ఏజ్ దెన్ వి చేంజెస్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ధర్మ.
1: కానీ ఇట్టి ధర్మములు ఆత్మధర్మములుగా మనం విశ్వసించరాదు.
0: సచ్ ధర్మ రిలేటింగ్ టు ద బాడీ విత్ అండర్గోస్ చేంజ్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఆత్మధర్మ.
1: ఈ ధర్మములు ఎందే కూడాను గృహస్థ ధర్మములు, ఆశ్రమ ధర్మములు, వర్ణ ధర్మములు అనేటువంటి అనేక రకంగా ఉంటుంటాయి.
0: అమంగ్ ద ధర్మాస్ దేర్ ఆర్ ధర్మాస్ అసోసియేటెడ్ విత్ ది స్టేజ్ ఇన్ లైఫ్ లైక్ గృహస్థ ధర్మ.
1: ఇవి కేవలము మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటి మాత్రమే.
0: ఆల్ దీస్ ధర్మాస్ హ్యావ్ టేకన్ దేర్ బాత్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్.
1: జీవిత పరమావధి సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, ఆత్మధర్మాన్ని మనం అనుసరించాలి.
0: బట్ వీ హావ్ టు ఫాలో ఆత్మధర్మ విచ్ విల్ హెల్ప్ అస్ టు రీచ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: కేవలం దేహధర్మములు మాత్రమే అనుసరించడం చేతనే మనం మృగములుగా తయారవుతున్నాము.
0: యాజ్ వీ హావ్ బీన్ ఫాలోయింగ్ ధర్మ రిలేటెడ్ టు ది బాడీ వీ ఆర్ బికమింగ్ అనిమల్స్.
1: ఇంకా మనోధర్మమును ఆచరించినప్పుడు ఇది కేవలము తాత్కాలికమైనటువంటి మానవత్వంగా నిరూపిస్తూ వస్తున్నది.
0: ఇఫ్ యూ ఫాలో ధర్మ విత్ రెఫరెన్స్ టు ద మైండ్ వీ మే బి ఏబుల్ టు జస్ట్ సాటిస్ఫై థింగ్స్ రిలేటింగ్ టు టెంపరీ.
1: శారీర మానసికములు రెండు కూడాను కూడి ఆత్మతో అనుబంధం చేర్చుకున్నప్పుడే ఇది దైవత్వాన్ని పొందింపచేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ జాయిన్ ద బాడీ అండ్ ద మైండ్ టు ఆత్మ యూ బి ఏబుల్ టు జస్ట్ పర్ఫార్మ్ ఆత్మధర్మ.
1: దేహము చేయుట, మనసు ఆలోచించుట.
0: మైండ్ బాడీ అండర్ టేక్స్ వర్క్, మైండ్ అండర్ టేక్స్ థింకింగ్.
1: ఆత్మ సాక్షిభూతమై ఉండుట,
0: ఆత్మ విల్ రిమైన్ యాజ్ విట్నెస్.
1: ఈ మూడింటి యొక్క కర్తవ్యం వివిధములుగా ఉండినప్పటికీ
0: ఆల్ దీస్ త్రీ మే బి అపీరింగ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్.
1: ఇది వేరు వేరు మార్గములు ప్రవర్తించినప్పటికీ
0: దే మే బి టేకింగ్ త్రీ డిఫరెంట్. పార్ట్స్
1: అన్నింటికి అన్యోన్యాశ్రయం అనేటువంటిది ఒకటి ఉన్నది.
0: బట్ దెర్ ఈస్ ఎ బేసిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఈ మూడు కూడా అవినాభావ సంబంధం అయినప్పుడే మానవత్వాన్ని సార్థకంగా గావించుకోవచ్చు.
0: ఓన్లీ వెన్ యూ ఇంటిగ్రేట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యూ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే పూర్ణత్వం అనేటువంటి ఒక మార్గమును అనుసరింపజేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ యూనిఫై దీస్ థింగ్స్ యూ బి ఏబుల్ టు రీచ్ ద ఫుల్నెస్.
1: ధర్మార్థ కామమోక్షములు పురుషార్థములు.
0: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష ఆర్ ఫోర్ గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ ధర్మం అనేటువంటి దీనితోనే అర్థం ఆశించాలి.
0: దిస్ ధర్మ హ్యాస్ టు బి అసోసియేటెడ్ విత్ అర్థ.
1: అర్థకామములు రెండు కూడా ధర్మమును అనుసరించినప్పుడే ఇవి సార్థకం అవుతుంది.
0: వెన్ అర్థ అండ్ కామ ఫాలో ధర్మ దెన్ దే విల్ బి
1: ధర్మమును మాత్రం విసర్జించి అర్థకామములు ఎందే అరులు చాచినప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది అశాంతికి గురి అవుతుంది.
0: యు గో against dharma and follow artha and karma, we will be going on the wrong track.
1: Artha kamamulu anetundi dharmamulu aacharinchinappudu mocham manaku sahasiddhanga yerpadutundi.
0: When artha and kama follow dharma, we will be able to reach moksha easily.
1: Mohachayame mocham anetundi oka sulabha margaanni manamu anusarinchochu.
0: Freedom from infatuation is moksha. This we can achieve by that path.
1: Kanuka manavattam anetundi kevalamu ఈనాడు నూతనంగా ఏర్పడినటువంటిది కాదు.
0: హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమానిటీ ఈజ్ నాట్ ద వన్ విచ్ ఇస్ ఫార్మ్డ్ టుడే.
1: మా అనగా కాదు.
0: మా రెఫర్స్ టు నో.
1: నవ అంటే క్రొత్తది.
0: నవ రెఫర్స్ టు
1: మానవ అంటే ఇది క్రొత్తది కాదు అని దీని అర్థము.
0: మానవ మీన్స్ దట్ దిస్ ఈజ్ నాట్ సంథింగ్ న్యూ.
1: ఎన్నో జన్మల నుంచి వచ్చేటువంటిది పాతదే రోతదే.
0: దిస్ ఈజ్ ద వన్ which has been coming from a number of births, very old one.
1: Kaniki enta kalamaina kuda nu mana yokka manavatvanni patagane rotagane anubhavistunte inka nijamaina kunti yokka swaroopanni ee naadu manam anubhavinchedi.
0: If we go on enjoying this human nature in the old fashion and in the rotten fashion, when are we going to follow the right path?
1: Kanukane sarvamunu brahmamayamainatundi yokka swaroopanni manam nirupinchali.
0: Therefore, we have to undertake to prove the fact that everything consists of Brahma only. Everything is Brahma.
1: మన సమాజంలోనే సర్వస్వరూపమైనటువంటి ఈశ్వరత్వాన్ని ఆవిర్భవింప చేసుకోవాలి.
0: We have to manifest the ఈశ్వరతత్వ in the society itself.
1: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం.
0: That is why it is said that God exists everywhere.

0: the stars are Brahma, sun is Brahma, moon is Brahma.
1: Swargamannanu Brahma, Vaikunthamadi Brahma,
0: water
1: Taliyannanu Brahma, Tandri Brahma.
0: Water is Brahma, heaven is Brahma, Vaikuntha is Brahma, father is Brahma, mother also is Brahma.
1: Sampadantayu Brahma, Sarlabhyamadi Brahma.
0: Wealth is Brahma and good objects are Brahma.
1: Puttinchutadi Brahma, Poshinchutadi Brahma.
0: It is Brahma.
1: Puttinchutadi Brahma, Gruhini Brahma.
0: It is Brahma which causes birth. It is Brahma which protects you. It is Brahma which puts an end to the life.
1: Kalamantayu Brahma, Kayambu Adi Brahma.
0: The entire time is Brahma. Your body itself is also Brahma.
1: Prakruti Antayu Brahma, Pranambu Brahma.
0: The entire nature is Brahma. Life itself is Brahma.
1: Sarvamunu Brahma, Mariyu Ee Sabhayu Brahma.
0: Everything is Brahma, and this assembly itself is Brahma.
1: Satyamunu Brahma,
0: Ruth is Brahma.
1: Telupu ee Sai Brahma.
0: Sai, who is telling all this, is himself Brahma.
1: Sarvamunu Brahma Mayami.
0: Everything is full of Brahma.
1: Brahmaku వేరైనటువంటి ఒక పదార్థం మరొకటి లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మ.
1: సర్వము భగవత్స్వరూపకంగా ఉండినప్పుడు మనం వెతుకుట ఎక్కడ, తాను చిక్కుటెక్కడ?
0: వెన్ ఎవ్రీథింగ్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ బ్రహ్మ, వేర్ హావ్ టు సర్చ్ బ్రహ్మ అండ్ హౌ కెన్ యూ బి ఫౌండ్ ఎల్స్వేర్.
1: విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైన వీధి వాకిలి ఎక్కడ?
0: ఇఫ్ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ an open building, how can you find a door for that?
1: Vishwamanta mandiram ainappudu veediki inkekkada sthanam unnadi? Veediye lenappudu inka vaakali deeneke enduku?
0: If the entire world is only a bungalow, where is the street for you? There is no street at all.
1: Vishwavibhude nee hrudayeshwarudu.
0: The lord of the universe is the lord of your heart also.
1: Veena tantrulu meedi prana tantrulu naati ఆనంద భాష్పముతో ఆత్మార్పణము చేయ, అది ఏ వైకుంఠము, అది ఏ దైవత్వము.
0: ఇఫ్ యూ ప్లే అపాన్ ద స్ట్రింగ్స్ ఆఫ్ యువర్ హార్ట్ యాజ్ ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ ఆన్ ద స్ట్రింగ్స్ ఆఫ్ వీణా అండ్ ఆఫర్ యువర్ ఓన్ హార్ట్ టు హిమ్సెల్ఫ్, దెన్ యూ విల్ ఫైండ్ వైకుంఠ దేర్ ఇట్సెల్ఫ్.
1: భగవంతుని యొక్క సంపదలు కాని, భగవంతుని యొక్క ఐశ్వర్యములు కాని మనకు అనుకూలమైనటువంటి మార్గంలో అందిస్తూ వచ్చాడు.
0: God has been giving the entire wealth and prosperity relating to God in the way that it is most appropriate.
1: ఐశ్వర్యములకు వారసులే మీరందరు.
0: You are all the heirs apparent for this particular wealth and prosperity of God.
1: ఐశ్వర్యం ఏమిటో మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: But you have to make efforts to recognize what that real wealth is.
1: తాయికున్నట్టి ఐశ్వర్య సంపదలకు
0: the wealth and properties of Sai,
1: aishwaryamunna echotanaina,
0: the Sai's wealth and properties,
1: Sai aishwaryamemanna swartha rahita nitya nirmala premaye nijamu nijamu.
0: If you ask what is the wealth and properties of Sai, it is only love.
1: Sai yokka aishwaryamulu ee bhavanamulu ee yokka mandiramulu ivi kaadu Sai aishwaryamulu. Sai yokka aishwaryam anetuvantidi nisvarthamaina nirmalamaina pavitramaina prema okkati maatrame.
0: Sai
1: aa premaku meeru varasulai, aa premanu meeru anubhavinchi, ఆ ప్రేమని మీరు అందుకొని, ఆ ప్రేమని మీరు సరి అయినటువంటి రీతిగా జగత్తునకు చాటటమే ఇది మీ యొక్క ప్రధాన కర్తవ్యము.
0: సాయిస్ వెల్త్ అండ్ ప్రాపర్టీ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ బంగ్లోస్ and temples. It is basically all his property is selfless, pure love. You have to accept this particular fact and
1: sarvavyapiyainatundi sarvajnudainatundi sarvashaktimainatundi bhagavantuniki meeru arpitam chesedi em untundi.
0: God who is omniscient, omnipresent and omnipotent, what is there which can happen to such a one?
1: Bhranti matrame manasika trupti nimittamai meeru inni vidhamainatundi yokka arpitamulu gavistu vastunnaru.
0: All the things which you are offering is only an illusion which you are having. It is only for your own satisfaction that you are offering things to the Lord.
1: Brahmandamantata prabaluchundedi tanaku alayambunamarcha alaviyagunam.
0: For the one who occupies the entire cosmos, can you construct temples for such a one?
1: కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిద ద్వీపము ఎవరు పట్టగలరు?
0: హూ కెన్ హోల్డ్ ఎ స్మాల్ ల్యాంప్ టు ద వన్ హూ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎఫల్జెన్స్ ఆఫ్ ఎ బిలియన్ సన్స్?
1: అజహరాదులకైన అలవి కాని తత్వము అలది రాజులకైన అందని వాడును తన రూపు గనుగొనెవరి తరము?
0: హూ కెన్ ఫైండ్ అవుట్ ద ఫార్మ్ విచ్ ఇస్ నాట్ యాక్సెసిబుల్ ఫార్ అజహ అండ్ హరా టు ఫైండ్ అవుట్?
1: సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున.
0: ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ఎన్ అప్రోప్రియేట్ నేమ్ ఫర్ ద వన్ హూ ఈజ్ మూవింగ్ ఇన్ ఆల్
1: బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చ బొజ్జము తనకు పెట్టదగున?
0: ఫర్ ద వన్ ఇన్ హూజ్ స్టమక్ ద ఎంటైర్ కాస్మాస్ ఇస్ దేర్ హౌ కెన్ యూ ఆఫర్ ఎనీ ఫుడ్ ఫర్ సచ్ ఎ వన్?
1: బ్రతుకు కోసము బహు బాధ బద్దులైరి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ యు ఆర్ బౌండ్.
1: ఇది కేవలము మానవ జీవితం యొక్క ధన్యత కోసమై ఈ విధమైన మార్గమును అనుసరిస్తూ వస్తున్నారే కాని నిజముగా భగవంతుడు ఒక స్థానము, ఒక పేరు, ఒక రూపము అన్నటువంటిది ఎక్కడ కూడా కానరాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ అండ్ గివింగ్ ఎ నేమ్, గివింగ్ ఎ ప్లేస్.
1: సర్వత పాణిపాదం తత్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి. భగవంతుణ్ణి ఏ భావము చేత, ఏ హృదయము చేత, ఏ వాంఛన చేత ఆరాధింతురో, ఆచరింతురో, ఆశింతురో ఆ రూపనామముల్ని భగవంతుని యొక్క దీనిని గుర్తించడానికి వీలవుతుంది.
0: గాడ్స్ ఫామ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై డిఫరెంట్ పీపుల్ డిపెండింగ్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ దే హావ్, వాట్ టైప్ ఆఫ్ అప్రోచ్ దే హావ్, వాట్ టైప్ ఆఫ్ వర్షిప్ దే ఆఫర్.
1: భగవంతుడు కల్పవృక్షము, కామధేనువు.
0: గాడ్ ఈజ్ విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ అండ్ సెలెస్టియల్ కౌ.
1: ఎవరు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని తమ యొక్క స్థాయి నుండి తాము ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రాప్తింపజేసుకుందరో దానిని తాను అనుగ్రహిస్తూ చేస్తున్నాడు.
0: గాడ్ ఈజ్ వన్ హూ గోస్ ఆన్ కన్ఫరింగ్ టు ఆల్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సీకర్స్ ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు అండ్ గాని జ్ఞాని డిపెండింగ్ అపాన్
1: భగవంతుని సులభంగా పొందుటకు ఒక్క ప్రేమ మాత్రమే ప్రధానమైన మార్గము.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ టు రీచ్ గాడ్ ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ ఈస్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఇన్స్ట్రుమెంట్.
1: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని మనం చూడవలనందే చంద్రుని యొక్క కాంతి చేతనే చంద్రుని చూడవచ్చును కాని ఆ చంద్రుని చూచుటకు ఏ పెట్రమాక్స్ లైటో, ఏ అరికెన్ లైటనో, ఏ టార్చ్ లైటో మనకు అవసరం లేదు.
0: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద షైనింగ్ మూన్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ హెల్ప్ లైట్, ఏ టార్చ్ లైట్ ఆర్ ఎనదర్ ల్యాంప్ టు ఎంజాయ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ మూన్.
1: భగవంతుడు ప్రేమస్వరూపుడు కనుక ఆ ప్రేమస్వరూపుణ్ణి ప్రేమించడం ద్వారానే మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: As God is the very embodiment of love, you have to recognize God only through love.
1: Kanuka premane mana yokka pranamuga manam visheshinchali.
0: We have to firmly believe that it is the love which is our life.
1: Manavunu nundi mottamodata aavirbhavimpa chesetundi aavirbhavinchetundi kuda okka prema maatrame.
0: Right from the beginning it is the only love which manifests itself.
1: Tadupari anni gunamulu kudanu aavirbhavistunnavi.
0: It is only later on the other qualities have emerged.
1: Kanuka prema rahitamainatundi okka hrudayamulo ga undakodadu.
0: Therefore యువర్ హార్ట్ షుడ్ నాట్ బి ద వన్ విచ్ ఈస్ డివైడ్ ఆఫ్ లవ్.
1: ప్రేమమయమైనటువంటి యొక్క జీవితాన్ని గడపాలి.
0: యు మస్ట్ స్పెండ్ లవ్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: మానవుని యొక్క భావములు అనేక విధమైనటువంటి రాగముల చేత కూడి ఉంటుంటాయి.
0: ది ఫీలింగ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఫుల్ ఆఫ్ అటాచ్మెంట్స్.
1: రాగద్వేషములే మానవునికి ప్రధానమైనటువంటి యొక్క రాహుకేతువులు.
0: ది ట్రూ రాహుకేతుస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
1: నవగ్రహములు నవగ్రహములని మనం భావిస్తున్నామే కాని ఇది భ్రాంతి మాత్రమే. రెండు గ్రహములే మనల్ని బాధిస్తున్నాయి, అదే రాగద్వేషములు.
0: We are thinking that there are 9 planets, Navagrahas. They are giving us trouble. It is not these 9, only 2. That is Raga and Dvesha.
1: Shankara vare shishyullo Totakudu anetuvanti vaadu prashnistadu okati.
0: Totaka, a disciple of Shankara, questioned Shankara thus.
1: Gurudeva, ee jagattulo dikvijayamunu sadhinchinatuvanti vaaru evadu annadu.
0: He asked, ఓ మాస్టర్, హూ ఇస్ ద పర్సన్ హూ హాస్ కాంకర్డ్ ద వరల్డ్.
1: కేవలం రాజ్యములు సాధించినటువంటి వాడు విజయుడు కానేరదు.
0: ద వన్ హూ హాస్ కాంకర్డ్ ఎ కింగ్డమ్ కెనాట్ బి కన్సిడర్డ్ విక్టోరియస్.
1: హిమాలయ పర్వతం నెక్కి మొట్టమొదట అక్కడ ఒక ఫ్లాగ్ను చెక్కి ఇందులో గొప్ప వీరుడు అని భావించుకోవటము ఇది ఒక వీరత్వం కానేరదు.
0: టు గో అండ్ ఎస్టాబ్లిష్ ఎ ఫ్లాగ్, పుట్ ఎ ఫ్లాగ్ ఆన్ ద టాప్ ఆఫ్ హిమాలయ.
1: సముద్రము ఎదురగినటువంటి వాడు విజయాన్ని సాధించిన వాడు కానేరడు.
0: వన్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ హూ హాస్ అచీవ్డ్ ఆల్ సక్సెస్ ఇఫ్ హీ స్విమ్స్ ద ఓషన్.
1: ఆటల పాటల యందు విజయత్వాన్ని సాధించినటువంటి వాడు విజయుడు కానేరడు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ద వన్ హూ హాస్ వన్ ఎ నంబర్ ఆఫ్ ప్రైజెస్ ఇన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్.
1: హిరణ్యకశిపుడు సముద్రములందు దిగి దానిని శోధించినటువంటి వాడు.
0: Hiranyaksha was one who entered into the depths of the ocean and conquered the oceans.
1: Minnu nundi mannu mannu nundi minnunu kudanu jayinatuvanti vaadu.
0: He is the one who has conquered the earth and the sky together.
1: Kaani sarvatra kudanu taanu sancharinchi daivatvanni gurtimpu cheyadaniki taginatuvanti krushulu chalpinatuvanti vaadu.
0: He is the one who went round all the worlds to find out where divinity is.
1: Kaani atti vaadu kodanu vijayanni sadhinchalekapoyadu.
0: Even that one was not able to achieve success and become victorious.
1: Nijamainatuvanti vijayudu evaru?
0: Who is the one who has achieved real victory?
1: Indriyamulanu nigrahinchinatuvanti vaade nijamaina vijayudu.
0: Only the one who has controlled his senses is the one who has succeeded.
1: Baarudainatuvanti prahladudu kodanu inta gopa vijayanni sadhinchinatuvanti Hiranyakashipuniki oka prashna vestunnadu.
0: Prahlada, who was a small boy, put a question to Hiranyakasipu, who had conquered a number of kingdoms.
1: Lokamulanniyun gadiyalona janinchina vaadavu, lokamulanniyun gadiyalona jayinchina vaadavu, indriya lokamu chittamun geluvaneeravu.
0: You are the one who had conquered all the worlds in a matter of a moment. But you have not been able to conquer your own senses and your own chitta.
1: Tandri, shudramainatuvanti chanikamainatuvanti ee rajyamulu neevu sadhinchadaniki jayinchadaniki neevu prayatnistunnavu.
0: Oh father, you have been trying to conquer the worlds which are temporary, which are after all
1: yuddhamulo chedi adavilo sancharinchetunte mrugamulu kada champinattuga manavulu champinanta matramuna veerudu kaaneradu.
0: One does not become a hero by merely killing people as if they are merely animals or to be hunted in a forest.
1: Nee endu undinatuvanti mrugamunu neevu samharinchadaniki tagina krushi cheyamannadu.
0: Only when you destroy the animals inside your own heart, you would be able to.
1: Nee durgunamulu anetuvanti indriyamulu neevu mottamotta jayinchamannadu.
0: He asked his father to conquer the bad qualities in him and his own sense organs.
1: Loni shatruulaku లొంగిపోయిన వాడు బయటరిపుల నెట్లు పట్టగలడు.
0: ద వన్ హూ ఈజ్ సబ్డ్యూడ్ బై ద ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ద ఔటర్ ఎనిమీస్.
1: లోపల శత్రువులకే లొంగిపోయినటువంటి వాడు బయట శత్రువులు ఏ రీతిగా తాను విజయం సాధించగలడు?
0: ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ డిఫీటెడ్ బై ది ఎనిమీస్ ఇన్ సైడ్, హౌ కెన్ హీ కాంకర్ ది ఎనిమీస్?
1: అసాధ్యము.
0: దిస్ ఈజ్ ఇంపాసిబుల్.
1: లోని శత్రువులను సంహరించాలంటే, లోని శత్రువులను జయించాలంటే ఒక్క ప్రేమాస్త్రం మాత్రమే సరైనటువంటి ఆస్త్రము.
0: ఇఫ్ యూ వాంట్ టు డిఫీట్ ద ఇన్నర్ ఎనిమీస్ and establish your kingdom firmly, it is only through love you will be able to do it.
1: Kanuka prema chetane mana yokka jeevithamunu saarthakam gaavinchukoni prema chetane manaku addu tagileyatvanti yokka ee arshadvargamunu jeyinchukoni divyattamaina daivattanni manam pondadaniki tagina krushi cheyatamu atyavasaramu.
0: Conquer all our inner enemies, and we have to conquer the six enemies which face us and establish our own self firmly.
1: Manuja anaga manu chakravarti yokka santati varu manujulu ani deeniki artham.
0: The word manuja tells us that we have
1: atani yokka santati varu atani yokka aastine manamu aashrayinchali.
0: We belong to the lineage of manu, and we have inherited all the wealth.
1: Dharmamu satyamu prema sahanamu sanubhutulu yokka gunamule atani swabhavamulu.
0: His nature is morality, truth, love, compassion, patience and perseverance.
1: Ilanti dinne manam anusarinchinappude atani santatiki atani viniki manam varasuluga avadaniki adhikaram untundi.
0: Only when we follow this particular path can we claim ourselves to be the inheritors of and the persons belonging to the lineage of Manu.
1: Prema swarupulara,
0: embodiments of divine love,
1: andaru bhagavantuni biddale,
0: all are the children of one God.
1: Roopa naamamulu endukani vesha bhashalu endukani veru veru margamulu anusarinchinappatikini andaru kodanu andariki okka prabhu maatrame unnadu.
0: People may be following different faiths, people may be having different names and forms, but there is only one Lord.
1: Tandri okkade,
0: there is only one Father.
1: Kanukane brotherhood of man, fatherhood of God. ఈ రెండింటిని మనం సాధించాలి.
0: దట్ ఈస్ వై వీ హావ్ టు అచీవ్ ది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: లోకములో అనేక విధములైనటువంటి అశాంతిల చేత, అక్రమముల చేత, అనాచారముల చేత, అధర్మముల చేత మానవుడు కుళ్ళి కృషించి కురికిపోతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఇన్ అన్టోల్డ్ ఆగునీ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ద కేఆస్, కన్ఫ్యూజన్, అన్రైచియస్ కాండక్ట్ and agitations.
1: Ilanti dushta paristhiti yendu manavulu bhagavat vishwasamunu abhiruddhi gavinchukoni manavatvanni sarthakam gavinchukone nimittame premaastramunu chetabatti divyamainatundi samajamulo praveshinchi sevakavrutti yendu ee jeevitamunu sarthakam gavinchukovalani nenu aashistunnanu.
0: At such a time when the world is full of turmoil, you have to take up the instrument of love and use the instrument of love to serve humanity and remove all the lack of peace etc in the world.
1: Kevalam dehamune aashrayinchakandi,
0: don't take shelter only in the body.
1: Dehamunu maatrame kaaka manasunu kudanu meeru aashrayinchakandi.
0: You don't even accept the mastership of mind.
1: Deha manasulu yokka tattvam cheta aatmanu aashrayinchandi.
0: Taking body and the mind, take real shelter only under atma.
1: Atte atmanu aashrayinchinatundi vaade dhanyudu kaagaladu.
0: Only that one who takes refuge with atma would be able to sanctify his own life.
1: Adi eenavadu manam cheyavalasinatundi jarapavalasinatundi sevalu.
0: This is the real service which we'll have to undertake and perform.
1: మానవత్వంలో ప్రత్యేకమైనటువంటి సాధనలు చేకపోయినప్పటికీ సేవనాభావం అనేటువంటి దీంట్లో సేవకా వృత్తి లోపల జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
0: యూ మే నాట్ బి ఏబుల్ టు అండర్టేక్ ఎనీ అదర్ యాక్టివిటీ, బట్ శాంక్టిఫై యువర్ లైఫ్ అండర్టేకింగ్ సర్వీస్ యాజ్ ది యాక్టివిటీ.
1: నవవిధ మార్గముల్లో ప్రాణ సమానమైనటువంటిది, మధ్య స్థాయితో కూడినటువంటిది ఈ సేవ.
0: అమంగ్ ద 9 టైప్స్ ఆఫ్ డివోషన్, ఇట్ ఈస్ ది సర్వీస్ విచ్ కమ్స్ very close to the last one.
1: ee seva dwarane aatmaarpitam jarugutundi.
0: It is only through service one would be able to offer his own atma to the Lord.
1: ee aatmaarpitam jariginappude sneham prarambhamavutundi.
0: Only when one offers oneself completely one would be able to perform ee
1: sneham chetane aikyataku cherutundi.
0: Only through service one would be able to achieve unity.

0: Travanam, listening and hearing the stories of the Lord, singing the glory of the Lord, remembering the Lord, doing Pada Seva and service of the lotus feet of the Lord, and offering Vandanam to the Lord, and worshipping the Lord, friendship to the Lord, and offering one's own Atma to the Lord.
1: Kanuka, Sarva Manamuli Yendu Kudanu, Prakashin Chetvanti Paratattamu, ఇది ఆత్మతత్వం అని విశ్వసించండి.
0: యూ విల్ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ఇట్ ఈస్ ఓన్లీ ది సేమ్ ఆత్మ విచ్ ఈస్ షైనింగ్ ఇన్ ఎవరీ.
1: ఎవరిని మీరు గౌరవించినప్పటికీ, ఎవరిని మీరు నమస్కరించినప్పటికీ, ఇది దైవమునికే చెందుతుందనేటువంటి భావాన్ని మీరు విశ్వసించాలి.
0: యూ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ టు హూమ్ సో ఎవర్ యూ ఆఫర్ వర్షిప్ ఆర్ ఒబేసాన్స్ ఆర్ యూ టు హూమ్ సో ఎవర్ యూ.
1: ఇది భారతీయ శాస్త్రములందు సర్వజీవ నమస్కారము కేశవం ప్రతిగచ్చతి అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ సే దట్ వెన్ యూ ఆఫర్ ది నమస్కార్ టు పీపుల్ ఇట్ అల్టిమేట్లీ రీచెస్ కేశవ ఓన్లీ.
1: అదే విధముగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరిని మనం తిరస్కరించినప్పటికీ అది కూడా భగవంతుడికి చేరుతుందన్నారు.
0: సిమిలర్లీ హూమ్ సో ఎవర్ యూ క్రిటిసైజ్ ఇట్ విల్ అల్టిమేట్లీ రీచ్ ది సేమ్ గాడ్ అండ్ కేశవ.
1: కనుక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదములు, ద్వేషములు ఎన్ని ఉండినప్పటికీ ఆత్మతత్వాన్ని మాత్రము ఏకత్వంగా మనం భావించాలి.
0: దేర్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ బట్ యూ హ్యావ్ టు జస్ట్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్ ఈస్ ద సేమ్.
1: ప్రేమ ముదిత మనసు కహో.

ఏకరామనా.

0: మంచివారి పొందు మహిళన దొరకదు, దుష్టులందరైనా దొరుకుచుందరు. కనికిరాళ్ళు భూమిని కలవ ఎందే నేను, విలువబోలు వజ్రు ఒకటి వెతకవలయు.
1: ద కంపెనీ ఆఫ్ ద నోబుల్ ఇస్ డిఫికల్ట్ టు సెక్యూర్. ద కంపెనీ ఆఫ్ ద ఈవిల్ కెన్ బి సెక్యూర్డ్ ఎనీవేర్. ద చీప్ ఆర్డినరీ స్టోన్స్ కెన్ బి సాట్ ఎనీవేర్, బట్ ద ప్రెషస్ డైమండ్ హ్యాస్ టు బి సాట్ ఆఫ్టర్ అండ్ అబ్టైన్డ్.
0: విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: స్టూడెంట్స్, టీచర్స్ అండ్ లవర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: దీపములకు ఒక విశిష్టమైనటువంటి శక్తి కలదు.
1: ఎ ల్యాంప్ హ్యాస్ ఎ యునిక్ క్వాలిటీ ఆఫ్ ఇట్స్ ఓన్, ఎ డిస్టింక్టివ్ పవర్.
0: ఈ శక్తి ప్రపంచమునందు ఏ పదార్థములకును కానరాదు.
1: దిస్ పవర్ కెనాట్ బి సీన్ ఇన్ ఎనీ సబ్స్టెన్స్ ఇన్ ద వరల్డ్.
0: వెలుగును అందించి, వెలుగును కల్పించి, చీకటిని దూరం చేయనది ఈ విశిష్టమైన శక్తి.
1: దట్ యునిక్ క్వాలిటీ ఈజ్ డిస్పెలింగ్ డార్క్నెస్, స్ప్రెడింగ్ ఎఫుల్జెన్స్ అండ్ కిండ్లింగ్ లైట్ అరౌండ్.
0: కనుకనే భారతీయులు ప్రాచీన కాలం నుండి ఈ దీపములకు ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రధానత అందిస్తూ వచ్చారు.
1: దట్స్ వై ద ఇండియన్స్ ఫ్రమ్ ఏజెస్ డౌన్ హ్యావ్ లెర్న్ట్ ఇట్ ఎ యునిక్ క్వాలిటీ.
0: పుణ్యకార్యములకు ఒక పవిత్రమైనటువంటి ఒక ప్రయత్నములకు మొట్టమొదట దీపారాజన జరుపుతుంటారు.
1: The first worship is done to the lamp whenever they launch any worship or any festival.
0: దీపమును నమస్కరిస్తుంటారు.
1: They salute the lamp.
0: ఇంతే కాదు, దీపము మానవత్వమునకు దివ్యత్వాన్ని ప్రబోధించేటువంటి ఒక వెలుగు బాటగా నిరూపిస్తుంటారు.
1: Not only this, it is a royal road that lends light and illumination to mankind.
0: నిర్విరామ కృషితో, నిరంతర తాపత్రయములతో, అంతులేని ఆశలతో, అర్థం కాని ఆవేదనలతో అప్రాప్త రూపికై ప్రాప్తించి కేవలము ఈ దివ్యమైనటువంటి యొక్క దీపం వెలుతురును తాము పొందగోరడానికి ప్రయత్నిస్తుంటారు.
1: పీపుల్ యాంగ్షియస్లీ సీక్ ఆఫ్టర్ దిస్ లైట్ యాజ్ దే ఆర్ వ్యాలడ్ అప్ ఇన్ డార్క్నెస్, యాజ్ దే ఆర్ హిడెన్ బై సారో, as they are sunk in distress and suffering.
0: దీని యొక్క పవిత్రమైనటువంటి యొక్క తత్వములకు ఇది ఒక్కటియే కాదు ప్రామాణ్యం.
1: This is not the only standard by which it is said to be sacred.
0: దీనికి మరొక అపూర్వమైనటువంటి యొక్క గుణం ఉంటున్నది.
1: It is also another unequal quality.
0: ఇది ఎక్కడ వెలిగించినప్పటికీ ఊర్ధ్వగతికే వెళుతుంది కాని అధోగతికి పోదు.
1: Wherever it is lit up, the light goes up, it never descends down.
0: దీనిని ఊర్ధ్వమూలం అన్నారు.
1: And that's why it is called, it is the one that rises up.
0: ఇదే దైవ మార్గమని, బ్రహ్మ మార్గమని దీనిని నిరూపిస్తూ వచ్చారు.
1: It has been said to be the path that leads to enlightenment and to divinity.
0: అధోగతి పాప మార్గమనియు దీనిని అనేక రకములైనటువంటి అధోగతికి ఒక మార్గమని దీనిని బోధిస్తూ వచ్చారు చీకటిని.
1: ఇట్ హాస్ బీన్ సెట్ డార్క్నెస్ ఈజ్ ద వన్ దట్ టేక్స్ అస్ డౌన్వర్డ్స్ డౌన్ ఇంటు ద నెదర్ వరల్డ్.
0: లోకములో ఈ వెలుగు బాహ్యమైనటువంటి చీకటిని మాత్రమే దూరం గావించదు కాని అంతర్ చీకటి మాత్రం దూరం గావించలేదు.
1: ద లైట్ దట్ వి సీ ఇన్ ద వరల్డ్ డిస్పర్స్ ఓన్లీ ద ఫిజికల్ డార్క్నెస్ and not the internal tamas.
0: ఎన్నియో జన్మముల నుండి మానవుని యొక్క హృదయమనందు కరుణగట్టుకున్నటువంటి యొక్క అజ్ఞానమనేటువంటి చీకటిని ఈ వెలుగు దూరము గావించలేదు.
1: దిస్ లైట్, దిస్ ఫిజికల్ లైట్ కెనాట్ డిస్పెల్ దట్ డార్క్నెస్ దట్ ఎగ్జిస్ట్ ఆల్ ద ఏజెస్.
0: రాగద్వేషములతో మాలిన్యముగా కూడినటువంటి ఈ యొక్క మనస్తత్వాన్ని ఇది ఏమాత్రం కూడాను నిర్మూలము గావించలేదు.
1: ఇట్ కెనాట్ డిస్ట్రాయ్ ద మైండ్ విచ్ ఇస్ ఎన్కస్టెడ్ విత్ హెట్రెడ్ అండ్ అటాచ్మెంట్ ఆల్ దీస్ డేస్.
0: కుబేరుని అన్నగాగా ఉన్నటువంటి వాడు రావణుడు.
1: రావణ వాజ్ వన్ హూజ్ బ్రదర్ వాజ్ కుబేర.
0: మహాబలవంతుడైనటువంటి యొక్క కుంభకర్ణుని తమ్ముడుగా ఉన్నటువంటి వాడు.
1: హీ వాజ్ ద వన్ హూ హ్యాడ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫిజికల్ ప్రవెస్ కుంభకర్ణ హ్యాస్ హిజ్ బ్రదర్.
0: ఇంద్రుని జయించినటువంటి కుమారుడు ఇంద్రజిత్ అనేటువంటి వాడిని కూడాను కొడుకున్నటువంటి వాడు.
1: హెడ్ ఎ సన్ హూ కాంకర్డ్ ఇంద్ర హిమ్సెల్ఫ్. హిజ్ నేమ్ వాజ్ ఇంద్రజిత్.
0: కానీ ఒక తల కాదు, 10 తలలు ప్రత్యేకంగా ఉండినటువంటి వాడు.
1: హీ వాజ్ వన్ హూ హ్యాడ్ 10 హెడ్స్.
0: 20 చేతులు.
1: 20 హ్యాండ్స్.
0: స్వర్గంలో కూడాను మరిపించేటువంటి యొక్క పట్టణము లంకా పట్టణము.
1: హీజ్ వాజ్ ఎ సిటీ విచ్ కుడ్ అవుట్ మ్యాచ్ ఈవెన్ స్వర్గ హెవెన్.
0: ఇట్టి శక్తి సామర్థ్యములు ఉండినప్పటికీ, ఇన్ని భోగములను తాను అనుభవించుచున్నప్పటికీ, మనసునందున్నటువంటి అంధకారం అనేటువంటిది తాను నిర్మూలము గావించుకోలేకపోయాడు.
1: దో హ్యాడ్ పవర్, దో హ్యాడ్ లగ్జరీ, హీ కుడ్ నాట్ డిస్ట్రాయ్ ద డార్క్నెస్ ఇన్ హిజ్ హెడ్.
0: చిత్తశుద్ధి లేనటువంటి యొక్క మానవుని తత్వము, ఎన్ని సౌఖ్యములు, ఎన్ని విద్యలు, ఎన్ని పదవులు, ఎన్ని విధములైన అధికారములు ఉండినప్పటికీ, ఈ చిత్తశుద్ధియే లేకుండా మానవుడు జ్ఞానతత్వాన్ని పొందలేడు.
1: ఆల్ కంఫర్ట్స్, ఆల్ లగ్జరీస్ కెనాట్ యాక్చువల్లీ డిస్పెల్ ద డార్క్నెస్.
0: హనుమంతుడు లంకనంతయ్య కూడాను కాల్చివేసి మంచి అర్ధరాత్రి సమయం నందు ఈ అగ్నిజ్వాలలు లంకాపట్టణంనంత కూడాను పట్ట పగలుగా కనిపించుచున్నప్పటికీ రావణు యొక్క హృదయంలో చీకటిగానే ఉంటున్నది.
1: దో ద ఎంటైర్ లంక వాజ్ బర్న్ట్ అప్, దో దేర్ వాజ్ ఫైర్ అరౌండ్, ద హార్ట్ ఆఫ్ రావణ వాజ్ క్వైట్ డార్క్, హిజ్ హెడ్ ఆల్సో.
0: కారణం ఏమిటి?
1: వాట్ వాజ్ ద కాజ్?
0: దుష్టగుణములు, దుష్టభావములు, దుష్టచర్యలు హృదయమునందు దాగి ఉండటం చేతనే తన యందు ఏమాత్రం కూడా ప్రకాశము వికసించలేదు.
1: యాజ్ హీ హ్యాడ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్, హిజ్ మైండ్ కుడ్ నాట్ బ్లాజమ్.
0: కనుకనే ప్రతి మానవుని యొక్క తత్వం కూడాను పవిత్రమైనటువంటిది గాను, నిర్మలమైనటువంటిది గాను, నిస్వార్థమైనటువంటిది గాను, పరిశుద్ధమైనటువంటిది గాను నిరూపించుకోవాలి.
1: ఎవ్రీవన్ హ్యాస్ టు సీ దాట్ హిజ్ హార్ట్ బికమ్స్ ప్యూర్, సెల్ఫ్లెస్ అండ్ గుడ్.
0: బాహ్యమైనటువంటి జ్యోతికి 4 పదార్థములు అత్యవసరము.
1: ఫర్ ద ఫిజికల్ ల్యాంప్ దర్ ఆర్ 4 ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ నెసెసరీ.
0: 1 ప్రమిద.
1: ఫస్ట్ వన్ ఈజ్ ద కంటైనర్.
0: 2 నూనె.
1: 2 ఈజ్ ఆయిల్.
0: 3 వత్తి.
1: 3 ఈజ్ ద విక్.
0: 4 అగ్గిపెట్టె.
1: ద 4 ఈజ్ ద మ్యాచ్ బాక్స్.
0: ఈ 4 ఏ ఒక్క పదార్థము లేకపోయినప్పటికీ జ్యోతి వెలిగించలేము.
1: విదౌట్ హ్యావింగ్ ఈవెన్ వన్ ఆఫ్ దీస్ ద ల్యాంప్ కెనాట్ బి లిట్.
0: అదే విధంగానే అంతర్జ్యోతిని వెలిగించడానికి కూడాను 4 పదార్థములు అత్యవసరము.
1: సిమిలర్లీ ఈ వన్ హ్యాస్ టు లిట్ అప్ ద ఇంటర్నల్ ల్యాంప్ ఇన్ సైడ్, 4 ఇంగ్రీడియంట్స్ ఆర్ ఎసెన్షియల్.
0: దీనికి వైరాగ్యమే ప్రమిద.
1: ద కంటైనర్ ఈజ్ రెనన్సియేషన్.
0: భక్తియే తైలము.
1: డివోషన్ ఈజ్ ఆయిల్.
0: చిత్తైకాగ్రతనే దీనికి వత్తి.
1: కాన్సన్ట్రేషన్ ఈజ్ ద విక్.
0: తత్వజ్ఞానమే అగ్గిపెట్టే.
1: ఫిలాసాఫికల్ విజన్ ఈజ్ ద మ్యాస్.
0: ఈ 4 ఏ ఒక్క పదార్థము లేకపోయినను, ఏ ఒక్క శక్తి కోల్పోయినను మనం ఆత్మజ్యోతిని వెలిగించలేము.
1: విదౌట్ హ్యావింగ్ వన్ ఆఫ్ దీస్ వి కెనాట్ కిట్నిల్ ద ల్యాంప్ ఆఫ్ ఇన్నర్ విజ్డమ్.
0: అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపమని.
1: ఇన్ ద లైట్ దేర్ ఇస్ ఎ గ్రేటర్ లైట్, ఇన్ ద గ్రేటర్ లైట్ దేర్ ఇస్ ఎన్ ఎఫుల్జెంట్ లైట్, అండ్ ద ఎఫుల్జెంట్ లైట్ ఈజ్ ద డివైన్ లైట్.
0: కనుక ఈ పరమాత్మ తత్వం ఎక్కడున్నదనగా అశాంతి ఎందే ఉంటున్నది.
1: ది డివినిటీ ఈజ్ కంటెయిన్డ్ ఇన్ అశాంతి ఇట్సెల్ఫ్.
0: అజ్ఞానమునందే ఉంటున్నది.
1: ఇగ్నోరెన్స్ ఇట్ ఎగ్జిస్ట్.
0: ఈ అజ్ఞానం అనేటువంటి ప్రత్యేకమైన ఒక పదార్థం కానేరదు.
1: దిస్ ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ ఎంటిటీ.
0: జ్ఞానం యొక్క అభావమే అజ్ఞానం.
1: ద వాంట్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఇగ్నోరెన్స్.
0: వెలుతురు యొక్క అభావమే చీకటి.
1: ద వాంట్ ఆఫ్ లైట్ ఈజ్ డార్క్నెస్.
0: రెండింటి ఎందున్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించి వర్తించడమే మన మానవత్వం యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ఇట్ ఇస్ ద ట్రూ డ్యూటీ ఆఫ్ హ్యుమానిటీ టు ఫైండ్ అవుట్ దీస్ 2 అండ్ రివైవ్.
0: కానీ అట్టి తెలివితేటలు కలిగినటువంటి మానవుడిగా ఉండినప్పటికీ, మనము దానిని సరైనటువంటి మార్గంలో వినియోగించుకోలేకపోతున్నాం.
2: దో వి ఆర్ ఇంటెలిజెంట్ హ్యూమన్ బీయింగ్స్, వి ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ వాల్యూస్ ఆఫ్ దిస్ హ్యూమన్ క్వాలిటీ.
0: ఎట్టి చదువులు ఎరుగని జీవులన్నీ,
2: ఆల్ ద లివింగ్ ఫామ్స్, ఈవెన్ దో దే హావ్ అబ్టైన్డ్ ఎడ్యుకేషన్,
0: పచ్చి పశుపక్షాదులు కూడాను,
2: ఈవెన్ ద బర్డ్స్ అండ్ బీస్,
0: తమ యొక్క నియమమును ఉల్లంఘించక జీవిస్తూ వస్తున్నాయి.
2: దే లీడ్ దేర్ లైవ్స్ విదౌట్ వయోలేటింగ్ ద డిసిప్లిన్ కోర్స్ ఆఫ్ లైఫ్.
0: కానీ తెలివిగలిగినటువంటి మానవులకు ఈ తెలివి లేకపోతున్నది.
2: బట్ ఇంటెలిజెంట్ హ్యూమన్ బీయింగ్స్ డు నాట్ బిహేవ్ ఇంటెలిజెంట్లీ.
0: మానవత్వములో పుట్టి దివ్యత్వాన్ని అనుభవిస్తూ దైవత్వాన్ని విస్మరిస్తూ మన యొక్క మానవత్వాన్ని వ్యర్థము గావించుకుంటున్నాం.
2: బోర్న్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ హీ వేస్ట్ అవే హిస్ డివైన్ నేచర్ దో హిస్ ఇన్నేట్ డివినిటీ ఇస్ ఇన్ హిమ్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
2: ఇట్ ఇస్ డిఫికల్ట్ టు అబ్టైన్ ద హ్యూమన్ లైఫ్.
0: బ్రహ్మతత్వాన్ని పొందేటువంటి ఒక మహా అర్హత తనకున్నది.
2: హియర్ డిజర్వ్నెస్ టు బికమ్ ద డివినిటీ ఇట్ సెల్ఫ్.
0: నిత్యానిత్య విషయ పరిశీలన జ్ఞానం తన కలిగి ఉంటున్నది.
2: హీ హాజ్ ద ఎబిలిటీ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ ద పర్మనెంట్ అండ్ ద ఇంపర్మనెంట్.
0: మన యొక్క గతము, వర్తమానము, భవిష్యత్తును కూడా ఆలోచించగల మేధావిగా ఉంటున్నాడు.
2: హియర్ ద ఇంటలెక్చువల్ స్టామినా టు ఎంక్వైర్ ఇన్ టు ద పాస్ట్, ద ప్రెజెంట్.
0: ఈ విధమైనటువంటి ఉత్తమ గుణములు ఉండి కూడాను మానవుడు తనకంటే హీనమైనటువంటి పశుపక్షాదుల యొక్క గుణముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడంటే ఇది నిజమైనటువంటి మానవత్వమా?
2: ఇస్ ఇట్ హ్యూమన్ క్వాలిటీ దో ఎండోర్డ్ విత్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ టు బిహేవ్ వర్స్ దాన్ అనిమల్స్ అండ్ బర్డ్స్ అండ్ బీస్?
0: ఒక పశుపక్షాదులకైనా ఒక కారణములు, ఒక గర్మములు, ఒక విధమైనటువంటి కర్తవ్యాలు కనిపిస్తున్నాయి.
2: ఈవెన్ బర్డ్స్ హ్యావ్ ఎ డెస్టినేషన్, ఎ కాజ్ అండ్ రీజన్ అండ్ సీజన్.
0: కానీ ఈ మానవత్వమునందు ఏ విధమైనటువంటి ఒక సీజన్ కాని రీజన్ కాని కనిపించటం లేదు.
2: దేర్ ఇస్ నో రీజన్ అండ్ నో సీజన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఇలాంటి మానవత్వాన్ని మనం ఈనాడు తీర్చిదిద్ది ఆదర్శప్రాయమైనటువంటి ఒక జీవితత్వాన్ని జగత్తునకు చాటాలి.
2: వీ హావ్ టు మూవ్ దిస్ హ్యూమన్ లైఫ్ అండ్ స్ప్రెడ్ ద ఎగ్జాంపులరీ లైఫ్ అరౌండ్.
0: మనది మానవ జాతి.
2: అవర్ సీ ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: అందరూ దైవం బిడ్డలే.
2: Children of immortality.
0: Andaru annadammulato samanule.
2: We are brothers, all of us.
0: Ee vidhamainatunte yokka tattvani manamu nirantaram kodalo smaristu undali.
2: We have to remember this always and ever.
0: Kanukane vairagyam eppudu manaku praaptistundi?
2: When can we acquire this renunciation?
0: Ee jagattunundu ettu choochina kodano bhayame.
2: Wherever we see there is fear around.
0: Ettu choochina kodano manaku oka vidhamainatunte kashtamule.
2: There are difficulties around.
0: కానీ ఈ భయములు, ఈ కష్టములు ఏనాడు మనం తొలగించుకోవడానికి ప్రయత్నించటం?
2: వెన్ కెన్ వీ డ్రైవ్ అవే దిస్ ఫియర్ అండ్ దీస్ డిఫికల్టీస్?
0: ఈ బాధలు చూస్తామా? అతివృష్టి, అనావృష్టి,
2: దేర్ ఆర్ ద ఫ్లడ్స్ అండ్ దేర్ ఆర్ ద డౌట్,
0: యుద్ధములు, కల్లోలములు, కలహములు,
2: కయాస్ అండ్ కన్ఫ్యూజన్ రూల్ ద వరల్డ్.
0: ఇంకా కులము, మతము, వర్గము,
2: కాస్ట్ డివిజన్ అండ్ రిలిజన్.
0: ఇంతే కాదు, ప్రాంతీయ దురభిమానములు కూడా మనలో చెలరేగుతూ
2: వస్తుంది.
0: ఇలాంటి పరిస్థితులు ఏకత్వం అనేటువంటి దివ్యత్వములను ఏ రీతిగా అనుభవించడానికి వీలవుతుంది?
2: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ దీస్ కండిషన్స్ ద వన్నెస్ ఆఫ్ డివినిటీ?
0: మనకు అభయత్వం మనకు ప్రాప్తించవలనంటే వైరాగ్యమే నిజమైనటువంటి అభయత్వం.
2: ఫర్ ఫియర్లెస్నెస్ రెనౌన్సియేషన్ ఈస్ ద సోర్స్.
0: అన్నింటి యందు భయమే, వైరాగ్యం యందు భయం లేదు.
2: There is fear everywhere except renunciation.
0: ఆ వైరాగ్యాన్ని మనం పొందినప్పుడే నిజమైనటువంటి ఒక ఆత్మజ్యోతిని వెలిగించేటువంటి అధికారులు కాగలము.
2: When we obtain this renunciation, we have the power to kindle the lamp within.
0: వైరాగ్యమనగా కేవలము సర్వమును త్యజించి అరణ్యమునకు పోయి కూర్చోవటం కాదు.
2: Renunciation is not giving up everything and going into the forest.
0: భావమందు దుష్ట భావము వీడుటే త్యాగమగును, అది యోగమగును.
2: Leaving wicked feelings in thought, that is the yoga and that is the sacrifice.
0: Aasti aali veedi adavike gutu kaadu.
2: Renunciation is not leaving wife and children and going into the forest.
0: Vairagyam anaga mana hrudayamulandu praveshinchinatvanti yokka dushta buddhulu manam dooram cheskovali.
2: Renunciation is renouncing the wicked feelings in us.
0: Ilanti pavitramainatvanti karmalo prati vyakti kudanu praveshinchali.
2: Everyone has to enter into these sacred qualities.
0: Bhagavad-gita yandu moodu rakamainatvanti margamulu bodhisthu vachindi.
2: The Bhagavad-gita teaches three kinds of path.
0: Mat-karmaha.
2: Do my work.
0: Mat-parama.
2: ఫర్ మై సెల్ఫ్.
0: ఇక్కడ మత్కర్మలు అనగా ఏమిటి? నా యొక్క కర్మలు ఆచరించాలి అని.
2: మత్కర్మ మీన్స్ డూ మై వర్క్.
0: ఇక్కడ కేవలం వ్యక్తిగతమైనటువంటి కర్మలు కాదు.
2: ఇట్ డస్ నాట్ రిఫర్ టు ద పర్సనల్.
0: కేవలం కృష్ణుడు నా కర్మలే నీవు ఆచరించమని కాదు బోధించటం.
2: కృష్ణ డిడ్ నాట్ కమాండ్ హిమ్ టు డూ ఓన్లీ హిజ్ వర్క్.
0: నేను అనేటువంటిది విశ్వస్వరూపము.
2: దిస్ ఐ ఇస్ అ యూనివర్సల్ ఫామ్.
0: సర్వత్రా తాను నిండినటువంటి యొక్క తత్వం లోపల ఏకోహం బహుశ్యాం అనగా ఏకోవసి సర్వభూతాంతరాత్మ.
2: దెర్ ఇస్ వన్ దట్ ఎన్వలప్స్ ది ఎంటైర్ క్రియేషన్ దట్ ఫిల్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్.
0: కనుక మనము దేశములకు సేవ చెయ్యాలి, సొసైటీలో మనం కర్మలు ఆచరించాలి.
2: వే టు సర్వ్ ద నేషన్, వే టు హెల్ప్ ద సొసైటీ, డూయింగ్ వర్క్ దేర్.
0: వ్యక్తిత్వము,
2: ఇండివిజువాలిటీ,
0: సమాజము,
2: సొసైటీ,
0: విశ్వము,
2: యూనివర్స్,
0: ఈ మూడు కూడా త్రిమూర్తాత్మక స్వరూపములు.
2: దేర్ ట్రినిటీ ఇండీడ్.
0: అందులో ఏ ఒక్క తత్వమును మనము విస్మరించినప్పటికీ అన్నింటి ఎందుకు మనం అపజయమని పొందగలము.
2: ఇఫ్ యూ గివ్ అప్ ఈవెన్ వన్ ఆఫ్ దీస్ విల్ బి డిఫీటెడ్ ఇన్ ఎవ్రీ
0: ఆస్పెక్ట్. వ్యక్తిత్వం యొక్క పవిత్రతే సమాజంలో రూపొందింపజేస్తుంది.
2: ఇస్ ద శాంక్టిటీ ఆఫ్ ద ఇండివిజువాలిటీ దట్ ఎనేబుల్స్ హిమ్ టు డూ వెల్.
0: సమాజం యొక్క మంచితనమే దేశం వ్యాపింపజేస్తుంది.
2: ద గుడ్ ఆఫ్ ద సొసైటీ విల్ హెల్ప్ ద కంట్రీ.
0: కనుకనే వ్యక్తిత్వం లోపల పవిత్రాన్ని మనం పెంచుకోవడానికి తగిన కృషి జరపాలి.
2: We have to improve sanctity in our individual efforts.
0: ఈ పవిత్రమైనటువంటి వైరాగ్యములకు కొన్ని విధమైనటువంటి యొక్క నియమములు కూడా పాటించాలి.
2: There are certain things we have to observe in acquiring this sacred quality.
0: నస్యయో నియమం వినా,
2: without limitation.
0: ఎలాంటి పరిస్థితిని ఎందుకు కాని మానవుడు నియమమును అనుసరిస్తూ రావాలి.
2: Under all circumstances he has to observe that rule of limit.
0: మితిమీరినటువంటి పని కాని, మితిమీరినటువంటి యొక్క భావం కాని, మితిమీరిన ఆశలు కాని మానవుని యందు ఉండరాదు.
2: ఎనీథింగ్ దట్ ఎక్సీడ్స్ వన్స్ ఫీలింగ్, వన్స్ థాట్ అండ్ వన్స్ వర్క్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ మ్యాన్.
0: మనం గాలిని పీల్చుకుంటున్నాం.
2: వి బ్రీద్ ఎయిర్.
0: ఎంత గాలిని పీల్చుకున్నామో అంత గాలిని మనం వదులుతున్నాం.
2: వి లీవ్ ద ఎయిర్ టు ది ఎక్స్టెంట్ వి హావ్ టేకెన్ ఇన్.
0: ఇదే వైరాగ్యం.
2: దిస్ ఈజ్ రెనన్సియేషన్.
0: తీసుకున్న గాలిని విడవకుండిన మన యొక్క లంగ్స్, ఊపిరితిత్తులు కొంతవరకు దెబ్బతింటాయి.
2: ఇఫ్ యూ గివ్ గివ్ అవుట్ యూ డు నాట్ గివ్ అవుట్ ద ఎయిర్ విచ్ వీ హావ్ టేకెన్, అవర్ లంగ్స్ విల్ బి డామేజ్.
0: మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని తిరిగి మనం విసర్జిస్తున్నాము.
2: ద ఫుడ్ దట్ వీ టేక్ వీ ఎక్స్పెల్ ఇన్ అనదర్ వే.
0: అదే విధంగానే మనము సేకరించుకున్నటువంటి యొక్క శక్తి సామర్థ్యములను తిరిగి దానికి సొసైటీలో మనము అనగా సమాజంలో దాన్ని ఉపయోగపెట్టాలి.
2: ద పవర్ అండ్ ఎనర్జీ విచ్ వీ హావ్ అబ్టైన్డ్ should be used for the good of the society.
0: Dhanamu kaani, balamu kaani, gunamu kaani, manam arginchinatvanti yokka deenini samajamlo upayoga petti 10 mandikini deenini sadviniyogam cheyadaniki tagina krushi cheyali.
2: Your power, your strength and your goodness should be used for the welfare of society around.
0: Idi ye nijamainatvanti tyagamu.
2: This is real sacrifice.
0: Dhanam ivvanakkaraledu.
2: You did not give money.
0: అరణ్యములకు పోవనక్కర్లేదు.
2: You did not go to the forest.
0: సర్వమును త్యాగము చేయనక్కర్లేదు.
2: You did not give up everything.
0: ఇచ్చినటువంటి రెండు చేతులు.
2: God has given two hands.
0: ఉన్నది ఒక కడుపు.
2: There is one stomach.
0: ఒక కడుపు నింపుకోవడానికి రెండు చేతులు చాలవా?
2: Are not two hands enough to
0: రెండు చేతులు నిండుకు మనం పని చేస్తే ఒక కడుపు నిండదా?
2: If we work with all the hands, we can actually fill up the belly.
0: ఈనాడు మన కడుపును నింపుకోలేకపోతున్నామంటే రెండు చేతులు నిండుకు సరైనటువంటి కర్మలు ఆచరించడం లేదు.
2: We are not able to fill up the belly because we are not working with the two hands.
0: మన కర్తవ్య కర్మలు మనం నిర్వర్తిస్తూ వచ్చినప్పుడు మన యొక్క కర్మ యోగక్షేమంగానే ఉంటుంటుంది.
2: If we do our duties accordingly, our work will be beneficial.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తన యొక్క ఆత్మజ్యోతిని, అంతర్జ్యోతిని వెలిగించుకొనుటకై ప్రతి ఒక్కడు కూడాను ప్రయత్నించాలి.
2: Every man has to strive inward to kindle the lamp within.
0: ఇది ఎక్కడ మనం వెలిగించాలి?
2: Where should he kindle it?
0: ఎక్కడ చీకటియో అక్కడే వెలిగించాలి.
2: Where there is darkness, there should kindle.
0: మనకు చీకటి ఎక్కడ కనిపిస్తున్నది?
2: Where can we see darkness?
0: క్షణ క్షణమును కూడాను మనము సందేహాస్పదములతో నిండి ఉంటున్నాము.
2: In every moment we are lost in hesitation and doubt.
0: జగత్తునందు సందేహము.
2: In the world there is doubt.
0: సంబంధమునందు సందేహము.
2: In relation there is doubt.
0: కుటుంబంలో సందేహము.
2: ఇన్ ఫ్యామిలీ దర్ ఇస్
0: ఏ పని ప్రారంభించినా సందేహము.
2: ఫర్ ఎవరి బట్ దర్ ఇస్ డౌట్.
0: క్రమక్రమేణ దైవం వరకు సందేహం ప్రాకుతూ వచ్చింది.
2: ఇట్ గోస్ అప్ టు డౌటింగ్ ద డివినిటీ ఇట్సెల్ఫ్.
0: ఈ సందేహం ఉండినంత కాలం కూడాను మనకు స్వాతంత్రం అనేటువంటిది మనకు లభించదు.
2: యాజ్ లాంగ్ యాజ్ డౌట్ ఎగ్జిస్ట్ వీ కెనాట్ హార్వెస్ట్.
0: విద్యార్థులారా, మీరు ప్రధానమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని సాధించాలి.
2: స్టూడెంట్స్, You have to acquire strength foremost.
0: మీరు మాస్టర్స్ కానీ స్లేవ్స్ కాదు.
2: యు ఆర్ మాస్టర్స్ అండ్ నాట్ స్లేవ్స్.
0: మీకు ఇంద్రియములు, మనసు, బుద్ధి స్లేవ్గా మీరు ఉపయోగించుకోవాలి.
2: యు హావ్ టు యూజ్ సెన్సెస్ అండ్ ద ఇంటెలెక్ట్ అండ్ ద మైండ్ యాజ్ యువర్ స్లేవ్స్.
0: ఈ ఇంద్రియములంతా కూడాను నీ స్వాధీనంలో ఉంటుండాలి, కానీ ఇంద్రియ స్వాధీనం నీవు కారాదు.
2: యు షుడ్ బి మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ బట్ సెన్సెస్ షుడ్ నాట్ మాస్టర్ యూ.
0: ఇంద్రియ స్వాధీనమే నీవైనప్పటికి నీవు స్లేవ్ అవుతాడు, ఇంద్రియం మాస్టర్ అవుతుంది.
2: ఇఫ్ the senses become the masters, you become the slave and they become the masters.
0: మీరు మాస్టర్స్ గా తయారు కావాలి.
2: యూ షుడ్ బికమ్ మాస్టర్స్.
0: ఈ విధమైనటువంటి తత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదట మన ఎందున్నటువంటి అజ్ఞానం అనేటువంటిది ఒక చీకటిని మనం దూరం చేసుకోవాలి.
2: ఇఫ్ యూ హావ్ టు అక్వైర్ దిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవ్ అవే డార్క్నెస్ విచ్ ఇస్ ఇగ్నోరెన్స్ దేర్.
0: ఒకానొక సమయంలో ఒక గోపిక ఆశించింది.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ ఎ గోపిక సెడ్,
0: కృష్ణ నీవు చేసేటువంటి చిలిపి చేష్టలను గురించి గోపికలందరూ కూడా యశోదమ్మ దగ్గర కొంత రిపోర్ట్ చేస్తున్నారు.
2: ఆల్ ద కౌహర్డ్ గర్ల్స్ గో టు యశోద అండ్ బ్రింగ్ కంప్లైంట్స్ అగెన్స్ట్ యూ.
0: యశోద నిన్ను పట్టి శిక్షించడానికి అనేక విధములుగా ప్రయత్నం చేస్తుంటారు.
2: యశోద ఇస్ ట్రైవింగ్ హార్డ్ టు పనిష్ యూ.
0: నీవెక్కడో దాచుకోవటానికని నీవు కూడా నువ్వు పారిపోతుంటావు.
2: అండ్ యూఆర్ రన్నింగ్ అవే టు హైడ్ యువర్ సెల్ఫ్.
0: నీవు నల్లటి వాడు,
2: యూఆర్ ఎ డార్క్ వన్.
0: నీవు నల్లటి స్థానంలోందే చేరినప్పుడే నీ యొక్క రూపము యశోద కనిపించదు.
2: When you are dark, Yashoda cannot see you clearly.
0: కాని యశోద ఇల్లు ఎక్కడ చూసినా కూడా తెల్లగానే ఉంటున్నది.
2: అండ్ యశోద ఇస్ వైట్ ఆల్వేస్. హర్ హౌస్ ఇస్ వైట్.
0: కనుకనే అతి త్వరగా నిన్ను కనిపెట్టి పట్టి శిక్షిస్తుండాలి.
2: She can capture you very easily when you are dark in the white house and can punish you.
0: నీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం నిరూపిస్తాను, చూపిస్తాను, అందులో పోయి నీవు దాక్కు ఉన్నాడు.
2: ఐ విల్ షో యూ ఎ డిస్టింక్టివ్ ప్లేస్ వెర్ యూ కెన్ హైడ్ యువర్ సెల్ఫ్.
0: ఏది ఆ ప్రత్యేకమైనటువంటి స్థానము?
2: What is that special place?
0: నా హృదయము చాలా అంధకారమైనటువంటిది, అజ్ఞానంతో నిండినటువంటిది, అతి చీకటిగా ఉండేటువంటిది.
2: మై హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్, ఎన్వలప్డ్ బై డార్క్నెస్ అండ్ దేర్ యు రిసైడ్.
0: నీవు అందులో ప్రవేశిస్తే నా చీకటి దూరమవుతుంది, నీ దెబ్బను నీవు తప్పించుకోగలవు.
2: ఇఫ్ యూ ఎంటర్ దేర్ ఇన్ డార్క్నెస్ విల్ బి డ్రివెన్ అవే, ఇగ్నోరెన్స్ విల్ బి కాస్ట్ అవే అండ్ యూ కెన్ లివ్ దేర్ ఆల్సో.
0: సెల్ఫ్ హెల్ప్ ఈ రెండింటి ఎందుకు సరైనటువంటి పని నెరవేరుతుంది.
2: And both can be helped. Self and help, both can be discharged.
0: నీకు శిక్ష తప్పుతుంది.
2: You can escape punishment.
0: నాకు ప్రకాశం హెచ్చుతుంది.
2: And there will be light for me.
0: నీవు ఎక్కడ ఉండువో అక్కడ నీ ప్రకాశం.
2: Where you are, there is light.
0: కనుకని నీ ఉన్న చోట చీకటి ఉండడానికి వీలు కాదు.
2: Where you are, there is no darkness at all. There is no scope.
0: కనుకని నా హృదయంలో నీవు లేవు కనుకని ఈ చీకటి ఆవరించి ఉంటుండాలి.
2: Since you don't exist in my heart, there is darkness in me.
0: కనుక కృష్ణ నా హృదయంలో ప్రతిష్ట కమ్మని కోరింది.
2: ఇన్స్టాల్ యువర్ సెల్ఫ్ ఇన్ మై హార్ట్, ద గోపిక ప్రేయర్.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకు భగవంతుడు హృదయ స్థాయి అన్నారు.
2: దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఇస్ ద ఇన్వెల్లర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్.
0: రుద్ర చెప్పినట్టుగా హృదయ స్థాయి అనగా ప్రేమ ఎందే ప్రతిష్ట అయి ఉంటుంటాడు భగవంతుడు.
2: యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద మార్నింగ్, గాడ్ ఇన్స్టాల్స్ హిమ్సెల్ఫ్ ఇన్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: మనం ఎన్ని విధములైనటువంటి సమాజ సేవ చేసినప్పటికీ,
2: Though we do many social service activities,
0: ఎన్ని విధమైనటువంటి పదవులు మనం ఏలినప్పటికీ,
2: Though we occupy many posts and positions,
0: ఎలాంటి ఉత్తమమైనటువంటి స్థానములు పోయినప్పటికీ,
2: Though we occupy much stature,
0: మనసునందు మాత్రమే మాలిన్యం ఉండిన మనం దేనిని కూడా మనం అనుభవించలేము, ఆనందాన్ని పొందలేము.
2: If there is impurity in the heart, we cannot acquire ananda at all.
0: కనుక మనసు యొక్క మాలిన్యాన్ని మనం దూరం చేసుకోవాలి.
2: We have to drive away the impurity in the heart.
0: ఇలాంటి దూరం చేసుకునేటువంటి ఒక సాధనలే భక్తి మార్గములు.
2: డివోషన్ ఇస్ ద వే బై విచ్ ద ఇంప్యూరిటీ ఈజ్ రిడెన్ ఆఫ్.
0: ఇలాంటి భక్తి మార్గమునందు కొన్ని విధములైనటువంటి ఒక నియమములు మనం పూనాలి.
2: వి హావ్ టు అబ్టెయిన్ అండ్ అబ్జర్వ్ సర్టెన్ థింగ్స్.
0: భక్తి అనగా ఏమిటి?
2: వాట్ ఈజ్ డివోషన్?
0: కేవలము జపం చేయటమా, భజన చేయటమా, లేక ధ్యానం చేయటమా, పూజలు చేయటమా?
2: ఇజ్ ఇట్ డూయింగ్ భజన్ ఆర్ వర్షిప్ ఆర్ మెడిటేషన్?
0: ఈ యొక్క భజన ఎందుకు మన మనస్సు నిలవటం లేదు.
2: ఇన్ భజన్ అవర్ మైండ్ డస్ నాట్ రెస్ట్.
0: కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ద కాజ్?
0: మన మనస్సు రాగమునందు, తాళమునందు, పాట ఎందు మాత్రమే లగ్నమవుతున్నది.
2: బికాస్ అవర్ మైండ్ ఈజ్ అబ్సార్బ్డ్ ఇన్ రిథమ్, ఇన్ మెలడీ అండ్ ఇన్ మ్యూజిక్ అండ్ ఇన్ ద సాంగ్.
0: దైవం వైపున ఇది మరల్చటం లేదు.
2: అవర్ మైండ్ ఈజ్ నాట్ డైరెక్టెడ్ టువర్డ్స్ డివినిటీ.
0: మనస్సును దైవం పైన మరల్చి ఈ రాగతాళ భావమును మనం త్యజించినామంటే ఈ యొక్క భావం కూడా చాలా మధురంగా ఉంటుంటాది.
2: దెన్ ద మైండ్ ఈ డైరెక్టెడ్ టువర్డ్స్ ద సాంగ్ అండ్ ద ఫీలింగ్, నాట్ టువర్డ్స్ ద రిథమ్ అండ్ ద మ్యూజిక్.
0: కానీ మన యొక్క ఏకాగ్రత అంతా తాళం పైన రాగం పైన దీనిపైన పోతూ పాట పైన పోతుండాలి.
2: బట్ ఆల్ ఆఫ్ అటెన్షన్ ఇస్ ఫిక్స్ ఓన్లీ ఆన్ ద సాంగ్ ఇన్ రిథమ్ అండ్ ఇన్ ద మ్యూజిక్.
0: ఇది భక్తి కానేరదు ఉన్నారు.
2: దిస్ ఈజ్ నాట్ డివోషన్.
0: ప్రేమతత్వంతో
2: విత్ లవ్,
0: పవిత్రమైన భావంతో,
2: ద సేకర్డ్ ఫీలింగ్,
0: నిర్మలమైన చిత్తముతో,
2: ద ప్యూర్ హార్ట్,
0: స్వార్థమైనటువంటి తలంపుతో,
2: ద సెల్ఫ్లెస్ ఫీలింగ్,
0: దైవత్వాన్ని చింతించడమే సరి అయినటువంటి యొక్క భక్తి.
2: Remembering divinity like that is real devotion.
0: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా అంతరించినామంటే ఈ యొక్క భావం కూడాను చాలా మధురంగా ఉంటుంటాది.
2: When the mind is directed towards the song and the feeling, not towards the rhythm and the music,
0: కానీ మన యొక్క ఏకాగ్రత అంతా ఇన్ను తాళం పైన.

0: ఏది చూచినా ఏది చెప్పినా అంతా దైవ భావంతోనే ఉండాలి.
1: వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ సే, వాట్ ఎవర్ యూ స్పీక్, ఇట్ షుడ్ బి డన్ విత్ ఎ డివైన్ ఫీలింగ్.
0: కారణం ఏమనగా సర్వత్రా దైవమే.
1: బికాస్ డివినిటీ
0: సర్వము దైవమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ డివినిటీ.
0: ఇలాంటి ఏకత్వం భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దిస్ వన్నెస్ ఆఫ్ ఫీలింగ్.
0: ఈనాడు ఏ సాధన చేసినప్పటికీ దైవం కోసం సాధన చేస్తున్నామని భావిస్తున్నాం.
1: వీ థింక్ దాట్ వాట్ ఎవర్ సాధన వీ అండర్టేక్ ఇట్ ఈస్ ఫర్ డివినిటీ.
0: చాలా పొరపాటు.
1: దట్ ఇస్ ఎ మిస్టేక్.
0: దైవం కోసం ఏమి మనం చేయనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ ఫర్ డివినిటీ.
0: నీ మనస్సును మరల్చితే చాలు.
1: డైరెక్ట్ యువర్ మైండ్.
0: నీవు చేసే సర్వ సాధనలు కూడా నీ నిమిత్తమే నీవు చేసుకుంటున్నావే కానీ దైవం కోసం కాదు.
1: ఆల్ సాధనాస్ విచ్ యు ఎంగేజ్ ఆర్ ఫర్ ఎవర్ సెల్ఫ్ అండ్ నాట్ ఫర్ గాడ్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: రియలైజ్ దిస్ ట్రూత్.
0: భజన చేస్తున్నావు.
1: వి ఆర్ డూయింగ్ భజన్.
0: నీకు నీవు ఆనందిస్తున్నావు.
1: వి ఆర్ ఎంజాయింగ్ ఫర్
0: యువర్ భజన. చేత దైవం ఆనందించటం లేదు.
1: గాడ్ డస్ నాట్ ఎంజాయ్ బై యువర్ భజన్.
0: కనుకనే ఏ యొక్క పూజలు చేసినప్పటికీ నీ నిమిత్తమే నీవు చేసుకుంటున్నావు.
1: వాట్ ఎవర్ వర్షిప్ యూ డూ ఇట్ ఈస్ ఫర్ ఎవర్ సెల్ఫ్.
0: ఏది చేయనక్కర్లేదు.
1: నీడ్ నాట్ డూ ఎనీథింగ్.
0: కారణం ఏమిటి? నీకంటే దైవం ప్రత్యేకంగా ఉండినప్పుడు అది నీవు చేసేటువంటిది, నీవు ఇచ్చేటువంటిది, తాను అందుకునేటువంటిది, ఈ రెండు ద్వైతంతో కూడి ఉంటుంటాయి.
1: ద కాజ్ బీయింగ్ డివినిటీ సంథింగ్ సెపరేట్ దెన్ యూ కెన్ డూ వర్షిప్. యూ అండ్ గాడ్ ఆర్ నాట్ సెపరేట్.
0: కనుకనే వేదము, వేదాంతము, వేదగ్రుడు నేనేను ఉన్నాడు.
1: ద వేద అండ్ ద ఆథర్ ఆఫ్ ద వేద అండ్ ద కాజ్ ఆఫ్ ద వేద ఈజ్ మై సెల్ఫ్.
0: కనుకనే వాక్కుతూ చేసేటువంటిదంతా ఋగ్వేదము.
1: That is done with the speech is Rigveda.
0: Manastho unnatvantidanta yajurvedamu.
1: Done with the mind and the heart is
0: Rigveda. Pranamtho kudinatvantidi samavedam.
1: One with the vital breath is the samaveda.
0: Kanaka Rigveda yajurveda samavedamulu yokka tattvame vaakku manasu pranamu.
1: Rigveda and samaveda and yajurveda they express the speech, the prana.
0: Kanaka sarvamunu vedamayame.
1: Everything is Veda itself.
0: వేద స్వరూపుడు పరమాత్ముడు.
1: గాడ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ ద వేద.
0: అనేక వేదములతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ మెనీ వేద.
0: అనంతో వై వేద.
1: ద వేద ఈజ్ ఇన్ఫినిట్.
0: అనగా ఒక్కొక్క వ్యక్తి కూడా ఒక వేద స్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ ద వేద ఇట్ సెల్ఫ్.
0: అతని ఎందున్నటువంటి వాక్ తేజస్సును మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దట్ స్పీచ్ ఫార్మ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్.
0: మనం జీవితం నిమిత్తమై మనం బ్రతకడానికి ప్రయత్నించాలి కానీ
1: వీ షుడ్ లివ్ ఫర్ ఎక్సలింగ్ అవర్ ఓన్ లైఫ్.
0: మన ఆదర్శాలను అందించే నిమిత్తమే మనం బ్రతకవలసిందే కాదు.
1: యు లీడ్ ఫర్ లెర్నింగ్ ఎగ్జాంపుల్ లైఫ్.
0: ఆశల కోసం బ్రతకరాదు.
1: నాట్ ఫర్ డిజైర్స్ అండ్ ఆస్పిరేషన్స్.
0: ఈట్ టు లివ్, లివ్ నాట్ ఫర్ ఈట్.
1: యూ ఈట్ ఓన్లీ టు లివ్ అండ్ నాట్ ఫర్ ఈటింగ్.
0: కనుకనే మన యొక్క జీవితం ఏంటంటే తినడానికి మనం వచ్చినట్టుగా రాకూడదు.
1: వి ఆర్ నాట్ కమ్ ఫర్ ఈటింగ్.
0: జీవించడానికి తినాలి మనం.
1: వీ హ్యావ్ టు ఈట్ ఫర్ లివింగ్.
0: ఈ యొక్క పరిస్థితిని, ఈ యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వి హావ్ టు రియలైజ్ దిస్ ట్రూత్.
0: మన యొక్క జీవితము ఆదర్శవంతమైన జీవితంగా రూపొందాలి.
1: వి హావ్ టు మోల్డ్ అవర్ లైఫ్ ఇంటూ ఎగ్జాంపులరీ ఎక్సలెన్స్.
0: ఆదర్శములకు అనేక కష్టములు సంభవిస్తాయి.
1: దర్ ఆర్ మెనీ డిఫికల్టీస్ ఇంప్రూవింగ్ ద వే.
0: దాన్ని ఎదుర్కొని మనము ఆదర్శాన్ని అందించుతూ రావాలి.
1: ఫేసింగ్ దమ్ వెరీ బ్రేవ్లీ వీ హావ్ టు ల్యాండ్ ఐడియల్ లైఫ్.
0: ఆదర్శ జీవితమే నిజమైన జీవితము.
1: ఐడియల్ లైఫ్ ఇస్ రియల్ లైఫ్.
0: ఆశలతో జీవించే జీవితం జీవితమే కానేరదు.
1: లైఫ్ ఆఫ్ డిజైర్స్ ఇస్ నో లైఫ్ ఎట్ ఆల్.
0: మనం అన్ని విధములైనటువంటి త్యాగం చేసినట్టుగా భావిస్తున్నాం.
1: వి థింక్ దట్ వి మేక్ మెనీ సాక్రిఫైసెస్.
0: నిజంగా ఏ మానవుడు కూడా సర్వసంగ పరిత్యాగిగా మనకు ఈ జగత్తులో కానరావటం లేదు.
1: దేర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ హూ హాస్ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్.
0: ఇది కేవలము తాము తృప్తి నిమిత్తమే తాము చెప్పుకోవటమే.
1: He says for his own satisfaction.
0: ఒక్క దైవార్పితమైనటువంటి భావమే సర్వసంగ పరిత్యాగము.
1: Devoted feeling to divinity is renunciation.
0: ఎక్కడ ఉంది దైవార్పితం?
1: Where is that quality? Dedication to God.
0: ఈ అర్పితమే ఉంటుంటే ఈ జగత్తు ఈ విధమైనటువంటి యొక్క దుఃఖములతో అశాంతితో కూలిపోయేటువంటిది కాదు.
1: The world would not have collapsed with this restlessness and suffering had man devoted himself to God.
0: సత్య మార్గాన్ని మనం అనుసరించాలి.
1: We have to follow the path of truth.
0: Satyam ante emiti?
1: What is this truth?
0: Chuchindi chuchinattu.
1: Seeing as things are
0: seen. Cheppindi cheppinattu.
1: Relating as things are told.
0: Talchindi talchinattu.
1: Thinking as one thing.
0: Cheppatam satyam anukuntunnam.
1: Is it truth?
0: No. Idi satyam kaadu.
1: That is not truth.
0: Satyam trikala bhajyam satyam.
1: It is present in every time.
0: Ye kaalamulandu kudanu maarpu chendinatundi satyam.
1: The unchanging one in any time is the real truth.
0: ఈ సత్యం యొక్క వ్రతము కూడా చాలా నియమంతో కూడినటువంటిది.
1: ద వర్బ్ ట్రూత్ ఇస్ అకంపనీడ్ బై మెనీ అబ్జర్వేషన్స్ అండ్ లిమిట్స్.
0: ఈ సత్యంతో కూడా అనేక విధమైనటువంటి దుఃఖములు కూడా సంప్రాప్తమవుతుంటాయి.
1: దేర్ ఆర్ సారోస్ ఆన్ కమింగ్ వెన్ యూ ఫాలో దిస్ ట్రూత్.
0: ఈ లౌకికమైనటువంటి

0: లోకము జీవితానికి ప్రమాదము.
1: And this worldly truth endangers the human life.
0: కాని ఈ సత్యం కూడాను ప్రమాదం అని దీనిని విసర్జించరాదు.
1: Because it is dangerous, we should not give it up.
0: దీనిని సమయ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సత్యాన్ని మనం ప్రవేశపెట్టాలి.
1: According to time and circumstance, we have to observe this truth.
0: సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత.
1: Speak truth, but not presently.
0: సత్యం అప్రియం.
1: When even the
0: సత్యం కూడాను ప్రియంగా ఉంటుండాలి.
1: Even truth should be pleasant.
0: సత్యం కూడాను హితంగా ఉంటుండాలి.
1: It should be beneficial.
0: సత్యం కూడాను చాలా స్మూత్ గా ఉంటుండాలి.
1: Should be very soft and smooth.
0: ఉద్వేగంగా ఉండకూడదు.
1: Should not be emotional.
0: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితయిచ్చేతని భగవద్గీత కూడాను ఉద్వేగంలో ఉంటుండకూడదు.
1: That's why Gita said the world should not, satya should not be very emotional excited.
0: సత్యాన్ని కూడాను చెప్పకూడదు.
1: Even for the sake of pleasing anybody, you should not speak untruth.
0: అదే ప్రియమవుతుంది కదా, అసత్యం కూడాను ఆడకూడదు.
1: Because you love somebody, you should not speak untruth to him.
0: దీనికి అనేక విధములైనటువంటి యొక్క భద్రతలు ఉంటున్నాయి.
1: There are many securities we have to observe.
0: కొన్ని విధమైనటువంటి నియమములు కూడా ఉంటున్నాయి.
1: There are rules and regulations we have to observe.
0: కనుక ఇలాంటి నియమములను మనం పాటిస్తూ,
1: observing these rules and regulations,
0: సత్యాన్ని దృష్టి ఎందుంచుకొని,
1: keeping truth in the mind,
0: సత్యమే దైవముగా భావించి,
1: regarding truth as divinity,
0: మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: We have to do our duties.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మనము ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఉద్యోగాల నిమిత్తమై మనం ఈ చదువులు చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.
1: We are learning these things for the sake of education today.
0: ఇది ఒక దురదృష్టము.
1: It is unfortunate.
0: ఏనాడు ఏ సబ్జెక్ట్ లో మనం ప్రవేశిస్తున్నామో దానికి పూర్వమే మనం ఆశలు ప్రారంభమవుతున్నాయి.
1: ఈవెన్ బిఫోర్ మాస్టరింగ్ ఏ సబ్జెక్ట్ వీ బిగిన్ విత్ అంబిషన్ అండ్ డిజైర్.
0: ఏ సబ్జెక్ట్ తీసుకుంటే నేను భవిష్యత్తులో ఏ ఉద్యోగానికి చేయవచ్చును,
1: వి థింక్ ఫర్ అవర్ సెల్ఫ్.
0: ఏ డిగ్రీ తీసుకుంటే ఏ విధమైనటువంటి యొక్క పదవిలో నేను పొందవచ్చును,
1: బై వాట్ కోర్స్ I will acquire a better job.
0: ఇలాంటి ప్లాన్ల లోపలనే మనం మొట్టమొదటి విద్యలో ప్రవేశిస్తున్నాం.
1: We launch into education by planning like this.
0: ఈ విద్య అనేటువంటిది జీవిత నిమిత్తమే కాని జీవించే నిమిత్తం కాదనే సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: Education is not for a living, it is for life.
0: కనుక ఈ ఉద్యోగములకు ఈ విద్యకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని మొట్టమొదటి త్రెంచి వేయాలి.
1: You have to cut asunder the relationship between employment and education.
0: కనుకనే ఈ విద్యా విధానం అనేటువంటిది కేవలము చైతన్యం కాని నైపుణ్యం కాని లేనటువంటి రీతిగా జరుగుతూ వస్తున్నది.
1: దట్స్ వై దేర్ ఇస్ నైదర్ స్కిల్ నార్ మొరాలిటీ ఇన్ ది ఎడ్యుకేషన్ టుడే.
0: మన విద్యా విధానం నందు నైపుణ్యం ఉంటుండాలి.
1: దర్ షుడ్ బి స్కిల్ ఇన్ అవర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్.
0: మన విద్యా విధానంలో చైతన్యం రావాలి.
1: దర్ షుడ్ బి లివింగ్ వైటాలిటీ ఇన్ అవర్ ఎడ్యుకేషన్.
0: సమాజంలో పవిత్రమైనటువంటి వాతావరణాన్ని అభివృద్ధి చేయించాలి.
1: వీ హ్యావ్ టు క్రియేట్ సీక్రెట్ అట్మాస్ఫియర్ ఇన్ సొసైటీ.
0: అవినీతి, అజ్ఞానము, అశాంతి అనేటువంటి దాన్ని మనం దూరం గావించాలి.
1: వీ హ్యావ్ టు డిస్పెల్ దిస్ ఇమ్మొరాలిటీ, ఇగ్నోరెన్స్ అండ్ అన్ ట్రూత్.
0: నీవు కర్మయోగిగా రూపొందాలి.
1: టు బికమ్ ఎ కర్మయోగి, ఎ మాస్టర్ యాక్షన్.
0: నీవు ప్రతి ఒక్క శక్తిని కూడాను ఈ సమాజంలో అర్పితం గావించాలి.
1: ఆల్ అవర్ ఎనర్జీ టు బి డైరెక్టెడ్ టు సొసైటీ.
0: కేవలం శరీర శక్తి మాత్రమే కాక, మానసిక శక్తి మాత్రమే కాక, విద్యాశక్తిని కూడా ఈ సమాజంలో ప్రవేశపెట్టి తద్వారా విశాలమైనటువంటి హృదయంగా మనము రూపొందింప చేయాలి.
1: నాట్ ఓన్లీ యువర్ ఫిజికల్ స్ట్రెంగ్త్, నాట్ ఓన్లీ యువర్ ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్, బట్ ఆల్సో ఆల్ యువర్ ఎనర్జీ షుడ్ బి గివెన్ టు స్ప్రెడింగ్ దీస్ థింగ్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: గుణ నిమిత్తమై మనం పాటుపడకూడదు.
1: వీ షుడ్ నాట్ స్ట్రైవ్ ఫర్ వన్ సెల్ఫ్.
0: గుణ నిమిత్తమై మనం పాటుపడాలి.
1: వీ షుడ్ స్ట్రైవ్ ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ వర్చ్యూ.
0: గుణమున్న చోట ధనం ఉంది.
1: బై వర్చ్యూ మనీ కెన్ బి అబ్టైన్డ్.
0: భోగములో రోగం ఉంది.
1: And there is disease in enjoyment.
0: త్యాగములో యోగం ఉంది.
1: And there is yoga in sacrifice.
0: కనుక మనము త్యాగముతో మన జీవితాన్ని ప్రారంభించాలి.
1: We have to lead our lives beginning it with sacrifice.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సూక్తులను మనము హృదయమునందు ప్రతిష్ఠింప చేసుకున్నప్పుడే మన జీవితం కూడాను ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ వీ ఇన్స్టాల్ దీస్ గ్రేట్ ఐడియల్స్ అవర్ లైఫ్ విల్ బి ఎగ్జాంపులరీ.
0: మన యొక్క ఆత్మజ్యోతి నిరంతరం కూడాను ఉన్నత స్థాయికి పవిత్రమైనటువంటి ఉద్యోగతికి మనం ప్రయాణం చర్పించాలి.
1: ద ల్యాంప్ ఆఫ్ విజ్డమ్ షుడ్ గో హయ్యర్ అండ్ హయ్యర్.
0: ఈ విధమైనటువంటి మార్గంలో మనం ప్రవేశపెట్టినప్పుడే మన యొక్క ఆత్మజ్యోతి నిజమైనటువంటి పరంజ్యోతిగా మారుతుంది.
1: ఓన్లీ వెన్ వీ డూ దిస్ అవర్ ల్యాంప్ ఆఫ్ విజ్డమ్ విల్ బికమ్ ల్యాంప్ ఆఫ్ ఎన్లైట్మెంట్.
0: మనము స్ట్రీట్ లైట్ అనేటువంటి రీతిగా మన యొక్క ఆత్మజ్యోతిని కూడాను ఒక స్ట్రీట్ లైట్ ఏది మన హృదయం అనేటువంటి యొక్క మార్గమునందు ఈ ఆత్మజ్యోతిని వెలిగించాలి.
1: Our lamp of wisdom should become a street light, shedding light around.
0: అందువల్లనే ఒకానొక సమయం లోపల,
1: దట్స్ వై
0: భ్రమర గీతములు పాడేటువంటి స్థితిలో
1: By singing the song of the bee,
0: Krishna Viyogam Yokka Dukkamulo,
1: while feeling the separation from Krishna, the
0: Munigi, Paratapistunna Tvanti Yokka Gopika Janta,
1: craving,
0: Uddhavudu Vachadu.
1: Uddhava came when Gopikas were suffering like this.
0: Ee Samayamulandu, Ee Gopikalu, Uddhavunitu Yem Vartana Pampinchadaniki Veelavutundi.
1: What message could the Gopikas send to Krishna at that time?
0: Uddhava, నీవు తెచ్చినటువంటి వార్త వల్ల మాకేమాత్రము తృప్తి లేదు.
1: వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఓ ఉద్ధవ బై ద మెసేజ్ యు హావ్ బ్రాట్ టు అస్.
0: మొట్టమొదట కృష్ణుని తీసుకునిరా.
1: బ్రింగ్ కృష్ణ టు అవర్ సెల్ఫ్ ఫర్ మోస్ట్.
0: లేక కృష్ణుడికి మా యొక్క సందేశాలన్నా అందించు.
1: అదర్వైజ్ సెండ్ అవర్ మెసేజ్ టు కృష్ణ హింసెల్ఫ్.
0: చెదరిపోయిన మాధు జీవిత సుమమాల చెలువార కూర్చి రక్షించమని చెప్పు.
1: టెల్ కృష్ణ దట్ ద గార్లాండ్ విచ్ హాస్ బీన్ బ్రోకెన్ షుడ్ బి స్ట్రంగ్ టుగెదర్.
0: మబ్బు గ్రమ్మిన మాధు మానస వీధిలో కృష్ణ పారుణ్య తేజం నిలుపమనము.
1: లెట్ కృష్ణ షెడ్ ద సన్లిట్ స్ప్లెండర్ ఇన్ అవర్ హార్ట్.
0: ఎండబారిన మాధు జీవిత సుమమును చిగురు పెట్టక వేగ చేయమనము.
1: టెల్ హిమ్ టు స్ప్రైట్ అప్ అండ్ బ్లాజమ్ అండ్ బ్లూమ్ ద లోటస్ ఆఫ్ అవర్ హార్ట్.
0: వాళ్ళు కోరిన కోరికలు ఇలాంటివి. మా హృదయం అనేటువంటి వీధి లోపల చీకటికి రమ్ముకుంది. అజ్ఞానం అనేటువంటి చీకటి ప్రవేశించింది.
1: ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ అవర్ హార్ట్ దెర్ ఇస్ డార్క్నెస్.
0: ఈ అజ్ఞానం పరిహారం కావాలంటే తన యొక్క నామజ్యోతిని వెలిగించమని చెప్పు.
1: ఇఫ్ దిస్ డార్క్నెస్ వర్ టు పుట్ ఎన్ ఎండ్,
0: మా జీవితం అనేటువంటి వృక్షము ఎండబారి మొద్దుబారిపోయింది.
1: ద లైఫ్ ట్రీ ఇన్ అస్,
0: దాని క్రింద కించిత్తైన కూడా షాడో, చల్లని ఛాయ లేదు.
1: దెర్ ఇస్ నో షాడో అండర్ దిస్ ట్రీ.
0: కనుక త్వరలో దానిని చిగురు పెట్టమని చేయము.
1: టెల్ హిమ్ టు బ్లూమ్ దిస్ ట్రీ.
0: మా జీవిత సుమమాల అనేక విధములైనటువంటి అల్ల కల్లోలములతో ఉండినట్టు రీతిగా మా యొక్క పుష్పములన్నీ కూడా భావములనే పుష్పములు చెదిరిపోయినాయి.
1: ద గార్లాండ్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ బ్రోకెన్ అండ్ ద ఫ్లవర్స్ ఆర్ స్కాటర్డ్ హియర్ అండ్ దేర్.
0: తానే వచ్చి ఈ పుష్పములు ఏ విధమైనటువంటి అలంకారంతో కూర్చానో తన్ను వచ్చి కూర్చిపోమను.
1: లెట్ హిమ్ కమ్, లెట్ హిమ్ గ్యాదర్, లెట్ దెమ్ స్టింగ్ టుగెదర్ దిస్ పవర్ ఫ్లవర్ గార్లాండ్.
0: యొక్క భావములు ఇంతటి పవిత్రమైనటువంటివి.
1: దీస్ వర్ ద సేక్రెడ్ ఫీలింగ్స్ ఆఫ్ ద గోపికాస్.
0: తమ యొక్క స్వార్థమును ఏమాత్రం కూడా ఆశించేటువంటి వారు కాదు.
1: దే వర్ నెవర్ సెల్ఫిష్ అట్ ఆల్.
0: ఏమి చేసినప్పటికీ అన్ని కృష్ణార్పితము.
1: వాట్ ఎవర్ దే డిడ్, దే డిడ్ ఇట్ ఫర్ ద డెడికేషన్ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణ భావంతోనే వారు యొక్క జీవితమును అంకితం గావించుకున్నారు.
1: దేర్ లైఫ్స్ వర్ డివోటెడ్ టు కృష్ణ విత్ దిస్ ఫీలింగ్ ఆఫ్ కృష్ణ.
0: కనుక గోపికలు కృష్ణుడు ప్రత్యేకమైన అవినాభావ సంబంధ స్వరూపులు.
1: దట్ వాజ్ ద ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ కృష్ణ అండ్ గోపికాస్.
0: అలాంటి ఏకత్వాన్ని పొందినటువంటి వారు కనుకనే,
1: బికాస్ దే హ్యాడ్ దిస్ వన్నెస్ విత్ కృష్ణ,
0: తమ యొక్క జీవితాన్ని కూడా నువ్వు లెక్క చేయక,
1: డిస్ రికార్డింగ్ దేర్ ఓన్ లైఫ్,
0: ఈ సమాజం యొక్క కీర్తి మర్యాదలు కూడా నువ్వు లెక్క చేయక,
1: రినౌన్సింగ్ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ సొసైటీ,
0: ఇష్టం వచ్చినట్టు భగవంతునితో పారిపోయారు.
1: దే ర్యాన్ విత్ ద లార్డ్ హింసెల్ఫ్.
0: ఏ అర్ధరాత్రి సమయం లోపంలో ఏ వేణుగానం వినిపించిందంటే ఈ రాత్ర పగల.
1: When the heart the flow,
0: ఎవరున్నారు నా చుట్టూ అనేటువంటి విచారణ కూడా లేకుండా తాము ఇండ్లు వదిలి పరిగెత్తిపోయేటువంటి వారు.
1: Without caring for time, where day or night, when the call came, the call of the flute, they ran away for Krishna.
0: అలాంటి ఆత్రుడై ప్రార్థించుతూ వచ్చారు.
1: Anxiously they craved for Krishna and prayed to him.
0: ఆ యొక్క గోపికలు, కృష్ణ మేము మీ వారము కాని నీవు నావాడవు కాదు.
1: కృష్ణ we are thine. They said.
0: కనుక మేము మీ వారమంటం లోపల సరెండర్.
1: దేర్ ఇస్ సరెండర్ వెన్ వీ సే వీ ఆర్ యువర్.
0: యాదవులందరూ కూడా కృష్ణ మావాడవు నీవు.
1: ద కౌ హెడ్ సెడ్ కృష్ణ యువర్ అవర్స్.
0: నీవు మావాడవు అనేటప్పటికీ అహంకారం పెరుగుతుంది.
1: దేర్ ఇస్ ఈగో డెవలప్మెంట్ వెన్
0: అహంకారమే అధపతనం చేస్తుంది.
1: అండ్ దిస్ ఈగో,
0: కనుకనే యాదవ కులములో అహంకారం అనేటువంటి ముసలం పుట్టి యాదవులు నాశనం చేసింది.
1: బికాస్ అహంకార వాజ్ బోర్న్, ఈగో వాజ్ బోర్న్.
0: గోపికల్లో ప్రేమతత్వం పెరిగిపోవటం చేతనే గోపికలు కృష్ణుడు ఇద్దరు ఒక్కటైపోయారు.
1: యాజ్ ద లవ్ బ్లూమ్డ్ ఇన్ ద గోపికాస్, కృష్ణ అండ్ గోపికాస్ బికేమ్ వన్.
0: ఇలాంటి జీవతత్వము జీవేశ్వర బ్రహ్మం.
1: దిస్ ఈస్ కాల్డ్
0: జీవేశ్వర తత్వాన్ని బోధించేటువంటిది ఈ యొక్క గోపికలు కృష్ణుని యొక్క సంవాదం.
1: ద డైలాగ్ బిట్వీన్ గోపిక అండ్ కృష్ణ ఈజ్ ద వన్ ద టీచర్స్ ద వన్
0: బ్రహ్మ గీతం అని కూడా చెప్పారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ద సాంగ్ ఆఫ్ ద బీ.
0: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
1: If you think of Brahman,
0: దేనిని మనం చింతిస్తూ ఉంటుంటామో దాని స్వరూపాన్ని మనం పొందుతాం.
1: వి బికమ్ వాట్ వీ థింక్.
0: కనుక ఆత్మజ్యోతిని వెలిగించుకోవడానికి ఈనాడు ప్రత్యేకమైన చిహ్నంగా ఈనాడు ఒక జ్యోతిని వెలిగించాం.
1: వీ హావ్ లిట్ అప్ ఎ ల్యాంప్ హియర్ యాజ్ ఎ సిగ్నల్ ఆఫ్ లైటింగ్ ద ల్యాంప్.
0: జ్యోతి యొక్క విషయాన్ని చక్కగా మీరు అర్థం చేసుకోవటం లేదు.
1: యూ డోంట్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్
0: హృదయ జ్యోతి మీరు వెలిగించుకున్నట్టుగా భావించాలి.
1: యూ థింక్ దాట్ యూఆర్ లైటింగ్ అప్ ద వెరీ
0: దుష్టభావములు, దుష్టచర్యలు, రాగద్వేషాలు కూడా ఈనాటి నుండి కొంతవరకు దూరం గావించుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఫ్రమ్ టుడే ఇట్సెల్ఫ్ ట్రై హార్డ్ టు డిస్పెల్ దట్.
0: మీ హృదయంలో ఉండినంత వరకు కూడా మీరు మానవ స్వరూపులే కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ దీస్ ఈవిల్ ఫీలింగ్స్ ఎగ్జిస్ట్ ఇన్ యూ, యూఆర్ నాట్ హ్యూమన్.
0: కేవలం ఆకారం మానవాకారమే కాని దానవ తత్వము.
1: ఫార్మ్ ఈజ్ హ్యూమన్ బట్ క్వాలిటీ ఈజ్ డెమానిక్.
0: కనుక ఇలాంటి దానవత్వాన్ని, పశుత్వాన్ని మనం దూరం గావించుకోవడానికి మానవత్వంగా మనం రూపొందాలి.
1: వీ హావ్ టు బికమ్ టూ హ్యూమన్ బీయింగ్స్ బై డ్రైవింగ్ అవే ది
0: సమస్త. కేవలము ఒక విద్యను మాత్రమే అభ్యసించడానికి కాదు, ఆధ్యాత్మిక విద్య కూడా విద్యగా ఉంటుండాలి.
1: అవర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హావ్ బీన్ ఇన్స్టాల్డ్ నాట్ ఓన్లీ ఫర్ ఇంపార్టింగ్ లెర్నింగ్, దే ఇంపార్ట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: అందువల్లే గీత యందు ఆధ్యాత్మిక విద్య విద్యానాం అన్నారు.
1: దట్స్ వై ద గీత సేస్ రియల్ ఎడ్యుకేషన్.
0: మనం చదివే సర్వ విద్యలు కూడా కేవలం కొన్ని నదుల వంటివి.
1: ఆల్ ద డిసిప్లిన్స్ వి స్టడీ ఆర్ సింప్లీ లైక్ రివర్స్.
0: కానీ ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది.
1: ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ లైక్ ఎ ఓషన్.
0: నదీ నామ సాగర ఒకటి హీని. ఈ సర్వ నదులు కూడా సముద్రంలో చేరిపోతాయి.
1: ఆల్ రివర్స్ దే మెర్జ్ ఇన్ ద ఓషన్ అట్ లాస్ట్.
0: కనుక మనం చదివేటువంటి సర్వ విద్యలు కూడా ఆధ్యాత్మిక విద్యలో దీన్ని అంకితం గావించాలి.
1: ఆల్ లెర్నింగ్స్ విచ్ వి లెర్న్ షుడ్ ఎండ్ అప్ ఇన్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: విద్యార్థులారా, మొట్టమొదట మన వాక్తత్వాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి.
1: వి హావ్ టు కంట్రోల్ అవర్ స్పీచ్ ఫోర్ మోస్ట్.
0: అధికంగా మాట్లాడటం మంచిది కాదు.
1: వి షుడ్ నాట్ స్పీక్ టూ మచ్.
0: ఈ అధిక మాటల చేతి ఏమైపోతుంది? అది
1: వాట్ హ్యాపెన్స్,
0: మన మెమరీ పవర్ తగ్గిపోతుంది.
1: అవర్ మెమరీ పవర్ బికమ్స్ వీక్.
0: ఎనర్జీ వీక్ అవుతుంది.
1: ఎనర్జీ బికమ్స్ వీక్.
0: ఇంతే కాకుండా కొన్ని విధమైనటువంటి యొక్క బలహీనత కూడా ఏర్పడుతుంది.
1: దేర్ విల్ బి వీక్నెస్ ఆన్ కమింగ్ ఇన్ అస్.
0: అతి త్వరలోపల వృద్ధాప్యం కూడా ప్రాప్తిస్తుంది.
1: సూన్ ఓల్డ్ ఏజ్ విల్ సెట్ ఇన్.
0: కనుక మాటలు ఎంత అదుపులో ఉంచుకుంటారో అంత శక్తి సామర్థ్యాన్ని మనం సాధించిన వారం అవుతాం.
1: వీ కెన్ అక్వైర్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ టు ఎక్స్టెండ్ కంట్రోల్ అవర్ స్పీచ్.
0: ఒక రేడియో ఉంటుంటది.
1: న్యూ వాయిస్ హావ్ కమ్.
0: ఆ రేడియోను ఒక గంట సేపు మనం వేసుకుని దాని న్యూస్ అంతా మనం వినేటప్పటికి ఈ గంట లోపల ఎన్ని యూనిట్స్ కరెంట్ వేస్ట్ అయిపోయి ఉంటుంది.
1: ఇఫ్ యూ కీప్ ద రేడియో ఆన్ మెనీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ విల్ బి కన్స్యూమ్డ్.
0: అదే విధంగానే మన దేహం ఒక రేడియో.
1: ఇన్ సిమిలర్లీ అవర్ బాడీ ఆల్సో ఇస్ లైక్ ఎ రేడియో.
0: మన మాటలు ఒక న్యూస్.
1: అవర్ స్పీచ్
0: ఈ న్యూస్ లో అనేక న్యూసెన్స్ అంతా వస్తుంటాయి.
1: దేర్ ఇస్ మచ్ న్యూసెన్స్ ఇన్ దిస్ న్యూస్.
0: మన లోపల ఉండేటువంటి ఎనర్జీ ఎంతనో వేస్ట్ అయిపోతుంది.
1: అవర్ ఎనర్జీ ఇన్వర్ట్స్.
0: మన మాటలలో, మన చూపులలో, మన పలుకులలో, మన శ్రవణంలో, సర్వమునందు కూడాను అన్ని ఇంద్రియముల ద్వారా మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది.
1: ఇన్ లుక్, ఇన్ స్పీచ్, ఇన్ థాట్ అండ్ ఇన్ వర్డ్ అవర్ ఎనర్జీ ఇస్ వేస్టెడ్.
0: కనుకనే మానవుడు పెరుగుతూ పెరుగుతూ కూడా బలవంతుడు కావటం లేదు, బలహీనుడు అవుతున్నాడు.
1: Growing up and up, he does not become strong. He becomes weak.
0: కారణం ఏమిటి? దేహం పెరుగుతుందాది కానీ ఆయు ప్రమాణం తరుగుతుండాలి.
1: ద బాడీ గ్రోస్ బట్ ద లాంజివిటీ డిక్రీజెస్.
0: కనుక మనము పూర్వీకులంతా కూడా ఒక మౌనము అనేటువంటి ఒక వ్రతాన్ని సాధించేటువంటి వారు.
1: దట్స్ వై అవర్ ఆన్సెస్టర్ అబ్జర్వ్డ్ ద వౌ కాల్ వౌ ఆఫ్ సైలెన్స్.
0: తద్వారా వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి కానీ మేధాశక్తి కానీ పెంచుకునేటువంటి వారు.
1: దేర్ బై their intellectual power and their memory.
0: ఆ మేధాశక్తి ద్వారా నిత్యానిత్య విషయ పరిశీలన శక్తిని పరిశోధన చేసేటువంటి వారు.
1: బై డింట్ ఆఫ్ ది ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ దే కుడ్ డిస్క్రిమినేట్ బిట్వీన్ ద పర్మనెంట్.
0: ఈనాటి పిల్లలకు రాత్రి చదివినటువంటి పుస్తకంలో ఉన్నటువంటి విషయం తెల్లవారేటప్పటికే మర్చిపోతున్నారు.
1: ద స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఫర్గెట్ వాట్ దే రీడ్ ఇన్ ద నైట్ టైం.
0: కారణం
1: వాట్ ఇస్ ద కాజ్?
0: మన యొక్క ఎనర్జీని ఈ అనేక విధమైనటువంటి మాటల చేతను, శ్రవణముల చేతను మనం దుర్వినియోగం చేస్తున్నాం.
1: వి వేస్ట్ అవే అవర్ ఎనర్జీ in word and also in listening.
0: Tadwara manu daivatvanni manam chendalekapothunnam, cheralekapothunnam.
1: By this we are not able to attain divinity.
0: Kanukane mana choopulu gaani, mana vinikiti gaani, mana maatalu gaani, mana chethalu gaani sarainatvanti okka panal lopala, sarainatvanti vishayam lopala pravesh pettali.
1: Our deeds, our thoughts and our acts should be given the right direction.
0: Kani valane nenu appudappudu cheptuntanu, see no evil.
1: That's why I say sometimes, see no evil.
0: Hear no evil.
1: Hear no evil.
0: Talk no evil.
1: Talk no evil.
0: Do no evil.
1: Do no evil.
0: Think no evil.
1: Think no evil.
0: See what is good.
1: See what is good.
0: Hear what is good.
1: Hear what is good.
0: Talk what is good.
1: Talk what is good.
0: Do what is good.
1: Do what is good.
0: Think what is good.
1: Think what is good.
0: This is the way to God.
1: This is the way to God.
0: ఈ విధమైనటువంటిదిగా మనం చేసినప్పుడే ఇది మార్గము, రాయల్ రోడ్ గా మనకు రూపొందుతుంది.
1: Then only our path becomes the royal road.
0: కానీ ఈనాడు మనము నేరు రోడ్డులో ప్రయాణమైపోతున్నాం.
1: బట్ వీఆర్ ట్రావెలింగ్ టుడే అన్ అ నేరు
0: రోడ్. మానవుడంతా కూడా షార్ట్ కట్ ను ముందు చూసుకుంటాడు.
1: ద పీపుల్ ఆఫ్ టుడే గో ఓన్లీ ఫర్
0: షార్ట్ కట్. లో చాలా ప్రమాదాలంతా ఉంటాయి.
1: దేర్ ఈస్ మచ్ డేంజర్ ఇన్ ది షార్ట్ కట్.
0: అనేక విధములైనటువంటి ఒక బాధలకు కూడా గురి కావాల్సి వస్తుంది.
1: ఇట్ ఇస్ రిడెన్ విత్ మచ్ సఫరింగ్ అండ్ సారో.
0: కొంచెం దూరమైన మంచిది, రాయల్ రోడ్ చాలా ఇదిగా ఉంటుంది.
1: ద డిస్టెన్స్ మే బి ఫార్ బట్ లెట్ అస్ ఫాలో ద రాయల్ రోడ్.
0: కానీ కొన్ని విషయములు ఎందు ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా రాయల్ రోడ్డుగా ఉంటుంటాదంటే యమ మార్గము.
1: బట్ ఇన్ స్పిరిచువల్ పాత్ ఆల్సో ద రాయల్ రోడ్స్ వెరీ లిటిల్.
0: చాలా విశాలమైనటువంటి రోడ్డు, ఇంతమంది నడచడానికి ఆ వెడల్పుగా ఉండాలి ఆ రోడ్డు.
1: The people who go to hell are many, thousands of them. That's why the road should be broad and big.
0: Kanukane manam alanti road lopana manu kaadu poyedi narrow ainappudikini pavitramaina bhavam untundali.
1: The road may be narrow but there should be sacred feeling in you.
0: Kanukane chadi chesi samilo kodanu manam chaala pavitramaina bhavanni abhivruddhi parchukovali.
1: With sacred feelings we should study at the study
0: thoughts. కనుక మనం ఉత్తమమైనటువంటి థాట్స్ మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ నోబుల్ థాట్స్.
0: కానీ ఈనాడు లో థాట్స్.
1: వి హావ్ ఓన్లీ లో థాట్స్.
0: హైయర్ స్టడీ
1: అండ్ హైయర్ స్టడీ
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ద యూజ్?
0: మనం చేయవలసినంత కూడాను హైయర్ థాట్స్.
1: వి షుడ్ హావ్ హైయర్ థాట్స్.
0: జనరల్ స్టడీ
1: అండ్ జనరల్ స్టడీ
0: ఈ విధమైనటువంటి దీంట్లో ఉంటే అదే మనకు స్టడీగా మారుతుంది.
1: అండ్ దట్ విల్ యాక్చువల్లీ గివ్ అ స్టడీనెస్.
0: స్టడీ ఫర్ స్టడీ.
1: స్టడీ ఫర్ స్టడీ.
0: మన యొక్క స్థిరము స్థిరత్వమైనటువంటి యొక్క మనస్సును మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ స్టెబిలిటీ ఆఫ్ మైండ్.
0: కానీ ఈనాడు స్టడీ ఎట్లా ఉందంటే ఎప్పుడు కూడా బంప్స్ జంప్స్.
1: అవర్ స్టడీ ఈస్ ఫుల్ ఆఫ్ బంప్స్ అండ్ జంప్స్.
0: మనం చదివినటువంటి దానినే మనం రాయడానికి మనం భయపడిపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు రైట్ వాట్ యూ హ్యావ్ స్టడీ.
0: రాసినటువంటి దానినే మనం సందేహించుతూ వస్తున్నాం.
1: వి డౌట్ వాట్ వీ రైట్.
0: అనగా తన యొక్క దీంట్లో విశ్వాసమే లేకపోతుంది.
1: ఇట్ మీన్స్ హీ హాస్ నో ఫెయిత్ ఇన్ హింసెల్ఫ్.
0: కనుకనే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
1: ద గ్రేట్ వన్ ఈజ్ వన్ హూ అబ్జర్వ్స్ ద వన్నెస్ ఆఫ్ థాట్ డీడ్ అండ్ వర్డ్.
0: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: దట్ ఈజ్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: థాట్స్ వర్డ్స్ యాక్షన్ ఒక్కటి కావాలి.
1: థాట్స్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ షుడ్ బికమ్ వన్.
0: దీనిని వేదాంత పరిభాష ఎందు త్రికరణ శుద్ధి అన్నారు.
1: ఇన్ వేదాంతిక పార్లెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ద ట్రిపుల్ ప్యూరిటీ.
0: ఆ త్రికరణ శుద్ధి కావించుకున్నప్పుడే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
1: వెన్ ట్రిపుల్ ప్యూరిటీ ఎగ్జిస్టెడ్
0: చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞానశుద్ధి లభిస్తుంది.
1: వెన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈస్ అబ్టైన్డ్ దేర్ విల్ బి విజ్డమ్.
0: కనుక జ్ఞానం అనగా కేవలం గ్రంథ జ్ఞానం కాదు.
1: జ్ఞాన డస్ నాట్ మీన్ బుక్కిష్ నాలెడ్జ్.
0: ఆత్మజ్ఞానం.
1: ఇట్ ఈస్ ఆత్మ
0: జ్ఞానం.
1: ఇట్ ఈస్ డివైన్ ఎన్లైట్మెంట్.
0: అలాంటి జ్ఞానం తరిగేటువంటిది కాదు.
1: ఇట్ నెవర్ గోస్ లెస్.
0: ఏ పదార్థమైనా కూడా మనం ఖర్చుగా అవుతుంది కానీ జ్ఞానం ఖర్చు కాదు.
1: ఎనీ సబ్స్టెన్స్ మే బి స్పెంట్ అవే.
0: పది మందికి ఈ రాశి తరిగిపోవచ్చును.
1: బై గివింగ్ ఫుడ్ అవే
0: పది మందికి మనం ఏమైనా ధనం ఇస్తే మన బ్యాంక్ లో డబ్బు తరిగి.
1: బై గివింగ్ మనీ అవర్ బ్యాంక్ బ్యాలెన్స్ మే బి.
0: కానీ జ్ఞానం ఇచ్చే కొద్దీ పెరుగుతుందే కానీ తరగదు.
1: బై గివింగ్ అవర్ నాలెడ్జ్ ఇంక్రీజెస్ విజ్డమ్ గ్రోస్.
0: కనుక పెరిగి తరగనటువంటి యొక్క జ్ఞానాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: యూ హావ్ టు డెవలప్ దట్ విజ్డమ్ విచ్ గ్రోస్ అండ్ నెవర్ లూజ్.
0: డిగ్రీ నిమిత్తమే మనం ప్రాకులాడరాదు.
1: ఫర్ మెయిన్ పర్పసెస్ వీ షుడ్ నాట్ కేర్ ఫర్
0: విద్య. డిగ్రీల కొరకు వెర్రి వీడి.
1: లీవ్ ద ఫీలింగ్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఎంప్లాయ్మెంట్.
0: సేవకా వృత్తికై మీరు జంకపోక.
1: విదౌట్ హెసిటేటింగ్ టు సర్వ్
0: మనకు ఏ విధంగా ఉంటుంది అది విద్య? నల్లటి మేఘముల మధ్య లోపల మెరుపు అనే రావాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి లైక్ లైట్నింగ్.
0: మేఘముల నీటిపై చేరి మెదలకుండా.
1: వెన్ దెర్ ఈస్ లైట్నింగ్ ఇన్ ద స్కై
0: దాని దాపున విద్యుత్తు తరుడనట్టు.
1: As lightning exists behind the cloud,
0: విద్య వెనుకల జ్ఞానంబు వెలయవలయు.
1: Wisdom should also shine behind our knowledge.
0: ఈ knowledge కి వెనుకల ఈ విద్య thunder. ఒక విధమైనటువంటి ఒక విద్యుత్ శక్తి వలె ఉండాలి.
1: Behind our knowledge, there should be the light of wisdom shining.
0: అదే నీలతో ఏద మధ్యస్థ విద్యుల్లేకే ఉభాస్వరః అన్నారు.
1: That's why it is said, education should be like the thunder and the lightning behind the cloud.
0: మనలో ఒక సుషుమ్నా నాడి అనేటువంటిది ఒకటి ఉంది.
1: దేర్ ఇస్ ఎ నర్వ్ కాల్డ్ సుషుమ్నా ఇనస్.
0: ఈ సుషుమ్నా నాడి ఎక్కడ ఉంటుందా అంటే,
1: వెర్ ఇస్ దిస్?
0: మన స్పైనల్ కాలమ్ లో 33 రింగ్ లోపల 9 to 12 ఈ రెండింటికి మధ్య లోపల సుషుమ్నా నాడి వెలుగుతుండాలి.
1: ఇన్ ద 32 రింగ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద స్పైనల్ కాలమ్ ఇట్ గోస్ ఫ్రమ్ 9 to.
0: ఈనాడు మన జ్ఞాపక శక్తి తరిగిపోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద కాజ్ ఫర్ లాస్ ఆఫ్ మెమరీ టుడే?
0: మనము ప్రవర్తన లోపల కొన్ని సరైనటువంటి అర్థాన్ని గుర్తించడం లేదు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ సర్టెన్ థింగ్స్ ఇన్ అవర్ బిహేవియర్.
0: మనం కూర్చుంటున్నాం.
1: వీఆర్ సిట్టింగ్.
0: కూర్చున్నప్పుడు ఏ విధంగా కూర్చుంటున్నాం?
1: హౌ డిడ్ యూ సిట్?
0: ఒక 90 ఏండ్ల ముసలివాడి వలె మనం ఇట్లా వంగి కూర్చుంటున్నాం.
1: వి సిట్ లైక్ ఎ 90-year-old man బెండ్ డౌన్ కంప్లీట్లీ.
0: కూర్చుంటే ఇట్లా కూర్చునేదా కాదు.
1: వి క్రౌచ్, వి డోంట్ సిట్.
0: చక్కగా కూర్చోవాలి.
1: వి షుడ్ సిట్ నైస్లీ.
0: ఈ తలపైన గూటం కొట్టిందంటే చక్కగా కిందికి దిగాలి.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎ నెయిల్ డ్రివెన్ ఇట్ షుడ్ గో డౌన్.
0: కర్రకు తాడు చుట్టినట్టుగా ఉంటుండాలి మన దేహము.
1: అవర్ బాడీ షుడ్ బి లైక్ ఎ రోప్ వైండింగ్ రౌండ్ అవర్ స్పైనల్ కార్డ్.
0: కనుకనే మనము ఈ కూర్చునేటువంటి ప్రాక్టీస్ లోపల సుషుమ్నా నాడి చాలా దెబ్బతింటుండాలి.
1: ద వే వి సిట్ యాక్చువల్లీ ఎండేంజర్స్ ద సుషుమ్నా నర్వినస్.
0: ఈ సుషుమ్నా నాడి దెబ్బతింటం వల్లనే జ్ఞాపశక్తి పోతుండాలి.
1: బికాస్ ఇట్ ఈస్ ఇంజర్డ్ అవర్ మెమరీ పవర్ ఇస్ లాస్ట్.
0: ఈ జ్ఞాపశక్తి పోవడానికి కారణము మన యొక్క నిత్య జీవితంలో ఈ విధమైనటువంటి ఒక ప్రవర్తనలే.
1: దీస్ ప్రాక్టీసెస్ యాక్చువల్లీ కాజ్ ద లాస్ ఆఫ్ మెమరీ ఇన్ అస్.
0: దీనికి ఒక విధమైనటువంటి ఒక డిసిప్లిన్ అన్నారు.
1: డిసిప్లిన్
0: చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి.
1: ఇన్ మిలిటరీ సర్వీస్ వి షుడ్ బి స్టిఫ్ అండ్
0: స్ట్రైట్. ఈ స్టిఫ్ లేకపోతే ఈ జీవితం లోపల మనం చేసినటువంటి ఒక ప్రతి పని ఎందుకు దోషములు ఏర్పడుతూ ఉంటాయి.
1: దిల్ బి ఫ్లాస్ ఇన్ ఆల్ అవర్ వర్క్స్ ఇఫ్ యూఆర్ నాట్ స్టిఫ్.
0: కనుక పిల్లలైనటువంటి వారు చాలా చక్కగా కూర్చోవాలి.
1: యంగ్ స్టూడెంట్స్ షుడ్ సిట్ స్ట్రైట్.
0: అప్పుడే మనం చదివినటువంటి చదువును కూడా తగిన ఫలితాన్ని మనం సాధించవచ్చును.
1: వి షుల్ అచీవ్ గుడ్ రిజల్ట్స్ బై స్టడీ.
0: మాటలు తగ్గించుకోవాలి.
1: లెసన్ ఎవర్ వర్డ్స్.
0: మనం కొన్ని చేష్టలు కూడా అనవసరమైన దాంట్లో మనం జోక్యం తీసుకోరాదు.
1: వి షుడ్ నాట్ ఇంటర్ఫియర్ అన్నెసరీలీ ఇన్ అన్నెసరీ థింగ్.
0: ఒక రూమ్ నుంచి మరొక రూమ్ కు ఈ క్యాట్లు గద్ద పోతుంటాయి చూడు, ఆ విధంగా మనం సంచారం చేయరాదు.
1: లైక్ ఎ క్యాట్ వి షుడ్ నాట్ రోమ్ ఫ్రమ్ రూమ్ టు రూమ్.
0: మనము ఒక మానవుని వలె మనం జీవించాలి.
1: వి హావ్ టు లివ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్.
0: తన పని తాను చేసుకోవాలి.
1: మైండ్ యువర్ ఓన్ బిజినెస్.
0: తెల్లవారు లేచింది మొదలుకొని.
1: ఫ్రమ్ ద టైమ్ యూ వేక్ అప్.
0: నేను ఎందుకోసం ఈ ప్రశాంతి నిలయం వచ్చాను?
1: వై హావ్ ఐ కమ్ టు ప్రశాంతి నిలయం?
0: ఎందుకోసం ఈ కాలేజీలో చేరాను?
1: వై హావ్ ఐ జాయిన్ హియర్?
0: ఆ చేరినటువంటి లక్ష్యాన్ని నేను సాధిస్తున్నానా?
1: ఐ అచీవింగ్ అండ్ స్ట్రైవింగ్ ఫర్ ద ఆబ్జెక్టివ్? ఐ డూయింగ్ ఫర్ ద టాస్క్.
0: నేను ప్రవేశిస్తున్నానా?
1: ఐ ఎంటరింగ్ ఇంటూ అన్నెసరీ థింగ్స్.
0: పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి.
1: హీ హాస్ టు ఇంట్రోస్పెక్ట్ విత్ ఇన్ ఫర్ హిమ్సెల్ఫ్.
0: వచ్చేది ఒక పని నిమిత్తము, చేసేది మరొక పని.
1: For one thing we have come, another thing we do.
0: కనుకనే మనం ఆశించినటువంటి ఆశయాన్ని అందుకోలేకపోతున్నాం.
1: That's why we are not able to harvest the ambition for which we have.
0: చదువుతమై వచ్చాము. చదవండి.
1: We have come for studies.
0: ఈ చదువు వల్ల తల్లిదండ్రులకు తృప్తి.
1: Give satisfaction to your parents.
0: మన యొక్క ఇన్స్టిట్యూట్ కు మంచి కీర్తి.
1: Fame to your institution.
0: నీ యొక్క భవిష్యత్తును చాలా ఉత్తమమైనటువంటి ఆదర్శంగా ఉంటుంటుంది.
1: Your future will be prosperous.
0: దానితో పాటు ఇలాంటి ఆధ్యాత్మిక భావాన్ని చేర్చుకొని కూర్చుకున్నప్పుడు మన జీవితము దివ్య జ్యోతిగా వెలుగుతుంది.
1: అవర్ లైఫ్ విల్ ఇల్యూమినేట్ లైక్ ఎ డివైన్ ల్యాంప్ ఇఫ్ యూ అక్వైర్ దిస్ స్పిరిచువల్ ఫీలింగ్స్.
0: మొట్టమొదట మనం మన తల్లిదండ్రులకు గ్రాటిట్యూడ్, కృతజ్ఞతను నిరూపించాలి.
1: ఫోర్ మోస్ట్ వీ హావ్ టు షో గ్రాటిట్యూడ్ టు అవర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను అలక్ష్యం చేయరాదు.
1: వి షుడ్ నాట్ డిస్రిగార్డ్ దెమ్.
0: కారణమేమనగా నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్ పేరెంట్స్ గిఫ్ట్.
1: ద కాజ్ ఈస్ యువర్ బ్లడ్, యువర్ ఫుడ్ అండ్ యువర్ హెడ్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్.
0: కనుక నీవు దీనిని సార్థకం గావించుకోవడానికి వాళ్ళ కృతజ్ఞతగా నీవు వారి ఆజ్ఞలను శిరసా వహించాలి.
1: బై ఒబేయింగ్ దేర్ కమాండ్స్ యూ హావ్ టు ఫైండ్ ఫుల్ఫిల్మెంట్.
0: అందువల్లే వేదములు మాతృదేవో భవ, పితృదేవో భవ, మొట్టమొదటి తల్లిదండ్రులను ప్రధానంగా చూసుకున్నారు.
1: దట్స్ వై ఇన్ ద వేద ద మదర్ అండ్ ద ఫాదర్.
0: తల్లిదండ్రులను పంపించేటువంటి ధనమును మనం దుర్వినియోగం చేయరాదు.
1: వి షుడ్ నాట్ మిస్యూజ్ ద మనీ సెంట్ బై పేరెంట్స్.
0: మన బ్లడ్ దుడ్డు సమానంగా సర్క్యులేషన్ కావాలి.
1: అవర్ బ్లడ్ అండ్ మనీ షుడ్ సర్క్యులేట్ వెల్.
0: మనము ఈ బ్లడ్ సరిగా సర్క్యులేషన్ కాకపోతే అక్కడ ఒక బాయిల్ ఏర్పడుతుంది.
1: ఇఫ్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఈజ్ నాట్ వెల్, ఎ బాయిల్ ఫార్మ్.
0: మన ధనాన్ని కూడా నువ్వు దుర్వినియోగం చేస్తే అక్కడ కూడా ఒక విధమైనటువంటి అశాంతి ఏర్పడుతుంది.
1: ఇఫ్ యువర్ మనీ ఈజ్ మిస్యూజ్ దేర్ ఇస్ అన్రెస్ట్ బ్రూయింగ్.
0: కనుకనే మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నాడు.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ ఇట్ ఈస్.
0: మనం ఈ విధంగా కూడా నువ్వు దుర్వినియోగం చేయరాదు.
1: వి షుడ్ నాట్ మిస్యూజ్ లైక్ దిస్.
0: తల్లిదండ్రులు ఎన్నో కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి అయి మిమ్మల్ని చదివించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
1: సబ్జెక్టింగ్ దెమ్సెల్వ్స్ టు సారో అండ్ సఫరింగ్ ద పేరెంట్స్.
0: అందులో మీ అదృష్టవశాత్తు మన ఇన్స్టిట్యూట్ లో ఒక్క నయా పైసా ఫీజు లేదు.
1: ఆర్ గివింగ్ యూ ఎడ్యుకేషన్, దేర్ ఇస్ నో నయా పైసా ఛార్జ్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్.
0: ఫుడ్కు తప్ప ఇంకే విధమైనటువంటి యొక్క దీన్ని దుర్వినియోగం చేయడానికి వీలు లేదు.
1: ఓన్లీ ఫర్ ఫుడ్ వీ ఛార్జ్ అండ్ నథింగ్ ఎల్స్.
0: ఇలాంటి అవకాశం మీకు ప్రార్థించినప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1: ఏట్ ఆపర్చునిటీస్ గివెన్ టు యూ మేక్ వెల్ యూజ్ ఆఫ్ ఇట్.
0: ఇలాంటి సద్వినియోగం గావించుకున్నప్పుడే మనం కాలమును, కర్మను, కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వారం అవుతాం.
1: ఓన్లీ బై వెల్ యూజింగ్ దిస్ వి విల్ హ్యావ్ ఫుల్ఫిల్డ్ అవర్ టైమ్.
0: మనం కాలానికి అతీతమైన స్థితిని మనం పొందాలి.
1: వి హ్యావ్ టు ట్రాన్సెండ్ అవర్ సెల్ఫ్.
0: కాలకాల ప్రపన్నానాం కాలాక్యం కరిష్యతి అని.
1: ట్రాన్సెండ్ టైమ్.
0: కాలము మనం మృంగి వేస్తుంటాది.
1: టైమ్ ఈట్స్ అస్.
0: కానీ అది మానవత్వం కాదు.
1: దట్ ఇస్ నాట్ హ్యుమానిటీ.
0: కాలాన్ని మనం మింగాలి.
1: వి హావ్ టు స్వాలో టైమ్.
0: అలాంటి శక్తిని మనం సాధించాలి.
1: వి హావ్ టు గెట్ దట్ స్ట్రెంగ్త్.
0: అది మానవత్వం దైవత్వంగా రూపొందుతుంది.
1: దెన్ ఓన్లీ మ్యాన్ కెన్ బికమ్ గాడ్.
0: జనుడు జనార్దునిగా మారిపోతాడు.
1: మ్యాన్ బికమ్స్ గాడ్.
0: అదే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: దట్ ఈస్ కాల్డ్ ట్రూ ఆత్మిక్.
0: అలాంటి సత్యాన్ని గుర్తించి వర్తించటము అత్యవసరమని నేను ఆశిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: టీచింగ్ దిస్ దట్ ఇస్ ఎసెన్షియల్ టు డూ సో ఐ కంక్లూడ్ మై డిస్కోర్స్.
0: విద్యార్థులారా, ముఖ్యంగా నిత్య జీవితంలో నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నవి ఇక్కడ.
1: There are many things which you can learn in this place.
0: Discipline అనేటువంటిది విద్యకు చాలా ప్రధానమైనటువంటి ఒక స్థానం.
1: For education, discipline is the most important thing.
0: దేహములకు నేత్రములు ఎంత ప్రధానమో,
1: as eyes are important for the body,
0: నిత్య జీవితం లోపల మన ప్రవర్తనకు ఒక డిసిప్లిన్ అంత ఆధారం.
1: For daily life, even discipline is so essential.
0: తెలుగులో చెప్తారు, పశువుకు ఒక దెబ్బ మనిషికి ఒక మాట అని.
1: It is said in Telugu, for an animal one beating and for man one word.
0: Manishi maatatone tane yokka dinini maarchukovali.
1: Man has to mold himself by word.
0: Dabbalu kottinchukune anta varaku manam poradu.
1: We should not go to the extent when we are beaten.
0: Dabbalu kottinchukunedi pashuvu.
1: It is the animal that is beaten.
0: Andulo meeru vidyarthulu,
1: you are students.
0: Meeru perigi peddavarainaatunti varu.
1: You have to grow.
0: Idi chaala pavitramainaatunti vayasu.
1: This is a sacred age.
0: ఏ రూమ్ లో ఎవరు ఎట్ట చేస్తున్నారు అనేటువంటి ఒక దీంట్లో ఇంకొకరు నిన్ను వాచ్ చేయనక్కర్లేదు.
1: డోంట్ వాచ్, డోంట్ అలౌ అదర్స్ టు వాచ్ వాట్ యూఆర్ డూయింగ్ ఇన్ ఎవర్ రూమ్.
0: ఇతరులకు ఒక్కొక్క రూమ్ లో కూడా ఒక్కొక్క మానిటర్ అనేటువంటి వాడు ఉండనక్కర్లేదు.
1: దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎ మానిటర్ ఇన్ ఎ పర్టికులర్ రూమ్.
0: ఈ మానిటర్ అనేటువంటి వాడు మనము అనేక రకములుగా ప్రవర్తిస్తున్నప్పుడే కదా తాను మానిటర్ గా ఒకటి ఉండాలి.
1: బికాస్ యూ మిస్బిహేవ్, a monitor is essential.
0: Kanuka evvaru cheppaka purame manaku maname evariki vare monitor ga kavali.
1: Even before the monitor tells us,
0: cheppinchukokunda mana pravartanu abhivruddhi parchukovali.
1: We have to improve our conduct without allowing others to tell.
0: Dining hall le kani,
1: in the dining hall,
0: reading room lo kani,
1: in the reading room,
0: bedroom lo kani,
1: in the bedroom,
0: vasithi room lo kani, bathroom lo endu kani,
1: in the bathroom,
0: ekkade gani mana discipline entundi mana shadow maadri mana venta raavali.
1: Discipline should follow us wherever you are like a shadow.
0: మన షాడో మనం ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తుంది కదా.
1: వెర్ ఎవర్ యూ గో ద షాడో ఫాలోస్ యూ.
0: డిసిప్లిన్ అనేటువంటి విద్యార్థికి పెద్ద షాడో, ప్రధానమైన షాడో.
1: ఫర్ ఏ స్టూడెంట్ డిసిప్లిన్ ఇస్ ద మోస్ట్ ఎసెన్షియల్ షాడో.
0: ఈ డిసిప్లిన్ లోపల సక్రమమైనటువంటి మార్గాన్ని కొంత అనుభవించటం లేదు.
1: యూఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ రియల్ డిసిప్లిన్ నౌ.
0: ప్రతి దానికి కూడా నువ్వు వార్డన్ చూసుకోనక్కర్లేదు.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ నాట్ ఎసెన్షియల్ దట్ వార్డన్ షుడ్ లుక్ ఆఫ్టర్.
0: లేక మీ రూమ్ లో ఉండేటువంటి ఒక మానిటర్ చూసుకోనక్కర్లేదు.
1: ఎవర్ మానిటర్ షుడ్ నాట్ సూపర్వైజ్ ఓవర్ యూ.
0: మీకు మీరే మానిటర్ గా ఉండాలి.
1: యూ మానిటర్ యువర్ సెల్ఫ్.
0: ఎవరికి వారే తమ డిసిప్లిన్ చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఈచ్ వన్ ఫర్ హిమ్సెల్ఫ్ షుడ్ ట్రై టు ఇంప్రూవ్ హిస్ ఓన్ డిసిప్లిన్.
0: అదే కాకుండా
1: ఓన్లీ
0: హాస్టల్ లోపల ఒక ప్రత్యేకమైనటువంటి విద్య ఒకటి ఉంటుండాలి.
1: There is a special education in our hostel.
0: Adi oka common sense general knowledge.
1: And that is common sense and general knowledge.
0: Common sense ante emiti?
1: What is common sense?
0: Edo oka churukuga untundi, edo anninti endu aari theernettuga chaala telivi theernettuga maatladatam common sense kaadu.
1: Speaking dynamically and enthusiastically is not common sense.
0: Tanalo undinatvanti doshalitalu gurtinchi,
1: realizing the flaws within himself,
0: దాని నిర్మూలము గావించి,
1: destroying them,
0: అందులో తన పవిత్రమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Developing good feelings within, that is common sense.
0: ఆ విధమైనటువంటి ఒక కామన్ సెన్స్ అంటే ఒకరితో మనం వేరు చూపించుకోకుండా బ్రతకాలి.
1: We have to behave in such a manner that nobody should find fault with us.
0: కనుకనే ప్రతి నిత్యము కూడాను తెల్లవారు లేచిన మొదలు,
1: from the time you wake up,
0: దేవతల్లారా రండి, రాక్షసులారా పొండి అనేటువంటి ఒక భావం చేసుకోవాలి మనం.
1: యూ హావ్ టు హావ్ ద ఫీలింగ్ ఓ ఏంజల్స్ కమ్.
0: ఆగమార్థంతు దేవానాం, నిగమార్థంతు రాక్షసానాం. అనగా రాక్షసులారా మీరు పొండి. ఎవరు మన రాక్షసులు? మన దుష్టగుణాలే మనకు రాక్షసులు.
1: డెమన్స్ గో అవే, ఏంజల్స్ కమ్ ఇన్.
0: పవిత్రమైనటువంటి ఒక సద్భావములే మన దేవతలు.
1: గుడ్ ఫీలింగ్స్ ఆర్ ద ఏంజల్స్.
0: కనుక దేవతలను స్వాగతం చేసి,
1: ఇన్వైటింగ్ ద ఏంజల్స్,
0: దుష్టగుణమైనటువంటి రాక్షసులను మనము సెండ్ ఆఫ్ చేయాలి.
1: వి షుడ్ గివ్ సెండ్ ఆఫ్ టు devilish feelings.
0: వీడ్ కోర్పులు చేయాలి,
1: బిడ్ ఫేర్వెల్.
0: అలాంటివి నిత్యము మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: డెలిబరేట్లీ
0: విద్యార్థులు చాలా తెలివితేటలు కలిగిన వారిగా ఉంటారు.
1: మెనీ స్టూడెంట్స్ ఆర్ రియలీ ఇంటెలిజెంట్.
0: చాలా మేధాశక్తి కూడా ఉంటుంటుంది.
1: దే హావ్ గాట్ ఇంటెలెక్చువల్ స్టామినా.
0: కానీ జనరల్ నాలెడ్జ్ ఉండదు.
1: దే డోంట్ హ్యావ్ జనరల్ నాలెడ్జ్.
0: ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో వాళ్ళకి తెలియదు.
1: దే డోంట్ నో వెన్, వేర్ అండ్ హౌ దే షుడ్ బిహేవ్.
0: కనుక ఈ సమయస్ఫూర్తిగా ప్రవర్తించేటువంటి యొక్క ఈ యొక్క నాలెడ్జ్ ని మనం పెంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఇంప్రూవ్ దట్ నాలెడ్జ్.
0: పెద్దలకు వినయాన్ని అందించాలి.
1: గివ్ హ్యూమిలిటీ, బి ఒబీడియంట్ టు ఎల్డర్స్.
0: సమాజంలో సరైన ఆదర్శాన్ని నిరూపించాలి.
1: షో ఐడియల్స్ ఇన్ సొసైటీ.
0: అధిక భాష లేకుండా చూసుకోవాలి.
1: హ్యావ్ నో ఎక్సెస్ ఆఫ్ స్పీచ్.
0: మీకు ఎన్నో పర్యాయాలు చెప్పాను, నాలుగు నాలుగు విధములైనటువంటి పాపములు చేస్తున్నాయి.
1: ఐ హావ్ టోల్డ్ యూ ఆఫెన్ ద టంగ్ కమిట్స్ ఫోర్ సిన్స్.
0: ఒకటి అసత్యమాడటం.
1: ఫస్ట్ వన్ ఈజ్ స్పీకింగ్ అన్ట్రూత్.
0: రెండవది చాడీలు చెప్పటం.
1: సెకండ్ వన్ ఈజ్ స్కాండలైజింగ్.
0: మూడవది పరులను దూషించటం.
1: థర్డ్ వన్ ఈజ్ అబ్యూజింగ్ అదర్స్.
0: నాలుగవది అతి భాష మాట్లాడటం.
1: ఫోర్త్ వన్ ఈజ్ ఎక్సెస్ ఆఫ్ స్పీచ్.
0: కనుకనే వేదమునందు కూడాను మూడు విధములైనటువంటి దోషాన్ని నిరూపించింది.
1: ఇవన్ దా ఆల్సో టెల్స్ అస్ ద త్రీ కైండ్స్ ఆఫ్ ఫ్లాస్.
0: పక్షుల్లో కాకి చాలా పాపిష్టి అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ అమౌంగ్స్ ద బర్డ్స్ ద క్రో ఈజ్ ద మోస్ట్ సిన్ఫుల్.
0: ఇంకా నీచమైనటువంటిది మృగములు ఏమిటంటే గాడిది అన్నారు.
1: ఇన్ ద యానిమల్స్ ద డాంకీ ఈజ్ ద వర్స్ట్.
0: మనుషుల్లో ఎవరు గాడిది ఏంటంటే నీచుడనగా కృతజ్ఞత లేనటువంటి వాడు, పరులను దూషించేటువంటి వాడు నీచుడు అన్నారు.
1: ద మీనెస్ట్ ద వర్స్ట్ అండ్ ద డాంకీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
0: కనుక మనం పరులను దూషించరాదు.
1: వి షుడ్ నాట్ స్కోల్డ్ అదర్స్.
0: ఎవరిని మనం పరిహసించరాదు.
1: వి షుడ్ నాట్ జోక్ అట్ అదర్స్.
0: కృతజ్ఞతను మనం నిరూపించాలి.
1: వి షుడ్ షో గ్రాటిట్యూడ్.
0: కనుకనే జ్యోతిర్మయమైనటువంటి యొక్క దివ్యతత్వములందు సూర్యునికి మూడు పేర్లుంటున్నాయి.
1: దట్స్ వై ద ఎఫుల్జెంట్ సన్ హ్యాస్ త్రీ నేమ్స్.
0: హిమజ్ఞాయ నమః.
1: హిమజ్ఞాయ నమః.
0: తమజ్ఞాయ నమః.
1: తమజ్ఞాయ నమః.
0: హృదయజ్ఞాయ నమః.
1: హృదయజ్ఞాయ నమః.
0: ఇవి అనగా ఏమిటి? తమస్సును దూరం చేసేటువంటి వాడు సూర్యుడు. మన అంధకారంను అజ్ఞానాన్ని దూరం గావించేటువంటి వాడు.
1: హి డిస్పెల్స్ అవర్ డార్క్నెస్ అండ్ ఇగ్నరెన్స్.
0: హిమజ్ఞాయ నమః. మంచి పర్వతముల వలె కూడాను కట్టుకున్నటువంటి, గట్టి కరుడుగా కట్టుకున్నటువంటి హిమాన్ని కూడాను ఈ సూర్యుడు కరిగించి ప్రవహింపచేస్తాడు.
1: ద సన్ మెల్ట్స్ అవే ఈవెన్ ఎ వాస్ట్ మౌంటైన్, ఎ బిగ్ మౌంటైన్ లైక్ ద హిమాలయాస్.
0: కృతజ్ఞాయ నమః. అది చాలా అవసరమైనటువంటిది.
1: హి డిస్ట్రాయ్స్ ద
0: చేసిన మేలును మరిచేటువంటి వాడు.
1: ద వన్ హూ ఫర్గెట్స్ ద గుడ్ డన్ టు యు.
0: మరిచిపోవడమే కాకుండా దానికి విరుద్ధంగా మారేటువంటి వాడు.
1: ద వన్ హూ గోస్ కాంట్రరీ టు యు.
0: అలాంటి వాడి యొక్క దృష్టిని దూరం చేస్తాడట సూర్యుడు.
1: The sun actually destroys that kind of ungrateful feeling in him.
0: ఎందుకంటే ఆ యొక్క రూపంలో ఆ సన్ స్వరూపం ఒకటి ఉండాలి.
1: Because the sun has such quality to destroy the
0: ungrateful. చక్షో సూర్యో జాయత. మన కంటిలో సూర్యుని యొక్క ప్రతిబింబం ఉంటుండాలి.
1: There is the sun's reflection in our eyes.
0: ఈ కృతజ్ఞుని మాత్రం ఏం చేసి ఇలాంటి వాడి నేత్రంలో నేను ఉండటం, నేను ఇందులో ఉండను అని ఆ కృతజ్ఞుని దూరం చేసుకుని పోతుందట దృష్టి.
1: Even the sun hates the ungrateful rich. He goes away from his eyes also.
0: కనుక మనం కృతజ్ఞులుగా మనం ఉండాలి.
1: We have to be grateful.
0: కృతజ్ఞులుగా మనం తయారు కాకూడదు.
1: We should not be ungrateful.
0: చేసిన మేలును మరవకూడదు.
1: We should not forget
0: God. పొందిన ఆనందాన్ని మనం విస్మరించకూడదు.
1: We should not forget the joy given to
0: us. అది మానవత్వం.
1: That is true humanity.
0: ఈ మానవత్వాన్ని మనం పెంచుకోవడానికి మన హాస్టల్ లోపల సరైన క్రమశిక్షణను మనం పాటించాలి.
1: We have to observe the right discipline to endow ourselves to human quality. Less speech.
0: ఈ మిత భావము.
1: లెస్ ఫీలింగ్.
0: మితమైనటువంటి తృప్తి.
1: లెస్ సాటిస్ఫాక్షన్.
0: దీనిని మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తే ఇంతకంటే యోగితత్వం మనలో ఏమాత్రము అభివృద్ధి కాదు.
1: వీ హావ్ టు అచీవ్ దిస్.
0: ఇదే మన యోగతత్వము.
1: అండ్ దట్ ఈస్ ట్రూ పెనన్స్.
0: ఈ యోగతత్వమే మన సర్వ విధమైనటువంటి భోగాన్ని అందిస్తుంది.
1: దిస్ పెనన్స్ విల్ గివ్ అస్ ఆల్ కైండ్స్ ఆఫ్ జాయ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అసలు ఈ 16 నెలల నుంచి కూడాను ఈ యొక్క ఆస్తులకు నేను రానటువంటి కారణం ఏమిటి? డిసిప్లిన్ చెడిపోవటం వల్లనే.
1: I have not come all these 16 months because discipline has deteriorated.
0: కనుక ఈ నాటి నుండి నైనా మీరు డిసిప్లిన్ చక్కగా ఉంటుండాలి.
1: From today onwards at least.
0: నాకు ఏ సబ్జెక్టులో నీకు మార్కులు లేకపోయినప్పటికీ నేను పర్వాలేదు, డిసిప్లిన్ ను మాత్రం రిమార్క్స్ తేకూడదు.
1: I don't care if you score less number of marks in subjects, but there should not be less number of marks in discipline.
0: మన యొక్క ఇన్స్టిట్యూట్ లోపల నిజమైనటువంటి సబ్జెక్టు, మొట్టమొదటి సబ్జెక్టు డిసిప్లిన్.
1: In our institute, the foremost and the first subject is discipline. We have to pass in that.
0: Dantlo kaakapothe enni subject lu o grade techuko inka dani pai grade techuko adi naaku santosham ledhu.
1: Without passing in this discipline, even if you obtain o grade and exceeding that, I won't be satisfied.
0: Kanuka discipline lo manamu sareinatvanti dinni manam sadinchinappude nee yokka jeevitham anetvanti aadarshavantamaina jeevithanga roopondutundi.
1: Only if you achieve excellence in discipline, your life will be ideal and exemplary.
0: Andaru okarinokaru preminchukoni,
1: love each other,
0: okarinokaru brothers ga meeru chusukoni,
1: regarding brothers,
0: okarikokaru meeru sahayam chesukoni,
1: helping each other.
0: Ee sahayam ani cheppadu kada swami ani ishtam ochinattu mitimirinatundi sahayalu untukuntunnaru.
1: Don't do help exceeding the limits.
0: కనుక ఎంత అవసరమో, ఎప్పుడు ఏ విధమైనటువంటి ఒక అవసరమో అంత అవసరం మాత్రమే మనం పాటించాలి.
1: ఫర్ ద ఎక్స్టెండ్ హెల్ప్ ఈజ్ ఎసెన్షియల్, యు రెండర్ ఇట్.
2: ప్రేమ ముదిత మనసిక హో.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagawan Sri Satya Sai Baba. Radio Sai Global Harmony now presents a selection of devotional songs.
1: Om Sri Sai Ram Premamruta Murti మా తల్లి తండ్రి గురువు దైవము సర్వస్వము అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణారవిందాలకు అనంత కోటి ప్రణామములు. స్వామి, విరోధి నామ సంవత్సరానికి వీడ్కోడు పలుకుతూ, వికృతి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ఈ శుభ సందర్భంలో యావత్ ప్రపంచంలోని ప్రజానికానికి మీ శుభాశీస్సులు అందించాలని మా హృదయపూర్వక ప్రార్థన. స్వామి, సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం ప్రారంభమైన తర్వాత ఆంధ్రదేశంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి మీ కృప వలన. స్వామి, మేము కైలాసం చూడలేదు, వైకుంఠం దర్శించలేదు, కానీ విభూతి సుందరుడైన పరమశివుడు అభయమిచ్చి సంరక్షించే శ్రీ మహావిష్ణువు మాకు శ్రీ సాయినాథుడే. స్వామి, మాకు ప్రశాంతి నిలయమే కలియుగ వైకుంఠం, నవయుగ కైలాసం. జై సాయిరాం.

స్వామి, గ్రామ సేవలతో కళకళలాడుతున్న గ్రామాలలో మా స్వామి ముత్యాల పల్లకిలో ఊరేగుతున్నారు. ఒక్కసారి చూడండి స్వామి.

స్వామి, ఈనాటి సత్యసాయి వైభవాన్ని చూడటానికి 1000 కన్నులు చాలవు స్వామి. ఈ పుట్టపర్తిలో మట్టి సోకినా చాలు, పునర్జన్మ

భువన బాంధవుడు పుట్టపర్తిలో పర్తీసుడై పుట్టాడు. అమృత ప్రేమ చిగురించింది, ఆనంద జలధి వెల్లివిరిసింది. ఈ యుగమే సాయుయుగం, ఈ యుగమే స్వర్ణయుగం.

పరమేశ్వరుని పుత్రునిగా పొంది దైవముగా గుర్తించి ఆరాధించిన మాతృమూర్తి మహాసాధ్వి ఈశ్వరమ్మ. ఆమె పేరు తలచిన, ఆమె పాదాలు తాకిన జన్మ సార్థకమవుతుంది.

స్వామి, నీ చల్లని చూపుకై మా వేదన, మీ అమృతవాణికై మా ఆవేదన, మా విన్నపాలు విని మన్నించి మమ్ము ఆదరించు స్వామి.

ఇది చిత్రావతి నది ఉరకలెత్తిన నేల, పరతీశ్వరుని స్పర్శతో పులకించిన నేల. ఈ నేల తాకితే చాలు, భక్తి ముక్తి లభిస్తాయి.

స్వామి, రేపల్లెలో యశోద బాలకృష్ణుణ్ణి ఎలా లాలించిందో మరి, మా హృదయాలలో సాయికృష్ణుని మనసారా ఉయ్యాల లూపుతాం, మనసారా లాలిస్తాం. మమ్మల్ని పాలించు స్వామి.

ఈ విశాల విశ్వంలో అణువణువు శ్రీ సత్యసాయి నామస్మరణతో పులకిస్తుంది. సత్యసాయి ప్రేమవాహినిలో పునీతమవుతుంది. దీనుల బ్రతుకుల్లో వెన్నెల వానలు కురుస్తున్నాయి. ఈనాడు మానవ జాతికి నవోదయం, విశ్వశాంతికి ఇది శుభోదయం. జయ జయ జయ విజయీ భవా.

समय पछताए क्यों जब प्राण तन से जाएंगे।

పండించుకొనుచున్న వాడే క్రైస్తవుండు వాడే సిక్కు. హృదయమందు ప్రేమ

వాడే హైందవుండు, వాడే హైందవుండు, వాడే ముస్లిము కూడా, వాడే మానవుండు.

0: The one who cultivates the harvest of love in the field of heart, he is a true Christian, he is a Sikh, he is a Hindu, and a Muslim too. He is a true human on earth who cultivates this love in the field of his heart.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Premane manavuni yokka pranam.
0: Love is the life of man.
1: Premane jeevula yokka chaitanyam.
0: Love is this awareness of the beings.
1: Premane jeevuni yokka gamyam.
0: Love is the goal of life.
1: Sarvamu premamayamaitide manava jeevitam.
0: Human life is full of love.
1: Kani atti satya nityamainatvanti prema tattvanni manavudu gurtinchukolaleka laukikamaina bhautikamaina prakrutamaina ee bhautika chintana cheta kumilipothunnadu manavudu.
0: Man is not able to experience, understand this eternal principle of love, which is all truth. But he ruins himself and totally frustrated by this fleeting, physical, ephemeral, transient, sensual pleasure.
1: Prati maravani garbhamanandu kudanu. Hiranya garbhudu. Hitamayana 20 yokka martal cheta. Sanitamayana 20 yokka sambandham cheta. Divyatvani nirupistu vastunnadu.
0: Within the man, there lies the Hiranyagarbha, who expresses, manifests himself through this intimate, pleasing, sweet talk.
1: Kani atti Hiranyamunaku aneka vidhamulainatvanti yokka nirupayogamainatvanti yokka lohamunu cherchinappudu aa Hiranyam yokka swaroopame roopu maaripothundi.
0: Such gold within the man, if it's mixed with other materials and the metals, it loses its shining brilliance and also its value.
1: Parishuddhamaina, pavitramaina, bangaru yandu, kunta kalam tarvata, kunta ragi kalipinappudu, bangaram yokka roopu marpu chendutundi.
0: When we mix copper in gold, which is pure, naturally it forms and its shining changes, it diminishes.
1: Mari kontha kaalam em jarigina tarvata aa yokka suvarnamunandu kontha vendini kalipinappudu aa yokka suvarnam yokka roopamu marinta marpu chendutundi.
0: Later, if you mix silver there in the gold, it forms, changes further.
1: Mari kontha kaalam jarigina tarvata aa suvarnamunandu vendini cherchinappudu idi marinta marpu chendutundi.
0: There's further change more and more because of silver mixed there in the gold.
1: Mari kontha kaalamunaku pittalu cherchinappudu brass kani aa yokka bangaru swaroopame roopu maaripothundi.
0: And when once the brass is mixed there in the gold, the very form of the gold changes totally.
1: Kevalam roopu marpatame kaakunda viluva kudanu chininchipothundi.
0: Not only shining changes, it loses its value too.
1: Appudu aa yokka padarthamunu ye lohamani kudanu cheppatuku veelu kaadu.
0: At the juncture, you cannot decide what metal it is.
1: Idi vendiya leka kaapara leka brassa leka ye vidhamainatvanti yokka padarthamu అనేటువంటి దాన్ని నిర్ణయం చేసుకోవడానికి సాధ్యం కాదు.
0: At that point of time, it's not possible to decide whether this metal is silver, copper or brass or gold.
1: ఈ విధమైనటువంటి మార్పుల చేతనే స్వచ్ఛమైనటువంటి యొక్క అపరంజి అనేక విలువలను కోల్పోయి తన సస్వరూపాన్ని కూడా కోల్పోయి ఏ రూపము కాకుండా ఏ విలువ కూడా లేకుండా పోతుండాలి.
0: That shining, brilliant gold, with all its latent shining, its value, loses its form because of so many changes as it's mixed with other metals.
1: అదే విధముగానే ఈనాటి మానవ జీవితం లోపల విలువలేనిటువంటి మానవుడుగాను ప్రకాశము లేనిటువంటి మానవుడుగాను ఈనాడు జీవిస్తున్నాడు.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ ఈస్ హైలీ వాల్యుబుల్ బట్ మ్యాన్ ఈస్ లీడింగ్ ఏ వాల్యూలెస్ లైఫ్ టుడే వితౌట్ ఎనీ బ్రిలియన్స్.
1: హిరణ్యమయుడేమిటి తన హృదయమునందు అనేక విషయవాంఛనలను చేర్చుకోవటం చేత ఈ హిరణ్యమయమైనటువంటి ఒక స్వరూపము మార్పు చెందుతూ ఉండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ హార్ట్ ఈజ్ గోల్డెన్ బికాస్ ఆఫ్ సెన్సువల్ ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఇట్ హెస్ అండర్గాన్ చేంజ్.
1: కానీ ఈనాటి మానవుడు అనిత్యమైన అశాశ్వతమైన అసత్యమైనటువంటి ఈ లౌకిక వాంఛనైనటువంటి లోహములు చేర్చుకోవటం చేతనే మానవుని యొక్క స్వరూపమే నిరూపణ కాకుండా పోతుండాలి.
0: The very human nature, the form, the golden form, has undergone changes because of the metals which are like falsehood, the temporary, which are ephemeral, have been mixed over there.
1: ఈ అనేక లోహములు చేరినప్పుడు ఇది బంగార వెండి కాపర పిత్తళ అని చెప్పడానికి ఏ విధంగా సాధ్యం కాదు, అదే విధంగానే మానవుని యందు విశేష సంబంధమైనటువంటి యొక్క లోహమును చేర్చినప్పుడు ఇతను మానవుడా లేక దయ్యమా లేక భూతమా లేక రాక్షస అనేటువంటిది ఏది కూడా నువ్వు నిర్ణయించలేకపోతున్నారు.
0: జస్ట్ యాజ్ వెన్ వీ మిక్స్ సో మెనీ మెటల్స్ దేర్ ఇన్ ద గోల్డ్ ఇట్ దేర్ కమ్స్ అ స్టేజ్ దట్ విల్ నాట్ బి ఏబుల్ టు డిసైడ్ వాట్ మెటల్ ఇట్ ఈస్ ఇస్ దట్ ద గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ బ్రాస్ ఆర్ కాపర్ లైక్లీ సేమ్ వే ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ గోల్డ్
1: కనుకనే పవిత్రమైనటువంటి ప్రేమ తత్వమైనటువంటిది ఈనాడు కనిపించటమే లేదు.
0: దట్ విల్ నాట్ బి ఏబుల్ టు సే వెదర్ వేర్ డెమన్ ఆర్ ఎనీ అదర్వైజ్ అదర్ క్రీచర్ దేర్ఫోర్ దేర్ ఇస్ నో లవ్ ఎట్ ఆల్ టుడే ఇన్ మ్యాన్కైండ్.
1: ప్రేమ అనేటువంటి ఒక జీవితము రాక్షస జీవితమా లేక పిశాచి జీవితమా లేక దయ్యపు జీవితమా ఏమని జీవితం అని చెప్పాలో అర్థం కాకుండా పోతుండాలి.
0: హౌ ఆర్ యూ గోయింగ్ టు డిస్క్రైబ్ ద లైఫ్ బిరెఫ్ట్ ఆఫ్ లవ్ ఈస్ దట్ ద లైఫ్ ఆఫ్ ఎ డెమన్ ఆర్ ఎనీ అదర్ ఈవిల్ స్పిరిట్.
1: రాక్షస గుణములు దేవతా గుణములు లేక దయ్యపు గుణములు పిశాచపు గుణములు అన్నీ చేరినప్పుడు ఇది మానవుడిని ఏ విధంగా చెప్పడానికి వీలవుతుంది?
0: When there are evil qualities there, like there are a demon and evil spirits, how do we decide that is a human?
1: సత్య మార్గమే నిత్య మార్గమే ప్రేమ మార్గమే శాంతి మార్గమే ధర్మ మార్గమే అనేటువంటిది తెలియకుండా మానవుడు కేవలము దయ్యం వలె జీవిస్తున్నాడు దైవం వలె కాకుండా.
0: Man is leading the life of a demon, not aware of the path of truth, not aware of the path of eternity, not aware of the path of love and righteousness.
1: ఈ దయ్యములనేటువంటిది కాని భూతములనేటువంటిది కాని జగత్తులో సృష్టింపబడలేదు.
0: In this world there are no creatures such as demons and the evil spirits.
1: కాని మానవుడు తనకు తానే సృష్టించుకొనుచున్నాడు.
0: They are the creation of man all by himself.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: ఫర్ దిస్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: పాండవులు అరణ్యవాసం చేసే సమయమునందు వారి యొక్క స్థితిగతులను గురించి వారి యోగక్షేమం గురించి తెలుసుకోవాలని కృష్ణుడు బయలుదేరాడు.
0: వెన్ పాండవస్ వెంట్ ద పీరియడ్ ఆఫ్ ఎగ్జైల్ టు నో దేర్ వెల్ఫేర్ ఇన్ ద కండిషన్స్ కృష్ణ విజిటెడ్ దెమ్.
1: వారితో ఒక రాత్రి గడుపుతూ వచ్చాడు.
0: He spent one night with them in their company.
1: Aanadu Pandavul yokka paristhi e vidhanga untundali.
0: What was the plight of Pandavas then?
1: Aneka rakshasu cheta aneka vidhamainatti badalu padutu vacharu.
0: They went through boundless suffering in the hands of the evil spirits and the demons.
1: Kani veeri madhya oka stree Draupadi untunnadi.
0: However there in their midst is a woman by name Draupadi.
1: ఈ పంచ పాండవులు కూడాను పాంచాలని రక్షించే నిమిత్తమై ప్రతి దినము కూడాను ఒక్కొక్క గంట వారు పారా చేసుకుంటూ వస్తున్నారు. ఇది వారి యొక్క డ్యూటీ.
0: ద ఫైవ్ పాండవర్స్ వర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద్రౌపది ఇన్ టర్న్స్ టేకింగ్ కేర్ ఆఫ్ వన్ అవర్ ఈచ్.
1: ఆనాడు కృష్ణుడు ధర్మజునితో మాట్లాడుతూ బావా ఏమిటి మన బ్రదర్స్ ఏం పనిచేస్తున్నారు అన్నారు.
0: Krishna asked Dharmaja, brother, now what is it that your brothers are doing now?
1: Appudu Nakuludu Sahadevudu Bhimudu vari duties aipoyindi.
0: By the time Nakula Sahadeva Bhima completed their turn of work,
1: prati okkaru kodunu okkoka ganta తామున్నటువంటి పర్ణశాలను చుట్టుతూ సంరక్షిస్తూ వచ్చుతూ ఉన్నారు.
0: Each one was doing security duty 1 hour each.
1: అప్పుడు కృష్ణుడు అడిగాడు, బావా నాకు కూడా నువ్వు ఈ డ్యూటీలో ఒక భాగం అందిస్తారా అన్నాడు.
0: కృష్ణ దెన్ ఆస్క్డ్ బ్రదర్ ఇన్ లా, వుడ్ యు ఆల్సో గివ్ మీ దిస్ డ్యూటీ ఆఫ్ సెక్యూరిటీ డ్యూటీ.
1: అప్పుడు కృష్ణుడిని ధర్మజుడు నవ్వుతూ, కృష్ణ ఈ తుచ్చమైనటువంటి ఒక వాంఛ నీకెందుకు పుట్టింది?
0: దెన్ ధర్మజ ఆస్క్ కృష్ణ, వాట్ ఈస్ దట్ యు హావ్ సచ్ ఎ లో డిజైర్?
1: సర్వలోకమును సంరక్షించేటువంటి నీవు ఈ పర్ణశాలను రక్షించడానికి ఒక సేవను కోరుతున్నావు.
0: In fact, you are the protector of the entire universe and the world. But you want the security service of taking care of the hermitage.
1: ఈ అడవి లోపల ఒక భయంకరమైనటువంటి ఒక దయ్యం ఉంటుంది.
0: Here in this forest lies a very cruel, wicked demon.
1: ప్రతి దినము కూడాను నా సోదరులు చూస్తున్నారు, నేను చూస్తున్నాను, నాతో మాట్లాడుతున్నాడు. అది మాతో ఫైట్ చేయడానికి, అనగా యుద్ధం చేయడానికి కూడాను సిద్ధంగా ఉంటుండాలి.
0: There the demon, we watched, all of us saw that, is ready to attack any moment of time.
1: కనుక మీరు ఈ పనికి పోనక్కర్లేదు స్వామి అన్నారు.
0: స్వామి, యూ డోంట్ నీడ్ టు డూ ది సెక్యూరిటీ డ్యూటీ.
1: మేము మానవులు, మాకు ఎట్టి కష్టములు నష్టములు జరిగినప్పటికీ మేము సవరించుకుంటాము, ఏదో ఒక విధంగా దానిని సంరక్షించుకుంటాము.
0: వీఆర్ హ్యూమన్స్ ఎనీవే. We are ready to resist and face all the problems, the suffering and the losses.
1: మీరు ఈ దయ్యం చేత బాధపడకుండా ఉండాలి. మమ్మల్ని యోగక్షేమాన్ని చూచే నిమిత్తమై ఇక్కడికి వచ్చారు, కాబట్టి ఈనాడు మీరు క్షేమంగా ఆనందంగా నిద్రించండి అని కోరుకున్నాడు ధర్మజుడు.
0: ధర్మజ ప్రేయర్, స్వామి, we don't want you to suffer in the hands of the demon. In fact, you have come here to visit us and find out our welfare.
1: అప్పుడు కృష్ణుడు, ధర్మజ, ఇంతకాలమైనప్పటికీ నన్ను ఇంత మాత్రమే తెలుసుకున్నావు?
0: దెన్ కృష్ణ, ధర్మజ, ఇస్ దిస్ దట్ యు హావ్ నోన్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్?
1: ఒకవైపు నా లోక సంరక్షకుడు అంటున్నావు.
0: ఆన్ వన్ హ్యాండ్ యు సే దట్ యు ప్రొటెక్ట్ ద హోల్ వరల్డ్.
1: ఒకవైపున నన్ను నేను రక్షించుకోలేని అవరుడిగా భావిస్తున్నావు.
0: Another time you also feel that I am not able to protect myself against the attack of the devil.
1: నా సత్య స్వరూపాన్ని ఇంత మాత్రమేనా నీవు తెలుసుకోవటము?
0: Is that your estimate of my form of truth?
1: ఆ దయ్యము నన్ను ఏం చేస్తుందో, ఏ విధమైన బాధలకు గురి చేస్తుందో అని నీవు భయపడుతున్నావు.
0: In fact, you are afraid of the situation that I would be put to suffering by this demon.
1: ఏ దయ్యము, ఏ భూతము, ఏ దయ్యము నన్ను ఏమాత్రము చేరదు, నన్ను ఏమాత్రము బాధ పెట్టవు.
0: No demon, no evil spirit can ever attack me and put me to suffering.
1: కనుక అందరూ చేసినట్టుగా నేను కూడా ఒక గంట ఈ పర్ణశాలను సంరక్షించడానికి డ్యూటీ తీసుకుంటానన్నాడు.
0: సో లైక్ ఎనీ వన్ ఫర్ దట్ మ్యాటర్ ఐఎమ్ రెడీ టు డూ సెక్యూరిటీ సర్వీస్ 1 hour.
1: సరే, డ్యూటీ ఇచ్చారు. ఆ ఒక్క గంట కూడాను చుట్టూ తిరిగాడు, ఒక రాతిపైన కూర్చొని నవ్వుతూ ఉన్నాడు.
0: He accepted the security service given to him of taking care of the hermitage for an hour, sitting on a stone over there smiling.
1: ఇంకా అర్జున డ్యూటీ వచ్చింది.
0: Thereafter, it was Arjuna's turn.
1: Arjunudu bhayapadutu vellaadu.
0: Arjuna was afraid of the situation.
1: Ee dayam enni baadhalu pettindo emto, ee vidhanga kashtapadutunnado emo ani parigettukoni poyyadu Arjunudu.
0: Arjuna ran the long distance thinking that Krishna must be suffering a lot at the hands of the demon.
1: Taanu okati dalchin dayam okati telchunnattuga Arjunudu Dharmajudu ee vidhanga bhavinchinappudikini Krishnudiki ee baadhalu levu. Raati paina kurchoni chirunavvu navutu unnadu.
0: Though Arjuna has been feeling so, yes, Krishna was all the time ecstatic, sitting there smiling on that boulder there.
1: Arjunudu parigettukuni poyi paadavulu paina padivi, Swami, ee dayyamu mimmulni enta baadha pettindo ratri. Aamenu atamarchinara, kanukane meeru santoshistunnaru ani prashninchadu.
0: Arjuna fell at the feet of Krishna and said, you must have suffered a lot at the hands of this demon. Perhaps you must have killed it and therefore you are happy smiling.
1: అర్జున, నా సృష్టిలో దయ్యములు భూతములు అనేటువంటివి నేను సృష్టించలేదు.
0: అర్జున, ఐ హావ్ నాట్ క్రియేటెడ్ డెమన్స్ అండ్ ఈవిల్ స్పిరిట్స్ ఇన్ దిస్ క్రియేషన్.
1: నేను దయ్యములు ఈ యొక్క అడవిలో ఏ విధంగా ప్రవేశిస్తాయి?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ దిస్ డెమన్స్ టు స్టెప్ ఇన్ టు దిస్ ఫారెస్ట్?
1: అది దయ్యమే కాదు,
0: ఇట్స్ నో డెమన్ ఎట్ ఆల్.
1: మీ ఎందున్నటువంటి ఒక ద్వేషము, అసూయ, చెడ్డ గుణములే ఈ దయ్య స్వరూపాన్ని ధరిస్తున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్, the hatred and the jealousy within you are the very demons within
1: your heart.
0: Your anger has manifested in the form of the
1: demon. And the
0: anger is rising more and more as you think
1: of it. As your anger
0: is strengthened, moment to moment, the anger is also gaining
1: strength.
0: So there is no devil as such
1: in your anger. Durgunamale, Duracharamale, Durbhavamale, Dayamu, Ividamainpitti Rupani Dharistu, Pichachanga Manam Badhapedutunnayi.
0: All the wickedness, wicked behavior, the cruel thoughts are the very demons and the evil spirits within man.
1: Kanaka ee naati manavudu dayyamulu bhutamulu anetundi badhistunnayani bhavinchukovatam chaala porapatu.
0: It's a mistake for the man today to think of evil spirits and the devil.
1: In fact,
0: that the reflections of his anger and the jealousy putting mankind to
1: suffering.
0: In fact, the demon is gaining his strength because of the hatred and the jealousy.
1: Imagination. All psychological this
0: is simply psychological, the mental imagination.
1: Lokamulo janminchinatvanti yokka manavunaku badinchetvanti yokka rakshasulga unnaru kani dayyamuluga ekkada kanipinchadaniki veelledu.
0: In fact, it's only man who will put another man to suffering. There's no demon as such.
1: Na srishti ende ee dayyamulu levu bhootamulu levu.
0: There are no evil spirits and the demons in this creation.
1: They are
0: only of your mental makeup that have manifested this way.
1: By these words, Arjuna picked
0: up courage, understood the truth behind it, and he was not afraid
1: anymore.
0: This
1: devil's power.
0: Krishna, I have understood these are the reflections of man.
1: You have come
0: to this forest in the pretext to visit us to teach the principles.
1: Dhanyulamani padalapai namaskarinchukoni Krishnato koodi tirigi tellavaretappatiki parnasala cherukunnaru.
0: They were highly grateful for Krishna's visit, fell at his feet, and expressed their thanks and gratitude to
1: Krishna.
0: And the evil qualities in man are the demons.
1: Good and
0: bad depends upon our own qualities.
1: Buddhudu sanyasamunu dharinchi aranyamulo sancharistu vachadu.
0: Buddha was moving about in the forest as a renunciant. He was young at that point of
1: time. He
0: is full of radiance, brilliant. He was very handsome with aura around him.
1: Seeing that
0: beautiful form of brilliance of Buddha, many were surprised.
1: Yuvakudu, chakkani rupam galavadu, రాజకుమారునిగా కనిపించుతున్నటువంటి వాడు ఇతను ఈ సన్యాస వస్త్రం ధరించడం లోపల ఉన్నటువంటి రహస్యం ఏమిటి అని అనుకునేటువంటి వారు.
0: They were thinking within themselves what made Buddha wear the ochre robes and the lead the life of a renunciant, being a prince and so handsome at an young age.
1: ఆ సమయం లోపల ఎవరికి వారే తమకు తాము సమాధానం చెప్పుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: However, each one was trying to find an answer to one's own self.
1: ఒకనాడు బుద్ధుడు ఒక పట్టణంలో ప్రవేశించాడు.
0: వన్ డే బుద్ధ స్టెప్ టు ఎ టౌన్ దేర్.
1: మార్గంలో నడుస్తూ పోయినప్పుడు అతని తేజస్సు అంతా కూడాను ఒక పెద్దగా కాంతిగా కనిపిస్తూ వచ్చాడు.
0: ఆన్ హిస్ వే వైల్ హి వాస్ పాసింగ్ త్రూ దట్ పాత్ దే కుడ్ ఫైండ్ ద ఆరా ద బ్రిలియన్స్ అరౌండ్.
1: అంబశాలి అనేటువంటి ఒక స్త్రీ ఆ రూపాన్ని చూచింది.
0: వన్ ఉమెన్ బై అంబశాలి సా దట్ ఫామ్.
1: ఆమె భరించుకోలేక ఎదురునకు వెళ్లి, అయ్యా మీరెవరో రాజకుమారుడిగా కనిపిస్తున్నారు.
0: She could not bear that light there, the effulgence, and said, you seem to be very noble one, the great.
1: మహాప్రకాశవంతుడిగా నీవు కనిపిస్తున్నావు.
0: You are the one of light and effulgence.
1: ఇలాంటి ప్రకాశవంతుడు ఇలాంటి యవ్వనుడు రాజకుమారుడు అయినటువంటి నీవు ఈ సన్యాసం ధరించడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అన్నారు.
0: What is the secret behind this, that you have worn this ochre robes, being a prince at an engage?
1: Amma, nenu moodu rahasyalu telusukovalani ee sanyasanni dharinchanu annadu.
0: And he said, I have accepted this state of celibacy, renunciation, to find three important secrets.
1: Inta andanandamuga undinatundi naa swaroopamu vaardhakyamu ponduchuku lopala unnatundi kaaranam emti, idi vaardhakyanni ee vidhanga pondutu undali danni telusukovalani nenu dharinchanu annadu.
0: I want to know how one would attain old age, losing the handsomeness earlier.
1: Inta andamainatundi dehamu rogamulaku guri kavatamu neeku kaaranam emiti ani rendova rahasyam telusukovalani.
0: I want to know the second reason why man suffers, because of some sickness, having been so strong now.
1: Inta pushtiganu santushtiganu undinatundi manavudu maraninchadaniki unnatundi kaaranam emiti ani telusukovalani annanu.
0: He wants to know the secret of death, being so strong, so handsome, powerful today.
1: Rogamunaku maranamunaku edi kaaranamo nenu gurtinchalani sanyasanni dharinchanu annadu.
0: I have accepted this state of renunciation to know the secrets behind the old age, afflictions and death.
1: Ee satyanni gurtinchinatvanti aa yokka vyakti anaga stree anjasali.
0: That woman who has understood this truth,
1: appudu స్వామి ఇలాంటి మహనీయులు ఎంత సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారో తమ జీవితాన్ని కూడా దీనికి దారబోసి సత్యాన్ని గురించి విచారణ చేస్తున్నారు. సత్యాన్వేషకులైనటువంటి మీరు మా ఇంటికి ఈనాడు భోజనానికి రావాలి అని.
0: స్వామి, యు హావ్ బీన్ ఎ ట్రూ సీకర్ ఆఫ్ ట్రూత్, యు హావ్ స్పెంట్ ఆల్ యువర్ టైమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్ ఎక్స్పీరియన్స్. I want you to visit us at home.
1: కొన్ని క్షణముల లోపల గ్రామమంతా తెలిసిపోయింది.
0: The news has spread all the way, all around the village.
1: గ్రామ ప్రజలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ యొక్క బుద్ధుని చేరి, స్వామి మీకు తెలుసునో తెలియదో, లేక మీరు విచారించారో లేదో తెలియకుండా ఈ ఇంటికి మీరు భోజనానికి పోతున్నారు.
0: All villagers gathered there and said, Swami, whether you know or not, whether you know it or not, but still you have accepted her invitation to visit.
1: Lek manchi chettalu rendintinu samatvanga gurtinchinatvanti maha purushulu meeru.
0: In fact, you are a noble soul who has got that feeling of equanimity.
1: Kaani maa gramamlo ee mantha chedda manishi marokaru leru.
0: Here in our village, she is the worst woman. There is no comparison to her.
1: Ilanti chedda manishi intiki meeru bhojanani povatamu meeku gauravam kaadu maaku gauravam kaadu ani.
0: It's not respectful on your part to visit her. Or for us, for
1: అనేక మంది ఒకరి తర్వాత ఒకరు పెద్దలు, చిన్నలు, పురుషులు, స్త్రీలు, వృద్ధులు అందరు కూడా వచ్చి ఈ విధమైనటువంటి కంప్లైంట్ చేస్తూ వచ్చారు.
0: ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది విలేజెస్ దే వెంట్ ఆన్ కంప్లైనింగ్ ఇన్ ది సేమ్ వే, ది యంగ్ ఓల్డ్.
1: ఈ కంప్లైంట్స్ అంతా వింటూ బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ కళ్ళు మూసుకున్నాడు.
0: బుద్ధ వాజ్ లిసనింగ్ టు ఆల్ దీస్ కంప్లైంట్స్, క్లోజ్ హిస్ ఐస్, స్మైలింగ్ ఆల్ అలాంగ్.
1: తెరిచి
0: ఓపెన్ హిస్ ఐస్.
1: ప్రజలారా, మీ యొక్క కంప్లైంట్స్ అంతా అయిపోయిందా అని అడిగాడు.
0: ఓ పీపుల్, ఈజ్ యువర్ స్టఫ్ ఎగ్జాస్టెడ్ నౌ?
1: అయ్యో, చెప్పాలంటే కొన్ని నెలలు కావాలి, ఇంకా ఉన్నాయని చెప్తూ వచ్చారు.
0: విలేజర్ సెడ్, వీ నీడ్ మంత్స్ అండ్ మంత్స్ మోర్ ఆఫ్ టైమ్ టు బ్రింగ్ ఫోర్ ఆల్ దిస్ కంప్లైంట్స్.
1: చెడ్డదని మీరు విశ్వసిస్తున్నారు.
0: అండ్ యూ థింక్ దట్ షీఈ్ వెరీ బ్యాడ్.
1: ఈ గ్రామం పెద్ద ఎవరు అని అడిగాడు.
0: హీ ఆస్క్డ్ హూ ఈజ్ హెడ్ ఆఫ్ దిస్ విలేజ్.
1: ఒకరిని తీసుకొచ్చారు.
0: One person was brought there.
1: Atani daggariki pilchi buddhudu atani kudichey pattukunnadu.
0: He wanted him to come near him and he caught hold of his right hand.
1: Ayya pedda manishi, ime cheddadani meeru kudunu angikristunnara ani prashne chesadu.
0: He said, you are the head of this village, do you also accept that she is a bad woman?
1: Oka thuri kaadu 1000 thuru cheddadi ani nenu cheppagalanu annadu.
0: Head of the village said, not once, 1000 times I would say that she is really a bad woman. Meeru inti
1: bhojanaliki pokoddu annadu.
0: It's not proper on your part to go there for dining.
1: అప్పుడు ఒక చేయి పట్టుకున్నాయి. నాయన, నాకు ఒక సందేహం ఉంటుండాలి.
0: Then Buddha said, I have got one doubt.
1: నీవు రాళం కొట్టమని చెప్పాడు.
0: He wanted him to clap.
1: అప్పుడు చెప్పాడు ఆ పెద్ద మనిషి, ఒక చేయి మీ చేతిలో ఉంటుండాలి, ఒక చెయ్యి ఉంటుండాలి, నేను దీంతో తాళం ఎట్ట కొట్టేది అన్నాడు.
0: Then he said, one hand you caught hold of it, I am left with only one hand, how can I clap now?
1: ఒక హ్యాండ్ ఉంది కదా, ఒక చెయ్యి ఉంది కదా, దాంతో నీవు తాళం కొట్టు.
0: Yes, you have got one, you are left with one hand now, come on, clap.
1: అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పాడు, ఒక చేతితో తాళం కొట్టడానికి సాధ్యం కాదు అన్నాడు.
0: And that elderly person said it's impossible to clap with one hand.
1: అయ్యా, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ ఒక్కతే చెడ్డది కావడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: Then he said likewise this single woman can't be bad all
1: అనేక మంది మీ గ్రామంలో చెడ్డమైన మగవారు ఉండటం చేతని ఈమె కూడా చెడ్డదిగా మారిపోయింది.
0: Because there are many many bad men in this village she also has become bad naturally.
1: మీరెవరు మంచివారిగా ఉంటుంటే చెడ్డవారు కాకుండా ఉంటే ఈమె కూడా చెడ్డది కావడానికి అవకాశం లేదు.
0: If all of you are good actually speaking she wouldn't have turned bad.
1: కనుక మీరందరూ చెడ్డవారు.
0: Therefore you are all bad.
1: మీ ధనం కోసము మీ యొక్క సహాయం కోసమని మీ బలం కోసమని ఈమె చెడ్డదిగా మారిపోయింది. సాధ్యం కాదు అన్నాడు.
0: And that elderly person said it's impossible to clap with one hand.
1: అయ్యా, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ ఒక్కతే చెడ్డది కావడానికి ఏమాత్రం అవకాశం

0: మీ ధనమే ఈమెను చెడ్డదిగా మార్చింది.
1: ఇస్ ఓన్లీ యువర్ మనీ దట్ మేడ్ హర్ మ్యాడ్.
0: మీ బలమే ఈమెను చెడ్డదిగా మార్చింది.
1: ఇస్ ఓన్లీ యువర్ స్ట్రెంగ్త్ దట్ మేడ్ హర్ మ్యాడ్.
0: కనుక ఈమెను చెడ్డదిగా మార్చింది, మీరేను అన్నారు.
1: దేర్ఫోర్ యూ మేడ్ హర్ మ్యాడ్.
0: చెప్పి తర్వాత ఇందులో ఎవరైనా చెడ్డవారు లేనటువంటి వారి పేరు ఎవరైనా చెప్పండి, నేను వారింటికి భోజనానికి వస్తానన్నాడు.
1: దెన్ హియర్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్ గ్రూప్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ మ్యాన్ హూ ఇస్ పర్ఫెక్ట్ ఐఎమ్ ప్రిపేర్ టు విజిట్ యువర్ హౌస్.
0: ఎవరు రాలేదు.
1: Nobody came forward.
0: ఇంతమంది చెడ్డవారి లోపల ఈమె ఒకదాని మాత్రం చెడ్డదని భావించుకోవటం ఎంత పొరపాటు.
1: There are so many bad people all around. How do you declare that she alone is bad?
0: మీరు మగవారులై సత్యాన్ని గుర్తించుకోలేక ఎవరో అవనులని వారిని అనంతగా మీరు నిందిస్తున్నారు.
1: You're all men of strength, but you blame that woman, a weak person.
0: ఒకే స్త్రీ ఉంటుంది, ఆమె చెడ్డది కావడానికి అవకాశం లేదు.
1: Being all alone, she can't be bad herself.
0: మీరందరూ చెడ్డవారితో చేయటం చేతనే ఆమెకుండా చెడ్డదిగా మారిపోయింది.
1: సిన్స్ యూఆర్ ఆల్ బ్యాడ్, షీ టు బికేమ్ బ్యాడ్.
0: మీ కంపెనీ యొక్క బలం చేతనే ఆమె చెడ్డదైపోయింది.
1: ఇట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బ్యాడ్ కంపెనీ దట్
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని నీవెవరో నీవు చెప్పగలరు.
1: దట్స్ వాట్ ఇస్ మెంట్ బై టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: మీ చెడ్డ కంపెనీతో చేరటం చేత ఆమె కూడా చెడ్డదిగా మారిపోయింది, కానీ మీరే మొట్టమొదటి చెడ్డవారు.
1: బికాస్ షీఈస్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ షీ బికేమ్ బ్యాడ్. ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ బ్యాడ్ టు బిగిన్ విత్.
0: సత్యాన్ని గుర్తించినటువంటి ప్రజలందరూ కూడాను బుద్ధిని పాదముల పైన పడి క్షమించి అప్పుడు ఆమె ఇంటికి వారు కూడాను భోజనానికి వెళ్లారు.
1: All villagers fell at the feet of Lord Buddha, sought his pardon. They too joined him and visited the residence of the lady.
0: ఆమె తన దోషాన్ని గుర్తించుకొని ఈ చెడ్డవారి వల్ల నేను చెడ్డదైపోయినాను కదని ఈ యొక్క బుద్ధుని యొక్క బోధ చేత ఆమె సన్యాసం స్వీకరించింది.
1: The lady also could realize her mistake that she turned bad because of the bad company, and since then she has been
0: అప్పటి నుంచి తన దోషాన్ని
1: రెనన్షియన్
0: పవిత్రమైన దివ్యమైన నవ్యమైన భావాల లోపల తన జీవితాన్ని సార్థకంగా ఆవించుకుంది.
1: And she worked for her liberation, redemption of her life, entertaining sacred feelings and sentiments and
0: కనుకనే మానవుని యొక్క మంచి చేతులంతా కూడాను కేవలము ఒకరి చేత వచ్చిందని కానీ మరొక చేత పోయిందని కానీ మనం భావించడం మంచిది కాదు.
1: So we should not decide one is good or bad because of the influence
0: ఎవరు
1: చెడ్డ
0: ఎవరు మంచి,
1: who is good and who is bad.
0: మొట్టమొదటి నీ యందు ఉన్నటువంటి యొక్క చెడ్డని నీవు తీసి పారవే.
1: First give up all that is bad in you.
0: నీవు మంచి వారితో స్నేహం చేయి.
1: Be in the company of good.
0: నీలో కావలసిన చెడ్డనంతా ఉంచుకొని పరుణం చెడ్డవారు చెడ్డవారిని భావించుకోవటము దూషించటము ఇది మహాపాపము.
1: With all the evil within you, how do you blame others and condemn them as bad?
0: ఈనాటి ప్రపంచమంతా కూడా ఇదే స్థితిలో ఉంటుంది.
1: This is the trend in the whole world today.
0: తమలో ఉన్నటువంటి దోషములు కొండలు కొండలుగా ఉంటున్నప్పటికీ బయట ఉన్నటువంటి అనుసుమాత్రమైనటువంటి దోషాన్ని గురించి అనేకంగా దూషిస్తూ ఉంటారు.
1: Man has forgotten the mistakes of the size of a mountain, whereas he is prepared to find out the mistakes of an atom in others.
0: Jesus kuda oktu cheppadu.
1: This is what Jesus said at one time.
0: Tana kantilo gaadidi pudi porlaartunte kuda kanipinchatam ledita.
1: Though there's a donkey simply there in his eyes,
0: nalusun chuchi chaala bayapadutunnadu.
1: But he is able to point to the mole in the eye of others.
0: తన ఎందున్నటువంటి దోషములను తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు ఫైండ్ అవుట్ హిస్ ఓన్
0: మిస్టేక్. ఎందున్నటువంటి లేని దోషాలను కూడా వెతకడానికి సహస్ర నేత్రములతో చూస్తానికి ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ హెస్ థౌజండ్ ఐస్ టు సర్చ్ ఫర్ ద మిస్టేక్స్ ఇన్ అదర్ పర్సన్ విచ్ ఆర్ నాట్ దేర్.
0: మానవత్వంలో చేరినటువంటి యొక్క మాలిన్యం.
1: దిస్ ఇస్ ఆల్ ద పొల్యూషన్ టుడే.
0: పవిత్రమైన దివ్యమైనటువంటి యొక్క బంగారు వంటి హృదయం లోపల ఈ అపవిత్రమైనటువంటి భావాలు చేర్చుకోవటం చేతనే ఈ మాలిన్యమంతా ఈ రూపాన్ని ధరించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ హార్ట్ ఇస్ గోల్డెన్ బికాస్ ఆఫ్ దిస్ పొల్యూటెడ్ మెటల్స్ ఓవర్ దేర్. ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ప్రిస్టైన్ గ్లోరీ.
0: ప్రపంచంలో ఎక్కడ చూసినా ఒకరినొకరు దూషించుకోవటమే.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే ఈచ్
0: వన్ విమర్శించుకోవటమే.
1: ఈచ్ వన్ ఇస్ క్రిటిసైజింగ్ ఒకరిలో
0: ఉన్నటువంటి తప్పును ఒకరు కనిపెట్టడమే.
1: ఈచ్ వన్ ఇస్ పాయింటింగ్ అవుట్ అదర్స్ మిస్టేక్.
0: తప్పునే వెతుకుతూ పోతున్నారు కానీ మంచిని వెతికేటువంటి మానవుడు ఎక్కడా కనిపించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ ప్రిపేర్డ్ టు ఫైండ్ అవుట్ ద మిస్టేక్స్ ఇన్ అదర్స్ and we are not able to find the merits in others.
0: Manchini vetikeetunti manavude nijamainatundi manavudu.
1: In fact, you are a true human if you find the merit in others.
0: Prema pantanu pandinchukunu vaade vaade Christundu.
1: Therefore is a true Christian if he grows and cultivates the harvest of love in the field of his heart.
0: Christian ante vaadu ideal Christian ga tayar kavali.
1: Therefore a Christian should be an ideal Christian.
0: Anaga appudu tana yokka hrudayamlo prema pantanu pandinchukovali.
1: And then you find the harvest, the crop of love.
0: Atane nijamainatvanti Christundu.
1: And he is a true Christian in spirit.
0: Inka sikkulanaga evaru anukunnaru?
1: Then who are

0: టర్బన్ కట్టుకుని గత్తెలు పెట్టుకుని ఇదిగా చేసుకునేటువంటి వాడు కాదు.
1: నాట్ ద వన్ వేరింగ్ ద టర్బన్ అండ్ హ్యావింగ్ ద స్వార్డ్.
0: తన హృదయమందు ప్రేమ పంటను పండించుకున్నప్పుడే వాడు సిక్కులుగా తయారవుతాడు.
1: హీజ్ ఎ ట్రూ సిక్ ఇఫ్ హెస్ గాట్ దిస్ క్రాప్ ఇన్ ద ఈల్డ్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హిస్ హార్ట్.
0: కనుక సరైనటువంటి సిక్కు ఎవరంటే ప్రేమతో మయమైనటువంటి వాడే.
1: సో ఇట్ True Sikh is full of love.
0: Prema swaroopudiga inattu vaade sikku.
1: Sikh is the very embodiment of love.
0: Parulu champatamu parulu ante povatamu parulanu baadinchadamu kaadu sikkulu yokka lakshanam.
1: It's not the quality of a true Sikh killing the other man and putting the other one to suffer.
0: Hindu devarani.
1: Then who are Hindus then?
0: Ah, Hindu kudu atane.
1: And he's a very Hindu himself.
0: Hrudayamandu prema pantanu pandinchukunu vaade hindavundu.
1: He is a true Hindu if he cultivates this crop of love.
0: కానీ ఆ ప్రేమ పంట ఎక్కడా లేదు.
1: That crop is not found.
0: ప్రేమ విత్తనాలు కూడా నాటటం లేదు.
1: In fact, he is not sowing the seeds of love. How do you expect the crop?
0: ఇలాంటి ప్రేమ లేనటువంటి మానవుడు హిందూ అని చెప్పడానికి ఎట్లా సాధ్యమవుతుంది?
1: How do you call him a Hindu if he has no love in him?
0: నేను అప్పుడే చెప్పాను. హెచ్ అనగా హ్యూమానిటీ.
1: హెచ్ స్టాండ్స్ ఫర్ హ్యూమానిటీ.
0: అదే మానవత్వము.
1: దాట్ ఈస్ హ్యూమానిటీ.
0: ఐ ఇండివిజువాలిటీ.
1: I individuality.
0: N nationality.
1: N nationality.
0: D divinity.
1: D divinity.
0: U unity.
1: U unity.
0: The one with these
1: five qualities is a true Hindu.
0: These five
1: qualities are not found in us.
0: ఇలాంటప్పుడు మనం హిందూ అని ఎత్తి చెప్పుకోగలం.
1: దెన్ హౌ కెన్ వీ కాల్ అవర్ సెల్స్ హిందూ?
0: ఇవన్నింటి ఎందుకు అంతర్వాహినిగా ప్రవహించేటువంటిదే ప్రేమ.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద లవ్ విచ్ గోస్ విచ్ రన్స్ యాజ్ అన్ అండర్ కరెంట్.
0: కనుక ఇట్టి ప్రేమతత్వమే మానవుని ఎందుకు పండించుకోకుండా నేను హిందూ హిందూ అనుకుంటే ఎట్టి హిందూ ఒక అర్థం?
1: విదౌట్ ది స్పిరిట్ ఆఫ్ లవ్ హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఏ హిందూ?
0: కనుకనే హిందూ అనేటువంటి వాడు కూడా ప్రేమతో మయమైనటువంటి వాడే.
1: సో ఏ ట్రూ హిందూ షుడ్ బి ది ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఇంకా ముస్లిం.
1: Then Muslim.
0: ఈ ముస్లిం కూడా ప్రేమ పంటను పండించుకునేటువంటి వాడే.
1: Muslim also is the recipient of love.
0: ముస్లిం.
1: Muslim.
0: వీరిని దీనికి ఇంకొక అర్థం కూడా ఉంటుండాలి.
1: It has another meaning.
0: వాడు అల్లా అని పిలుస్తాడు.
1: And he calls God as Allah.
0: అల్లా అనగా ఏంటి? దేవుడు అనే అర్థము.
1: Allah means God.
0: Great.
1: Great.
0: అనగా గొప్పవాడు అని. అల్లాహో అక్బర్. అక్బర్ అనగా పెద్దవాడు, గొప్పవాడు.
1: అల్లాహో అక్బర్ గాడ్ ద గ్రేట్.
0: గొప్పవాడు.
1: గ్రేటెస్ట్.
0: ఎవడు? భగవంతుడు.
1: గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: భగవంతుడు గొప్పవాడే.
1: గాడ్ ఇస్ గ్రేట్.
0: ఇస్లాం అనగా ఏమిటి?
1: వాట్స్ మీనింగ్ ఆఫ్ ఇస్లాం?
0: శాంతంగా జీవితాన్ని గడిపేటువంటి వాడే ఇస్లాం.
1: ఇస్లాం వాంట్స్ ఎవ్రీవన్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ పీస్.
0: ఈ శాంతం ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది?
1: When do you remain in peace?
0: Premato hrudayam nindinappude shantam manlo aavirbhavistundi.
1: When the heart is full of love, you will be peaceful.
0: Kalukane premane lekunda shanti anetundi manaku labhyam kaadu.
1: Without love you cannot be peaceful.
0: Kaluk prati jati yendu, prati matam yendu, prati vyakti yendu kudanu premamayamainatundi hrudayam kaavali.
1: Therefore, in every person of any religion, of any caste, of any creed, there should be love.
0: Premane shivam annaru.
1: This love is shivam.
0: Adi mangalam.
1: That is auspicious.
0: Prema eppudu kudunu evarini badinchadu.
1: Love will never hurt anyone.
0: Kalukune badinchinatvantide mangalakaramainatvantidi.
1: That which doesn't hurt is auspicious.
0: Adi ye shivattamu ani.
1: That is shivatva.
0: Aa prema lekapothe vidu shava swarupude.
1: Without love he is shava, the corpse.
0: Prema undinappude vidu shiva swarupudu.
1: The one with love is shiva swarupa.
0: Kalukune shiva ratri.
1: Shiva ratri.
0: Ratri anaga emiti?
1: What do you mean by
0: ratri? చీకటితో కూడినటువంటి దాన్ని రాత్రి అంటారు.
1: That which is dark is night.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. వేదం నందు కూడా దీన్ని బోధించింది.
1: వేద టీచర్స్ దట్ ది మూన్ ఇస్ ది ప్రిసైడింగ్ చంద్రుడు
0: అనగా మనస్వరూపుడు.
1: మూన్ ఇస్ ద ప్రిసైడింగ్ డేటీ ఆఫ్ ది
0: మైండ్. కాబట్టి మనస్సు అనేటువంటిది ఏ విధంగా ఉంటుండాలి?
1: Mind in what form should it be?
0: పవిత్రమైన ప్రేమమయంగా ఉండాలి.
1: Mind should be full of sacred love.
0: గుండె యందు ప్రేమ పండించుకుంటున్న వాడే హిందువు.
1: హీఈస్ ఎ హిందూ ఇఫ్ హీ హస్ గాట్ దిస్ క్రాప్ ఆఫ్ లవ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ హిస్ హార్ట్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు పూర్తి విస్మరించాడు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇస్ ఫర్గాటెన్ బై మ్యాన్ టుడే టోటలే.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా కొన్ని విషయాలు మీరు చక్కగా గుర్తించాలి పిల్లలు.
1: the students will have to recognize it.
0: ఏదో వేదాంతములని మనకు అర్థం కాని వేదాంతములంతా కూడాను మనం తీసుకుని వేదాంతాలంతా విని కట్టగడిపడి కన్ఫ్యూజన్ అనగా తబ్బిబ్బైపోయి ఒక్కదాన్ని కూడా ఆచరించడానికి వీలు కానటువంటి పరిస్థితిలో మనం పడిపోతున్నాం.
1: Today we listen to Vedanta, so many of the aspects that we are left with total confusion.
0: In the
1: earlier days, yajnas and yagas, sacred rituals
0: were conducted.
1: There was sacrifice, the tradition of sacrifice at the time of these
0: rituals.
1: Some goat.
0: Oka tervitetalu lenetunti oka gorrini.
1: Or some sheep.
0: అజ్ఞానంతో కూడినటువంటి ఒక పశువును
1: ఆర్ సంకౌ
0: దీన్ని బలి ఇవ్వటము ఆనాటి వాడుకగా తీసుకున్నారు.
1: దే వర్ సాక్రిఫైస్ ఇన్ దోస్ టైమ్స్ అట్ ద టైమ్ ఆఫ్ ది సేక్రెడ్ రిచువల్స్.
0: మహనీయుడు ఆ దారిని వస్తున్నాడు.
1: ఎ నోబుల్ సోల్ వాస్ పాసింగ్ బై.
0: నాయన ఎందుకు ఈ యొక్క జీవులంతా కూడా ఇంత ప్రొసెషన్ గా తీసుకెళ్తున్నారు?
1: దెన్ హి ఆస్క్డ్ వై ఆర్ యు టేకింగ్ ఆల్ దిస్ అనిమల్స్ ఇన్ ప్రొసెషన్. దే వర్ ఆల్ డెకొరేటెడ్
0: చక్కగా బ్యాండ్ తో తీసుకుని పోతున్నారు.
1: ఇంత
0: గొప్పగా తనము దీనికి ఇస్తున్నారు.
1: యు ఆర్ సాక్రిఫైసింగ్ దెమ్.
0: కానీ దేనికోసం ఇస్తున్నారు?
1: వాట్ ఫార్?
0: అంటే దీనిని పోయి మా దేవునికి బలి ఇవ్వడానికి పోతున్నాం అన్నారు.
1: దే సెడ్ వి వాంట్ టు ఆఫర్ దీస్ ఇన్నోసెంట్ అనిమల్స్ ఎ సేక్రెడ్ ఆఫరింగ్.
0: ఈ బలి వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటింది అని.
1: వాట్ ఇస్ ద రిజల్ట్? వాట్ ద పర్పస్ బిహైండ్?
0: అయ్యా మహనీయ, దీనిని మేము భగవంతునికి బలి ఇచ్చినప్పుడు ఇది మోక్షాన్ని పొందుతుంది అన్నారు.
1: Oh, noble man, understand, when once I kill this coal, this cow, understand, it will go to the heaven.
0: Oh, ho, chala gopasthaname chendipothundadi.
1: So the cow is going to a very exalted place.
0: Yuk meka swaroopani pondinatundi mochani pondaladanti enta adrushtamu.
1: It's a really good fortune of the goat to go to the heaven.
0: Ayya yajamanuda nee talli mochani kortu undi, nee tandri mochani korutunnadu, nee bharya mochani korutundadi, నీ కుమారుడు మోక్షానికి పొందుతున్నాడు కాబట్టి వీళ్ళందరినీ మొట్టమొదటి బలి ఇవ్వకూడదా?
1: దెన్ దిస్ నోబుల్ మ్యాన్ సేడ్, యువర్ ఫాదర్ వాంట్స్ లిబరేషన్, యువర్ మదర్ వాంట్స్ లిబరేషన్, సో ఆల్సో యువర్ వైఫ్ అండ్ యువర్ సన్, వై డోంట్ యూ కిల్ దెమ్, సాక్రిఫైస్ దెమ్.
0: కోరేటువంటి తల్లిదండ్రులకు మోక్షాన్ని అందించు, కోరినటువంటి అమాయకురాలైనటువంటి ఈ మేక గోరికి ఎందుకు నీ మోక్షం?
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ పేరెంట్స్ విష్ దట్ సార్ట్ ఆఫ్ లిబరేషన్, నాట్ ద షీప్.
0: నీకు నిజంగా మోక్షమే లభిస్తుంది అనేటువంటి నమ్మకమే ఉంటుంటే నీ తల్లిదండ్రులు ఎందుకు నీకు మోక్షానికి అందించకూడదు?
1: And in fact, by this act of sacrifice, if you think that this liberation is guaranteed, why not you sacrifice your parents?
0: అదే విధంగా ఈ నాడు జరుగుతుంటుందది.
1: Such a thing is happening today.
0: అనేక మంది పూజలు చేస్తే, భజన చేస్తే, సేవలు చేస్తే ఈ పవిత్రమైన స్థితి మనకు లభిస్తుంది.
1: Many people think that they will attain liberation by worshipping.
0: నిజంగా ఆ పవిత్రమైన స్థితియే మీకు లభించినట్లయితే మీరు ఎందుకు చేయకూడదు సేవలు?
1: And if you think that you will reach that exalted place, why don't you do that? Why don't you do some acts of charity?
0: మీరు ఎందుకు చేయకూడదు యజ్ఞయాగాది కర్తవులు?
1: Why don't you do these sacred rituals?
0: కానీ చెప్పుట సులభంబు చేయుట కష్టంబు తాతకైన వాడి దాతకైనా అని.
1: Therefore, it is easy to say but so difficult to do it, either to Brahma or his grandfather.
0: కనుకనే మనం ఈనాడు చెప్పడం చాలా సులభం.
1: సో ఇట్స్ సో సింపుల్ టు సే టుడే.
0: మోహక్షయమే మోక్షము.
1: The detachment,
0: moha. ఈ మోహం చేతనే మనం ఇన్ని బాధలకు గురి అవుతున్నాము.
1: This moha, the attachment, is the cause for suffering.
0: కనుక మొట్టమొదటి మోహాన్ని నీవు నిర్మూలం గావించుకో.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ అప్ దిస్ మోహా ఆర్ అటాచ్మెంట్.
0: ఈ మోహమే అటాచ్మెంట్.
1: దిస్ ఈస్ అటాచ్మెంట్.
0: ఈ అటాచ్మెంట్ చేతనే నీకు అనేక విధమైన బాధలు సంభవిస్తున్నాయి.
1: వేర్ పుట్ టు మిజరీ బికాస్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్.
0: నిన్నటి దినం ఏదో ఒక గృహం అమ్మాయి.
1: Yesterday was a girl.
0: నీవు ఏదో ఒక గృహం అబ్బాయి.
1: అండ్ యు ఆర్ బాయ్ స్టేయింగ్ ఎల్స్వేర్.
0: కానీ ఆ యొక్క అమ్మాయికి అబ్బాయికి ఎట్టి సంబంధము లేదు.
1: దేర్ వాజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
0: ఆ అమ్మాయికి హై టెంపరేచర్ వచ్చినా కానీ లేక భరించలేనటువంటి బాధ కలిగినప్పటికీ నీవేమీ బాధపడవు.
1: When that girl was running high temperature or passing through excruciating pain, you are not bothered.
0: వివాహం జరిగింది మీ ఇద్దరికి.
1: Yes, you got in unison in wedlock.
0: ఆ వివాహం జరిగిన తక్షణమే
1: after that
0: అమ్మాయికి ఏదో 99 టెంపరేచర్ వచ్చిందంటే అబ్బాయి ఆఫీసుకు పోడు.
1: When the girl runs the temperature of 99, the boy is not prepared to attend his office.
0: ఇంత బాధపడటానికి కారణం ఏమిటి? ఈ అటాచ్మెంటే.
1: Why this boy suffering?
0: పెండి కాక మునుపు వారు ఎంత బాధల్లో ఉన్నారో ఎవరికెవరికి సంబంధం లేదు.
1: Before the wedding, they were not related at all, unmindful of the suffering. It's only this attachment that she is my wife. It is only this attachment of mine that the cause
0: of suffering.
1: Because the attachment that they were on the rise.
0: ఈ విధమైనటువంటి యొక్క మోక్షం అనేటువంటి దానికి అతి దూరం అయిపోతున్నాం.
1: వేర్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ లిబరేషన్.
0: ఉండవలసింది మోహము.
1: Yes, there's attachment.
0: ఈ మోహానికి కూడా ఒక పరిమితి ఉంటుండాలి.
1: Attachment is under certain limits.
0: మానవుడు
1: man
0: నది లోపల మునిగినప్పుడు
1: when he just gets into the river
0: గొంతు వరకు నీరున్నంత వరకు మునిగినా కూడా మాట్లాడవచ్చు.
1: He can continue to speak if he gets drowns himself in the river neck deep.
0: కాని నీటిలో పూర్తి మునిగిన తర్వాత మాట్లాడడానికి వీలు కాదు.
1: If he drowns himself totally, he can't speak later.
0: అదే విధంగానే
1: likewise.
0: దివ్యత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి వాడు ఎవ్వడు కూడా ఏ విధంగా మాట్లాడడు.
1: The one who has experienced the divinity in total cannot speak.
0: ఏదో పైపై అనలుగా పై తిరిగినప్పుడు ఈ మాటలు ఈ బోధనలు ఇవన్నీ జరుగుతున్నాయి.
1: Is only at the superficial level of the waves he converses.
0: కనుక మనము పూర్తి మునిగాలి.
1: Therefore, you have to drown ourselves, immerse ourselves.
0: దేంతో మునిగాలి?
1: Where?
0: దివ్యమైన భావాల్లో మనం మునిగాలి.
1: We should drown ourselves in
0: పవిత్రమైన ప్రేమలో మనం మునిగాలి.
1: And immerse in love.
0: ప్రేమకు మించినటువంటి యొక్క బిరుదు మరొకటి లేదు.
1: There's no other title greater than love.
0: ఈ ప్రేమ కోల్పోవటం చేతనే
1: as the love is lost today.
0: ఇంటికి ఇంటికి జగడము.
1: There is infighting in every family.
0: ఊరికి ఊరికి జగడము.
1: There is fight between villages.
0: రాష్ట్రానికి రాష్ట్రానికి జగడము.
1: Conflict between
0: దేశానికి దేశానికి జగడము.
1: And countries turn opposite each other.
0: ఇంటికి ఉండినటువంటి మధ్యలో ఉన్నటువంటి జగడమే మనం దూరం చేసుకోలేకపోతున్నాం. రాజ్యానికి పోయినప్పుడు ఈ రాజ్యాన్ని మనం ఏ రీతిగా చేయగలం?
1: When we are not able to solve our own family problems, how do you expect to solve the problems of different nations?
0: కనుక దీనిని పురస్కరించుకుని వేదాంతము నిన్ను నీవు తెలుసుకో అన్నారు.
1: Basing on this, Vedanta said, know thyself.
0: నాయనా నీవు ఎవరెవరినో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు.
1: ఓ మ్యాన్, యూఆర్ ట్రైంగ్ టు నో ఎవ్రీ వన్.
0: ఎవరైనా హాల్లో ప్రవేశించడానికి మీరెవరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అని ప్రశ్న వేస్తున్నావు. నీవెవరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి పరులను ఎంక్వైరీ చేసుకుంటూ పోయేటువంటి వాడు ప్రవృత్తి మార్గంలో జీవించిన వాడే.
1: It is the life of external trend, pravruti. If we go on finding out the names of the persons and the places they belong
0: to.
1: Inward path means that one has to find out his own self, the true nature. The one who finds out himself, his true nature, is positive.
0: ఇతరుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాడే నెగిటివ్.
1: The effort to know others is negative.
0: ఈనాటి మానవుడంతా కూడా నెగిటివ్ థాట్స్ అంతా హృదయంలో నింపుకొని పాజిటివ్ ఫలితం రావాలంటే ఎట్ట వస్తుంది? మనం
1: మ్యాన్ హ్యాస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ ఫుల్ ఆఫ్ నెగటివ్ థాట్స్. హౌ డు యూ ఎక్స్పెక్ట్
0: లోపల దేన్ని ఉంచుకున్నావో అదే నీకు లభ్యమవుతుంది.
1: వాట్ లైస్ విత్ ఇన్ విల్ కమ్ అవుట్ నేచురలీ ఇన్ ద ఫార్మ్
0: ఆఫ్ మామిడి పండు తినేసేసి నీవు దోసకాయ త్రేపు రావాలంటే వస్తుందా?
1: హావింగ్ ఈటన్ మ్యాంగో ఫ్రూట్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ దాట్ ఆఫ్ కుకుంబా బెల్చ్ ఆఫ్ ఎ కుకుంబా.
0: కనుక నీ మొట్టమొదట మనలో పవిత్రమైనటువంటి యొక్క పాజిటివ్ థాట్స్ నింపుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ పాజిటివ్ థాట్స్.
0: ఈ పాజిటివ్ థాట్స్ అంటే అవి దైవతత్వంకు సంబంధించినటువంటి.
1: ద పాజిటివ్ థాట్స్ ఆర్ అబ్సల్యూట్లీ డివైన్.
0: ప్రేమ, సత్యము, సహనము, సానుభూతి, ధర్మము, శాంతము ఇత్యాది పవిత్రమైన గుణములే మన యొక్క పాజిటివ్లు.
1: ద పాజిటివ్ ట్రెండ్స్, ద ట్రేట్స్ ఆర్ ద ట్రూత్, కంపాషన్, టాలరెన్స్, ఫర్బేరెన్స్.
0: పాజిటివ్ గుణములంతా కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: హౌ డు యూ గెట్ దెమ్? ద పాజిటివ్ ట్రేట్స్
0: హృదయం నుంచి వస్తున్నాయి.
1: ద ఒరిజినేట్ ఇన్ అవర్ హార్ట్.
0: ఇంకా నెగిటివ్ థాట్స్ అంతా ఎక్కడి నుంచి వస్తుందది?
1: నెగిటివ్ థాట్స్ వేర్ డు యూ గెట్?
0: ది హెడ్ నుంచి వస్తుందది.
1: దట్ ఆర్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది హెడ్.
0: కనుకనే ఈనాటి మానవునికి హెడ్ అండ్ హార్ట్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్.
1: సో ఫర్ మ్యాన్ కైండ్ ద హెడ్ అండ్ హార్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: హెడ్ అనేటువంటిది నెగిటివ్ థాట్స్ అంతా ప్రాపంచిక సంబంధమైన విషయాలను గుర్తింపజేస్తుంది.
1: హెడ్ ఈజ్ వరల్డ్లీ, టోటలీ నెగటివ్.
0: ఇదే కంప్లీట్ సైన్స్.
1: దిస్ ఇస్ ద కంప్లీట్ సైన్స్.
0: ఇదే వైజ్ఞాన శాస్త్రము.
1: దిస్ ఇస్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం మునిగిపోవటం చేత ఇది ఒక టెక్నాలజీగా మారిపోతుంది.
1: టెక్నాలజీ హ్యాస్ బికమ్ ట్రిక్ నాలెడ్జీ టుడే.
0: ఎందుకంటే మనం పాజిటివ్ వరకు దీన్ని ప్రయాణం చేయటం లేదు.
1: బికాస్ వీఆర్ నాట్ ట్రావెలింగ్ ఇన్ ద పాజిటివ్ పాత్.
0: తనతో ప్రతి ఒక్కటి కూడా తనతోనే మనం ప్రయత్నం చేస్తున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ యాక్ట్ బేసింగ్ ఇన్ అవర్ హెడ్.
0: ఈనాడు ఇంకా కొన్ని సందర్భాల్లో తనను కూడా మర్చిపోతున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సమ్ టైమ్స్ వీ ఫర్గెట్ అవర్ హెడ్ ఆల్సో.
0: ఎక్కడైనా రెండు పదార్థాలు మనం కొన్నప్పుడు
1: ద టూ material.
0: ఒక పదార్థం ఎంత దీనికి నాలుగు పదార్థములకు ఎంత అవుతుంది అని మనం చక్కగా చెప్పవచ్చు తనతో.
1: When you want to buy anything, you will find out its price first.
0: ఇది తెలివితేటలు.
1: This is intelligence.
0: ఈనాడు తెలివితేటలు కూడా పోతున్నాయి.
1: Even intelligence is gone today.
0: ఒక షాప్ కు వెళ్లి,
1: he goes to a shop.
0: ఒక షర్ట్ ప్యాంట్ షర్ట్ ప్యాంట్ తీసుకున్నావు.
1: He wanted to buy the shirt and pant.
0: ఒక టవల్ తీసుకున్నావు.
1: Also towel.
0: Two handkerchiefs తీసుకున్నావు.
1: Two handkerchiefs.
0: దీనికంతా ఎంత ఏంటంటే క్యాలిక్యులేటర్ కూర్చున్నాడు. తనను కూడా మర్చిపోతున్నాడు వీడు.
1: టు నో ది టోటల్ బిల్ హీ నీడ్స్ క్యాలిక్యులేటర్. హీ హాస్ లాస్ట్ హిస్ మెమరీ అండ్ బేసిక్ ఇంటెలిజెన్స్.
0: కనుక ఇలాంటి తెలివితేటలు ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ టుడే?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: మ్యాన్ టుడే అక్వైర్డ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బట్ హీ హాస్ నాట్ అండర్స్టూడ్ హిస్ ఇంటెలిజెన్స్.
0: ఏ చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుడంబు మానలేడు.
1: విత్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ద మీన్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ అప్ హిస్ లో క్వాలిటీ.
0: తరచి చదువు చదువ తక్క మాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: ఆఫ్టర్ ఆల్ దిస్ నాలెడ్జ్ టేక్స్ యూ టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ టోటల్ కాంప్రిహెన్షన్.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవలేదు.
1: ఆఫ్టర్ ఆల్ హావింగ్ అక్వైర్డ్ ద నాలెడ్జ్ వన్ హ్యాస్ టు అల్టిమేట్లీ డై. వీ షుడ్ స్టడీ టు బి ఇమ్మోర్టల్.
0: కనుక ఈనాడు ఈ చదువులంతా కూడా అధికమైపోవటం చేతనే
1: టుడే దిస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లెర్నింగ్
0: హృదయం వరకు తన యొక్క భావం ప్రవహించడం లేదు.
1: ఫీలింగ్స్ హావ్ నాట్ గాన్ దట్ డీప్ ఇన్ టు అవర్ హార్ట్.
0: పంట పండని భూమి 10 ఎకరములేలా.
1: వాట్ ఫార్ ద 10 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ దట్స్ బ్యారన్.
0: కొంచెమైన చాలు మంచి భూమి.
1: ఓన్లీ లిటిల్ ల్యాండ్ ఇస్ ఎనఫ్ విచ్ ఇస్ ఫెర్టైల్.
0: నీ హృదయం నుంచి వచ్చేటువంటి ఒక పవిత్రమైన గుణాన్ని ఒక్కదాన్ని నీవు పెంచుకో చాలు.
1: Develop that idea that comes out of your heart.
0: ఈ తన నుంచి వచ్చేటువంటి ఒక పిచ్చి భావాలంతా ఊర్లోకి వచ్చినప్పటికీ ప్రయోజనం లేదు.
1: The mad thoughts that come out of the human brain, hundreds of them, they are useless.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను తలకు పని చేసుకుంటున్నారు.
1: Scientists today make use of his head.
0: ఈ తలకు అధికంగా పని పెట్టడం వల్ల ఏమైపోతుంది అంటే మీకు చక్కగా అందరికీ తెలుసు విద్యార్థులు.
1: Students know pretty well what will happen. Your head is put to work more and more.
0: Newton. భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు.
1: Yes, invented the gravitational force.
0: ఆయన ఎన్నో పరిశోధనలు చేసి,
1: he did many experiments.
0: భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు.
1: And he discovered that this gravitational force.
0: వాడు విదేశీయుడే.
1: And he is a foreigner.
0: కానీ ఈ ఆకర్షణ శక్తి విదేశమునందు మాత్రమే కాదు, ఇండియాలో కూడా ఉంటుండాలి, జపాన్ లో ఉంటుండాలి, పాకిస్తాన్ లో ఉంటుండాలి, బంగ్లాదేశ్ లో అన్ని ఎందుకు భూమికి ఆకర్షణ శక్తి ఉంది.
1: గ్రావిటేషన్ ఫోర్స్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు దాట్ కంట్రీ ఓన్లీ. ఇట్ ఇస్ దేర్ ఆల్ ఓవర్ ఇన్ ఎవ్రీ కంట్రీ.
0: ఇంత పరిశోధన చేసి దీనికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టినటువంటి వాడు కట్టగడపకి ఏమైపోయినాడు? తన మెదడులో ఉన్నటువంటి యొక్క గుణమంతా కూడా క్షీణించిపోయింది.
1: హ్యావింగ్ డన్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ డిస్కవరింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్, వాట్ హ్యాపెన్ టు హిస్ బ్రెయిన్ అల్టిమేట్లీ?
0: మరణించడానికి పూర్వము
1: బిఫోర్ డెత్
0: మెంటల్ హాస్పిటల్ లోపల 5 సంవత్సరాలు ఉంటుంది, మరణించాడు.
1: బిఫోర్ డెత్ హీ వాజ్ అడ్మిటెడ్ దెన్ he was admitted in mental hospital.
0: తనలో ఉండేటువంటి యొక్క తెలివితేటలను కూడా అమితంగా మనం ఖర్చు పెట్టకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ ఎగ్జాస్ట్ ఆల్ అవర్ ఇంటెలిజెన్స్.
0: ఈనాటి విద్యార్థులకంతా కూడా నిరంతరము చదవటం చదవటం చదవటం.
1: స్టూడెంట్స్ టుడే స్పెండ్ ఆల్ ద టైమ్ ఇన్ స్టడీస్.
0: ఒక్కోతు నేను కారులో పోతుంటే పల్లెలు ఎందుకు చిన్న చిన్న పిల్లలు
1: and swami passes by in his car ఒక దిండు
0: వాడి వీపు కట్టుకుని పుస్తకాలు నడచలేక నడచలేక పోతుంటారు పాపం.
1: Bhagavan finds young children carrying the load of books on their back. They are not able to walk freely.
0: Inta pustakalu aa chinna pittalaku tallopala praveshimpa cheyalante enta baadha untuntadi.
1: That heavy load of books, all the stuff cannot get into the head of the boy.
0: Chinna vayasu aa pillala yokka hrudayanni భావాన్ని తెలివితేటను కూడా పాడు చేసుకుంటున్నారు.
1: అండ్ ద వెరీ స్టడీ ది లోడ్ హెడ్ లోడ్ విల్ సెటిల్ విల్ స్పాయిల్ హిమ్.
0: కనుకనే మనం చదవటం కూడా ఒక పరిమితంలో ఉంటుండాలి.
1: దేర్ఫోర్ అవర్ స్టడీ ఆల్సో షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్.
0: దీని వల్లనే తనలో ఉన్నటువంటి ఒక తెలివితేటలు కొంతవరకు మనలో నిలుస్తుంటాయి.
1: దట్ రిటైన్స్ ఇంటెలిజెన్స్.
0: కానీ హృదయం నుంచి వచ్చేటువంటి ఆవిర్భవించేటువంటివి అమితమైనటువంటివి.
1: దట్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ ఆర్ లిమిట్
0: అనంతమైనటువంటివి.
1: దట్ ఇన్ఫినిట్
0: అమృతమైనటువంటివి.
1: దట్ నెక్టరైన్
0: ఇలాంటి అమృతమైనటువంటి అనంతమైనటువంటి తెలివితేటలు ఒక్కటైనా మనం యూజ్ చేస్తున్నామా?
1: దట్ నెక్టర్ అండ్ ఇమ్మోర్టల్ థింగ్స్ ఎట్ లీస్ట్ ఆర్ వీ ఫాలోయింగ్ వన్.
0: ఒక శాంతము దాన్ని మీరు రక్షించుకుంటే చాలదా?
1: పీస్ ఎస్ విల్ ఇట్ నాట్ ప్రొటెక్ట్ యు?
0: భజన అయిన తక్షణమే శాంతి శాంతి శాంతి చెప్తున్నావు కానీ కించిత్తైన శాంతి మనలో లేదు.
1: అట్ ది ఎండ్ ఆఫ్ భజన్ వీ సే థ్రైస్ శాంతి బట్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ పీస్ విద్ ఇన్ అస్.
0: పక్కన ఏమైనా కొంచెం కదిలిందంటే ఆమెపై కోపంతో శాంతి శాంతి శాంతి. ఆ శాంతిలో కూడా కోపం ప్రవేశిస్తుంది.
1: అండ్ ఇఫ్ ఎనీవన్ మూవ్స్ అబౌట్ ద సిట్టింగ్ నెక్స్ట్ టు అస్ then we immediately say harshly, Shanti, Shanti, like that.
0: Ah, Shanti, cheppatamlo kuda Shanti lekunda potundadi.
1: Even utterance, there is no trace of peace there.
0: Ah, Shanti, nee hrudayamanta nindi untundadi.
1: And in fact,
0: entaina kharchu pettu.
1: In fact, peace is there full in your heart.
0: Untundi.
1: And it's one that is immortal and nectarine.
0: Adi enta kharchu pettina perugutune untundadi.
1: The more and more you spend, it goes on increasing.
0: Antame ledu.
1: It has no end.
0: Idi nijamainatuvanti jnanamu.
1: This true wisdom, jnana. Constant integrated awareness.
0: Jnana. Not wisdom.
1: Not wisdom.
0: అది ఎప్పటికీ తరగనటువంటి జ్ఞానం.
1: And it is endless.
0: అది ఏ మన హృదయము.
1: That is our heart.
0: అట్టి తరగని హృదయం నందు ప్రేమలే పంటను పండించుకున్నామంటే ఇంతకంటే మన మానవత్వానికి ఇంకా ఫలితం ఏమిటి.
1: In that endless field, if you cultivate this crop of love, what you can imagine the result.
0: అతనే మానవుండు.
1: And is a true human.
0: హృదయమందు ప్రేమ పంటను పండించు అతనే మానవుండు.
1: Cultivate this field of love over there, and you are a true human then.
0: కానీ ఆ ప్రేమ పంటను మనం పండించుకోవటం లేదు.
1: Yes, we are not cultivating.
0: ద్వేషము,
1: hatred,
0: అసూయ,
1: jealousy,
0: దంభము,
1: pomp.
0: ఈ విధమైన దుర్గుణాలను మనం పెంచుకుంటుంటే మనకు శాంతం ఎక్కడి నుంచి వస్తుంది?
1: When we have these evil qualities, how do you expect to remain?
0: ఎవరైనా మనల్ని నిందించారనుకోండి,
1: if anyone accuses you,
0: నీవు దానికి ఏ మాత్రము తలవద్దు.
1: Don't bend down, don't be worried about it.
0: ఏ మాత్రము నీవు వరి చేయవద్దు.
1: Don't worry about it.
0: ఇది నా మంచి కోసమే.
1: It's for my own good.
0: అంటే అనుకున్నాడు.
1: Let him say what.
0: ఆయన నన్ను దూషించినంత మాత్రం నాకు నష్టం వచ్చిందేమి?
1: I don't put to loss by criticism.
0: Gattiga dushinchada gaallo kalchipoyindi.
1: If he shouts loudly, it will go into the wind, air around. Lega
0: tanlo tan dushinchukunda tanake chendipoyindi.
1: If he criticizes me within himself, it goes to
0: him. Na varaku raalatledu.
1: He doesn't reach me anywhere.
0: Kabatti aa vidhamainatvanti oka shantamlo manamu jeevithani gadupukovali.
1: We should lead our life in that level of peace.
0: Eppudu chusina itarulu doshamulu ishta doshamulu itarulu tappunu pattatamu itarulo lenetvanti doshanni kalpinchatamu idi chaala paapamu.
1: It is the worst of the sins. To be in search of the mistakes in others, or to the extent of attributing mistakes in others which are non-existent.
0: నీలో ఉన్నటువంటి దోషాలు నీవు నిర్మూలం గావించుకో.
1: Kill the mistakes within you first.
0: ఇతరుల యందు ఉన్నటువంటి మంచిని నీవు తీసుకో.
1: Accept good in others.
0: అప్పుడు ఇది మానవత్వం అనే దాన్ని మనం పెంచుకున్న వారం అవుతాం.
1: Then the human quality in you will develop.
0: కానీ మానవత్వం అని పేరు పెట్టుకుని,
1: being a human by name,
0: కేవలం రాక్షసత్వంగా మనం జీవిస్తున్నామంటే ఇది మానవత్వానికి రూపమేనా?
1: Calling ourselves a human, lead the life of a demon, how can you call yourself
0: మానవ
1: a human?
0: రూపము రాక్షస గుణము.
1: It's human in form but the demonic temperament.
0: హృదయమందు
1: in the heart
0: ప్రేమ పంటనే లేకున్నా,
1: without this crop of love,
0: క్రైస్తుడు కాదు.
1: He is not a Christian.
0: వాడు సిక్కు కాదు.
1: He is not a Sikh.
0: వాడు హిందుడు కాదు.
1: He's not a Hindu.
0: వాడు ముస్లిం కాదు.
1: He's not a Muslim.
0: వాడు రాక్షసుడు వస్తుందోనా?
1: He is the very demon on earth today.
0: అంతకంటే గొప్ప ఉందా?
1: Do you find anything
0: more? ఆ ప్రేమతత్వాన్ని పెంచుకున్నప్పుడు వాడికంటే ఇంకా దేవుడు మరొకటి లేడు.
1: In fact, you develop this love, you are very God.
0: ఆ ప్రేమనే మనం నిర్మూలం గావించుకుంటున్నా మనకంటే ఇంకా రాక్షసుడు లేడు.
1: When once there's no love in you, and you are the demon.
0: కనుకనే రాక్షసుడు కావాలన్నా లేక దైవం కావాలన్నా మన యొక్క భావములే మనకు మూల కారణము.
1: You become God or the demon basing on your feelings and thoughts.
0: Kanuka evvari endukunu doshanni manam pettukokoddu.
1: Don't find out mistakes in others.
0: Itanu manchi vaadu atanu chedda vaadu.
1: Is a good man and is bad.
0: Aa intiki bhojanani poyinatvanti appudu buddhunni inni rakaluga dushincharu paapam.
1: Buddha was criticized in so many ways when he accepted the invitation of that woman.
0: Aa vakate cheddidi kaledi.
1: She has not become bad all
0: over. Aneka mandi aa cheddidi kavadaniki veellu todpadnaru.
1: There were many responsible for her nature.
0: Deenini gurinchi aidu rakamulainatundi okka sakshulu deeniki pradhanamainatundi vaaru unnaru.
1: So there are five witnesses who would certify this.
0: Goppa sabha lopala,
1: in a big congregation,
0: Duryodhana dushyasanadulu,
1: Duryodhana and Dushasana,
0: Draupadini parabhavam bhavincharu.
1: Draupadi was humiliated.
0: Aa samayam lopala satya swaroopi ainatundi oka sadhi oka Draupadi.
1: Draupadi is the embodiment of
0: Agni putri.
1: She in fact is the daughter
0: Panchali.
1: Of the father. Is Panchali.
0: Parama pavitramainatundi hrudayam kaliginatundi.
1: She is one of all sanctity.
0: Aame shantamga vellindi.
1: She approached peacefully.
0: Mottamota
1: first
0: గురు దగ్గరికి వెళ్ళింది, ద్రోణాచార్యుని దగ్గరికి.
1: షీ వెంట్ టు గురు ద్రోణ.
0: తర్వాత భీష్ముడి దగ్గరికి వెళ్ళింది, పితామహుడైనటువంటి భీష్ముడి.
1: దెన్ షీ వెంట్ టు భీష్మ.
0: పితామహ,
1: హి సెడ్, పితామహ,
0: నన్నోడి తానోడినా, తానోడి నన్నోడినా చెప్పండి అన్నింది.
1: ప్లీజ్ టెల్ నౌ, హ్యాస్ హీ లాస్ట్ హిమ్సెల్ఫ్ ఫస్ట్ ఆర్ లాస్ట్ మీ లేటర్, ఆర్ హ్యాస్ హీ లాస్ట్ మీ ఫస్ట్?
0: ధర్మజుడు ఓడిన తర్వాత నన్ను ఒడ్డాడా, లేకపోతే నన్ను ఓడిన తర్వాత ధర్మజుడు ఓడాడా?
1: Who is the loser first? Has he lost himself first and pledged me later?
0: Or has he pledged me first and lost?
1: And in fact, Dharmaja pledged himself first and lost. Having lost, he cannot pledge me later. So how do you say that I lost?
0: ఎవ్వరూ జవాబు చెప్పలేదు.
1: Nobody could give an answer.
0: భీష్ముని ప్రశ్నించింది.
1: Then she asked Bhishma.
0: తర్వాత ద్రోణాచార్యుని ప్రశ్నించింది.
1: She asked Drona also.
0: తర్వాత మామయ్య అయినటువంటి యొక్క ఇతన్ని ప్రేమించింది.
1: And she asked her uncle too.
0: ఎవరిని ప్రేమించినప్పటికీ ప్రశ్నించినప్పటికీ ఎవ్వరూ జవాబు చెప్పలేదు.
1: None could give a satisfactory answer.
0: ధృతరాష్ట్రుడు పెదవులు కల్పించలేదు.
1: Dhritarashtra didn't open his mouth, the lips.
0: కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేస్తుంది?
1: What can she do at that moment?
0: అప్పుడే చెప్పాడు విదురుడు.
1: Then Vidura said,
0: పాపము చేసిన వాడు మాత్రమే కాదు నరకానికి పోటము.
1: Not only the one who committed the fault is the one that goes to hell.
0: పాపం చేయడానికి పురికొల్పిన వాడు కూడా నరకానికి పోతాడు.
1: The one who encouraged the other person to commit the sin will also go to the hell.
0: పాపం చేసిన చూచినటువంటి వాడు కూడా నరకానికి పోతాడు.
1: The one who watched the sin being committed will also get into the hell.
0: పాపం చేయడానికి కారణాలు తెలిపినటువంటి వాడు కూడా నరకానికి పోతాడు.
1: The one who is the main cause for the other person committing the sin will also go to hell.
0: పాపం చూచిన వాడు కూడా నరకానికి పోతాడు.
1: The one who watches the sin also will get into
0: the hell. కనుక నరకానికి పోయేటువంటి వాడు పాపం చేసిన వాడు మాత్రమే కాదు.
1: Therefore, not the mere person who committed the sin. All these five people will go to hell. Watching all this, obviously that you have not prevented. Therefore, you are bound to go to hell.
0: Bhishmacharya. అతను సభలోనే ఉంటున్నాడు.
1: మహాజ్ఞాని. The one of
0: ఇంత జ్ఞాని అయినటువంటి వాడు కూడా ఆ పరస్త్రీని, నిరపరాధి అయినటువంటి స్త్రీని ఆమెను హింసిస్తుంటే తాను ఎందుకు అడ్డు చేయకూడదు?
1: How is that Bhishma could not prevent the humiliation of Draupadi in that open court?
0: 56 dinamulanta kudunu saratalpam paina aa paapaanni anubhavinchadu.
1: Therefore Bhishma had to rest on the bed of arrows for 56 long days for the sin he committed.
0: Anubhavinchadu.
1: In fact he had the direct experience of pain.
0: కనుక ఈ పాపానికి అడ్డే తగిలి ఉంటే ఇది ఈ బాధ పడినటువంటి వాడు.
1: అండ్ హి ప్రివెంటెడ్ ది హ్యూమిలేషన్ ఆఫ్ ద్రౌపది అట్ ద టైం.
0: పాపం కానీ పుణ్యం కానీ ఏ విధంగా మనకు ప్రాప్తిస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: వి డోంట్ నో వెన్ యు టేక్ ది గుడ్ ఆర్ మెరిట్.
0: కనుకనే ఆధ్యాత్మిక మార్గాన్ని మధ్యలో దీన్ని ప్రవేశపెట్టారు.
1: దేర్ఫోర్ ది స్పిరిచువల్ పాత్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బిట్వీన్.
0: నాయన నీకు తెలిసో తెలియకునో పాపాలు చేస్తున్నావు.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ యు కమిట్ మిస్టేక్స్.
0: నీవు అనేక రకమైనటువంటి యొక్క కష్టములు అనుభవిస్తున్నావు.
1: యు సఫర్ ఎ లాట్.
0: ఈ పాపంకు తగిన ఫలితమని నీవు గుర్తించుకోవడానికి వీలు లేకుండా ఉంది.
1: యూఆర్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు రికగ్నైజ్ ద బ్యాక్గ్రౌండ్.
0: నీవు ప్రయత్నించి
1: దేర్ఫోర్ అండర్టేక్
0: పవిత్రమైన కార్యాలు నువ్వు ఆచరించు.
1: డూ సీక్రెట్ యాక్ట్.
0: దివ్యమైన భావాలు నీవు పెంచుకో.
1: ఎంటర్టైన్ డివైన్
0: పరోపకార ఇచ్చను పెంచుకో.
1: హెల్ప్ అదర్స్ సర్వ్ అదర్స్.
0: ఆ విధమైనటువంటి మార్గంలో నీవు ప్రవేశించావు. ఇది ఏ భక్తి అన్నారు.
1: When you proceed along this path, it amounts to devotion. భక్తి
0: అంటే కేవలం పుష్పాలు వేయటము, పూజలు చేయటం మాత్రమే కాదు.
1: Devotion does not mean offering flowers to God.
0: కర్మలు మాత్రమే.
1: It's only a path that's all.
0: కానీ లోపల నుంచి సద్భావమును మనం ఆవిర్భవించాలి.
1: Good thoughts should come from within.
0: సద్భావములు మన యందు ఆవిర్భవించినప్పుడే నిజమైన సత్కర్మలు మనం చేయగలం.
1: When there are good feelings that come out from within, naturally you take to good deeds.
0: లోపల దుర్భావములు పెట్టుకొని
1: with wicked thoughts within,
0: సత్కార్యములు చేస్తున్నామని మనం వచనములు చెప్పినప్పుడు మాత్రమున ఇది పాపం పరిహారం కాదు.
1: You may declare that you are doing good deeds, but they are not so.
0: ఏదైనా పబ్లిక్ ఇదింత సభలు జరిగే సమయం లోపల
1: in public assembly meetings like this,
0: ఒక విధమైన సత్కార్యమునకు డొనేషన్ అని అడుగుతారు.
1: People seek donations.
0: ఒకరు వచ్చేస్తారు, అయ్యా నేను 10 లక్షలు ఇస్తాను అంటాడు.
1: One will come forward and say, donate 10 lakhs.
0: ఆయన నా వాడు 10 లక్షలు ఇస్తామని చెప్పాడు కాబట్టి నేను అంతకంటే ఎందుకు తగ్గాల అని వీడు 15 లక్షలు అంటాడు.
1: There's another person. Well, why should I give less than that?
0: ఈ విధంగా పోటీలపైన ఒకరికొకరు చెప్పుకుంటారే గాని
1: it's a matter of competition.
0: ఇవ్వడానికి పోయినప్పుడు ఆ ఇనుప పెట్టి దగ్గరికి పోయినప్పుడు 10 రూపాయలు కూడా చిక్కవు.
1: And once he goes close to the iron safe, he does not give even 10 rupees.
0: ఈ విధమైన యొక్క సభల లోపల మాత్రము గంభీరంగా పరిగణించుకొని దానికి చేసే కర్మలు ఎందు మాత్రము సులభంగా చేయకుండా పోతే ఇది ఎట్లవుతుంది?
1: In open assembly, they go on declaring, announcing, but they don't do it actually speaking.
0: చెప్పిన మాటలకు, చేసిన పనులకు, తలచిన తలపులకు ఏకత్వం ఉంటుండాలి.
1: In fact, there should be unity and harmony between thought, word and
0: deed. The proper study of mankind is man.
1: That's what is meant by the proper study of mankind is man.
0: ఈ ప్రాపర్ స్టడీ మెన్కైండ్ అనేది ఏంటి? ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: ఇట్ ఈస్ దేర్ షుడ్ బి యూనిటీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
0: ఇదే నిజమైనటువంటి మానవత్వం.
1: దిస్ ఇస్ ట్రూ హ్యూమన్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ మానవులుగా జీవిస్తున్నారు.
1: యు ఆర్ లీడింగ్ ది లైఫ్ ఆఫ్ హ్యూమన్. కానీ
0: మీరు మానవులుగా సార్థక కావాలనుకుంటే ఈ ప్రేమ పంటను మీరు హృదయంలో పండించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు లీడ్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్, సీ దట్ యూ కల్టివేట్ గ్రో దిస్ లవ్.
0: ఈ ప్రేమ పంటకంతా కూడాను ప్రేమ జలమునే పెట్టాలి.
1: ది క్రాప్ ఆఫ్ లవ్ కెన్ బి కల్టివేటెడ్ విత్ దిస్ వాటర్.
0: జలమే మానవుని యొక్క ప్రాణము.
1: అండ్ ద వాటర్ ఇస్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: ఇలాంటి ప్రాణ సమానమైనటువంటి జలమును మనం అందించకపోతే మన జీవితం ఏం ప్రయోజనం?
1: అండ్ ఇఫ్ యూ డోంట్ సప్లై వాటర్ విచ్ ఇస్ ది బేసిక్ లైఫ్ ఆఫ్ మ్యాన్,
0: ఈ వాటర్ అనేటువంటి ఎలాంటిదంటే నారాయణ స్వరూపమే.
1: వాటర్ ఇస్ డివైన్ నారాయణ.
0: దీనికి నారములు అని పేరు పెట్టారు.
1: వాటర్ ఇన్ సంస్కృత్ ఇస్ కాల్డ్ నారములు.
0: నారములు అనగా జలము అని.
1: నారము మీన్స్ వాటర్.
0: కనుకని నారా ప్లస్ నయనము నారాయణము అన్నారు.
1: నారా ప్లస్ నయనం నారాయణం.
0: మన కంటి నుంచి ధారలు ఇచ్చే సమయం లోపల నీరు వస్తుంది.
1: We shed tears, naturally water comes out.
0: దీనికి నారాయణ యొక్క అర్పితము అన్నారు.
1: It is an offering to Narayana God.
0: నయనముల నుంచి వచ్చేటువంటి జలమంతా నారాయణమే.
1: All the water that comes out of the eye is Narayana.
0: శోక భావం కాదు.
1: Not the tears of grief.
0: ఆనంద భాష్పము రావాలి.
1: The tears of ecstasy.
0: ఈ ఆనంద భాష్పము ఎప్పుడు వస్తుంది?
1: When do you shed the tears of joy?
0: మనం పరిచయమైనటువంటి చేసినప్పుడే ఆనంద భాష్పము వస్తుంది.
1: When once you are successful, all your endeavors are successful, you shed the tears of joy.
0: మీరందరికీ తెలుసును.
1: You all know this.
0: ఈ సభలో కూడా ఉంటున్నారు చాలా మంది.
1: In this hall there are many.
0: మహబూబ్ నగర్,
1: మహబూబ్ నగర్
0: ఇంకా
1: మెదక్,
0: మెదక్ ఈ రెండు గ్రామాలకి నీరిస్తామని ఒప్పుకున్నాం.
1: We have accepted to supply drinking water to these two districts.
0: ఎవరు కూడా స్వామిని నన్ను చూడలేదు.
1: Those villagers have never seen Swami before.
0: ఈ నీటి యొక్క ప్రభావం చేత వారు పడినటువంటి ఆనందము ఇంత అంత అని చెప్పడానికి వీలు.
1: In fact, the joy and the thrill and excitement they have.
0: వృద్ధులు మొదలుకొని, పిల్లలు మొదలుకొని, స్త్రీలు మొదలుకొని అందరు కూడా ఆనందంగానే జీవితాన్ని గడుపుతున్నారు.
1: Men and women, young and old, they are ecstatic, they are happy.
0: ప్రతి వారం కూడా చాలా మంది పుట్టపర్తికి వస్తున్నారు.
1: Every week people are coming to Puttaparthi from those districts.
0: ఈ జలం వల్ల వారి కలిగినటువంటి ఆనందము ఆ కంటిదారంతో జనాన్ని నిరూపిస్తున్నారు.
1: They are expressing their joy by shedding the tears of joy.
0: ఇట్టి ఆనందమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యంలో మనం అందరూ ప్రవేశించాలి.
1: ఇన్ సచ్ సీక్రెట్ టాస్క్ విచ్ షుడ్ ఆల్ ఇన్వాల్వ్ అవర్ సెల్ఫ్.
0: దీన్ని మహాభారతం నందు చెప్పినటువంటి రెండు పదములు.
1: ఇన్ మహాభారత టూ స్టేట్మెంట్స్ ఆర్ మేడ్.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ద టూ స్టేట్మెంట్స్.
0: మనం చేతనైతే హెల్ప్ చేయటం దానికి చాలా ప్రమాణం.
1: ఇఫ్ ఇట్స్ పాసిబుల్ హెల్ప్ ఇన్ ఎవ్రీ వే.
0: ఎవరిని హర్ట్ చేయదండి.
1: నెవర్ హర్ట్ ఎనీ వన్.
0: నీ చేతనైతే చేయి మంచి సహాయం.
1: ఇఫ్ ఇట్స్ పాసిబుల్ హెల్ప్.
0: లేకపోతే చేత కానప్పుడు గుడ్ బై చెప్పి కూర్చో.
1: ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ సే గుడ్ బై.
0: దీనికి అపకారం మాత్రం చేయొద్దండి.
1: నెవర్ హర్ట్ ఎనీబడి.
0: ఈ విధమైన జీవితాన్ని మనము ఈనాటి నుంచి అభివృద్ధి చేసుకోవాలి.
1: వీ షుడ్ లీడ్ సచ్ ఎ లైఫ్.
0: కనుక మన యొక్క మానవత్వం అనేటువంటి దానికి, హిందుత్వం అనే దానికి, క్రిస్టియన్ అనేటువంటి దానికి, ముస్లింలు అనేటువంటి దానికి, సిక్కులు అనేటువంటి దానికి, జొరాస్ట్రియం అనే దానికి, ఇంకా బౌద్ధులు అనే దానికి ప్రేమనే ప్రధానమే.
1: సో టు బి ఎ ట్రూ హిందూ ఆర్ ఎ ముస్లిం ఆర్ ఎ సిక్ ఆర్ ఎ క్రిస్టియన్, ఇట్ ఇస్ ద లవ్ విచ్ ఇస్ ది యార్డ్ స్టిక్ ద పారామీటర్.
0: ప్రేమ లేనటువంటి వాడు ఎవరు కూడా ఏ జాతికి సంబంధించిన వాడు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్, ఇస్ నాట్ రిలేటెడ్ టు రాక్షస
0: జాతికి సంబంధించినటువంటి వాడు.
1: అండ్ ద వన్ విదౌట్ లవ్ ఇస్ ఎ డెమన్.
0: కనుకనే మనం ప్రేమను పెంచుకోండి.
1: లెట్స్ డెవలప్ గ్రో.
0: విరోధిని కూడా మనం ఆనందంగా మనం దగ్గర చేరాలి.
1: లెట్స్ గో క్లోజ్ టు అవర్ ఈవెన్ అవర్ ఎనిమీస్.
0: మన విరోధిని కూడా మనం ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ అవర్ ఎనిమీస్.
0: అనవసరమైన లేనిపోని మాటల చేత ఒకరి మనసును నొప్పించకూడదు.
1: ఎనిమిటీ షుడ్ నాట్ బి ఇంక్రీస్డ్ బై హార్ష్ వర్డ్స్.
0: కానీ ఈనాడు మనం నొప్పించే సమయంలో మాత్రం ఆనందపడుతున్నాము.
1: యు ఆర్ హ్యాపీ బై హర్టింగ్ అదర్స్ టుడే.
0: తదుపరి దీని పదింతలంతా కూడా మనం నొప్పి పడవలసి వస్తుంది.
1: యు హావ్ టు సఫర్ 10 టైమ్స్ మోర్ టుమారో.
0: అప్పుడు నీవు ఏడ్చే ప్రయోజనం ఏంటి?
1: Fun of crying later.
0: కనుక నీవు ఈనాడు అని రేపటి దినం ఏడ్చేదానికంటే ఈనాడు అనకుండా ఉండటమే చాలా గొప్పది.
1: Instead of hurting today and suffer later, better you don't hurt anybody today.
0: నీవు ఎవరికి ఏ అపకారం చేస్తున్నావో ఆ అపకారంత పైంతలు నీకే వచ్చేస్తుంది ఆ కీడు.
1: If you harm anybody, it will come back to you as a reaction tomorrow.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ఇంకో మరొక మార్గంలో ప్రవేశించడు.
1: The one who has understood the principle of truth will never harm anybody.
0: ఇది నిజమైనటువంటి శివరాత్రి.
1: This is true శివరాత్రి.
0: పవిత్రమైన భావాలను పెంచుకున్నటువంటిదే శివరాత్రి.
1: శివరాత్రి the sacred night when we develop sacred
0: ideas. దివ్యమైనటువంటి ప్రేమగా మార్చుకున్నటువంటిదే శివరాత్రి. శివరాత్రి
1: ఇస్ ద వన్ దట్ షేప్స్ ఇన్ టు డివైన్ లా.
0: మన దుర్గుణములు దురాచారములు దుర్బుద్ధులు దూరం చేసుకోవటమే శివరాత్రి.
1: ఇట్ ఈస్ ది డే వెన్ వీ గెట్ రీడ్ ఆఫ్ ఆర్ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీ.
0: లైటింగ్ వెలిగించడమే ఒక శివరాత్రి.
1: లైటింగ్ ఎ క్యాండిల్ ఇన్ పిచ్ డార్క్నెస్ ఇస్ శివరాత్రి.
0: ఆ విధమైన శివరాత్రి అనగా ఒక దినము రాత్రి మాత్రమే కాదు.
1: శివరాత్రి ఈజ్ నాట్ సింగిల్ నైట్.
0: ఈనాడు శివరాత్రి అంటే పూర్తి మనం ఒక పారాయణ చేసుకుంటూ ఆనాడంతా కూడా జాగరణ చేస్తారు.
1: శివరాత్రి వి అబ్జర్వ్ విజిల్ త్రూ అవుట్ నైట్.
0: కానీ ఒక రాత్రి మనము జాగరణ చేసినంత మాత్రం శివరాత్రి అవుతుందా?
1: ఇట్స్ నాట్ అబ్జర్వింగ్ విజిల్ ఫర్ వన్ నైట్ ఇట్స్ నాట్ ఇనఫ్.
0: ఇంకా కొంతమంది రాత్రి అంతా మేల్కోవాలనేది కొంతమంది అంతా చేరుతారు డబ్బున్న వాళ్ళు.
1: Some want to keep awake throughout night. They gather.
0: Pekata naaduchu.
1: They play cards.
0: Pitito aaratri. Gadipinandunake jagaranayaguna.
1: Is it observance of vigil, spending all the time in playing cards cheerfully?
0: Cards aadukuntu raatrantha melukuntaru.
1: In the name of jagarana, they play cards.
0: Endukayya nee enga melukunnaa ante ippudu shivaratri.
1: Why are you
0: awake? Jula lopana kuda shivaratriya.
1: Why are you awake last night? In the name of shivaratri place cards.
0: Idi kaadu shivaratri.
1: It's not shivaratri in the true sense.
0: Nirantaram kuda nu daiva naamana chintinchukuntu aa ratri gadapali.
1: You should chant the glory of God. Repeat the name of God.
0: Pavitramaina ratri ga neevu bhavinchali.
1: Consider it a sacred night.
0: Divyamainatti yokka ratri ga manam visheshinchali.
1: It is divine night.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించుకుంటూ పోయినప్పుడే ఈ శివరాత్రి అవుతుంది.
1: వీ షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ డూయింగ్ గుడ్ డీడ్స్.
0: చేపల కొరకునై చెరువులో జారళ్ళు పొంచిచూచెడి ముక్తి ముక్తి కగునా. గాలం వేస్తారు. ఆ చేప పట్టినప్పుడు ఆ గాలం పైన బెండు లాగుతుంది. ఆ బెండు లాగుతుందో లేదో అని ఏకాగ్రతగా చూస్తుంటాం. అది ధ్యానమా?
1: ద ఫిషర్మెన్ గోస్ ఆన్ వాచింగ్ వెన్ హీ వుడ్ బి ఏబుల్ టు ట్రాప్ దిస్ fish by offering the bait over there, goes on watching. Can that be meditation?
0: Bhaarya pai aligiyu pastu parundina vaadu upasamaguna.
1: Because he is angry with his wife, he doesn't want to take food. Can you say it is fasting?
0: Avanta upasam avutunda?
1: No.
0: Idanta meditation avutunda?
1: Can you call it meditation?
0: Idanta kuda jagaran avutunda?
1: Okay, is that kaane
0: kaadu?
1: No.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకుని సత్యమైన మార్గంలో మనం చక్కగా ప్రవేశించాలి.
1: We have to understand the truth and
0: ఈ పిచ్చి పిచ్చి మార్గంలో మనం ఏమాత్రమో ప్రవేశించకూడదు.
1: We should not involve in vain gossip.
0: చేతనైనప్పుడు ఉపకారం చేయాలి.
1: If it's possible, help others.
0: కనుక పల్లెలు ఎందు కాని
1: other villages,
0: కొన్ని పట్టణ మధ్యలో పలుకున్నటువంటి కొన్ని స్లమ్ ఏరియాస్ అంత కానీ
1: there are in cities, there are certain slum areas.
0: మనం ప్రవేశించి
1: we should go there.
0: వాటంతా పరిశుద్ధపరిచి
1: we should clean.
0: ఆ చిన్న చిన్న పిల్లలకంతా వాళ్ళకు తగినటువంటి ఒక సహాయపరిచి
1: we should help the children there.
0: ఇంత కడుపుకి ఇంత అన్నము
1: we should feed them.
0: కట్టడానికి ఇంత బట్ట
1: give clothes.
0: మనం సహాయం చేస్తే ఎంతనో మనం మేలు చేసిన వారం అవుతాం.
1: If we serve them, it amounts to greatest service.
0: నేను ఇప్పుడే కాదు
1: not only now.
0: గృహమమ్మాయి ఉన్నప్పుడు చెప్పేటువంటిది పాపం.
1: And the mother, physical mother of this body, used to say then.
0: పుట్టినప్పటి నుంచి కూడా నేను.
1: Right from the beginning, childhood, భగవాన్.
0: ఎవరైనా వచ్చి అమ్మా పిచ్చము అని ఏడిస్తే.
1: If anyone stands there at the doorstep asking for alms.
0: ఇంట్లో ఉండేటువంటి వాడు ఇప్పుడు లేదు పో పో అనేటువంటి వాడు.
1: The residents, they say, now is not the time, go.
0: నేను మెత్తగా వాళ్ళు బయటకు పోయిన తర్వాత దీన్ని తీసుకునేది వచ్చి తెచ్చి వాళ్ళకి పెట్టేది.
1: And in the meantime, Bhagavan would have slowly and softly collect all the grain there and offer the beggar at the
0: doorstep.
1: If anyone says that he wants clothes,
0: Bhagavan, he
1: had only one pair, one shirt, one knicker, which he had for one
0: prayer.
1: Throughout the year he had only one
0: pair.
1: He will wear the dress as he goes to school.
0: ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు టవల్ కట్టుకుని దీన్ని తిరిగి తడుపుకొని దాన్ని చక్కగా ఉతుక్కొని తిరిగి దాన్ని ఇస్త్రీ మాదిరి చేసుకుని ఒక పాత్రలో నిప్పు పోసుకుని దాంతో నేనే ఇస్త్రీ చేసుకోవటం.
1: After returning home, he will wear the towel and then wash them, the two clothes, and then iron them.
0: నా దగ్గర ఉన్నటువంటి పాత వస్త్రాలంతా వాళ్ళకి ఇచ్చేది.
1: Like this, he gave all the used clothes to the people.
0: ఇంట్లో గృహమబ్బాయి ఉండేటువంటి వాడు.
1: And the father of this physical body was also there.
0: ఆయన నన్ను తిట్టేటువంటి వాడు కాదు పాపం.
1: హీ నెవర్
0: అక్యూజ్డ్ ఎప్పుడు తిట్టలేదు ఎప్పుడు కొట్టలేదు.
1: హీ నెవర్ బ్యాంగ్డ్ హిమ్ హీ నెవర్ బిట్.
0: మహా త్యాగిరా నీవు.
1: అండ్ హీ సెడ్ యు ఆర్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: నీ వైరాగ్యం మాకందరికి ఎక్కడ వస్తుంది పో అని.
1: వీ డోంట్ హావ్ దట్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ రెనన్సియేషన్.
0: యెస్ నన్ను తమాష చేసేటువంటి వాడు. పేరు కూడా ఓ వేదాంతి వేదాంతి అని పిలిచేటువంటి వాడు.
1: అండ్ ద ఫాదర్ యూస్ టు కాల్ భగవాన్ ఓ ఫిలాసఫర్ ఓ ఫిలాసఫర్.
0: తమాష కింద ఆ విధంగా మంచి పేర్లే పెట్టేటువంటి వాడు.
1: అండ్ దే యూస్ టు కాల్ హిమ్ లైక్ దిస్
0: గుడ్ నేమ్. అమ్మాయి కూడా అంతే.
1: హిమ్ మదర్ ఆల్సో.
0: ఆమె కూడా చాలా ప్రేమతో చూసేటువంటిది.
1: హి ఆల్సో టేక్ కేర్ ఆఫ్ హిమ్ విత్ ఫుల్ లవ్.
0: నేను ఏదైనా అరిస్తే వాడివి వీళ్ళు ఎందుకు పైకి తీసుకుని వస్తావు, వీళ్ళు మాట వీళ్ళ శుద్ధులు వాళ్ళ శుద్ధులు నీవు పట్టించుకోవద్దు, ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకో అని నేను చెప్తే, స్వామి ఇవన్నీ నాకు పట్టవపో అనేది.
1: And when she goes on telling about other things, the other gossip, Bhagavan used to tell her, why are you concerned? Why are you bothered about these tales and stories? And the physical mother used to say, they all come and tell
0: me.
1: All those people will fall at the feet of the physical mother of this body, Swami, telling, at least tell
0: Swami.
1: Swami, if I just don't pass on all the suffering of the other people, what for is my life?
0: వాళ్ళ బాధ బాధ నీకు చెప్తే వాళ్ళు కొంత పరిహారం అవుతుంది.
1: అట్లీస్ట్ బై టెలింగ్ హర్ దే విల్ అటోన్ దేర్ సిన్స్.
0: ఏమన్నా కోప్పడండి నన్ను,
1: యూ మే బ్లేమ్ మీ టు ఎన్ ఎక్స్టెంట్,
0: చెప్పడం మానను,
1: ఐ వోంట్ గివ్ అప్ దిస్, ఐ విల్ జస్ట్ పాస్ ఆన్ ఆల్.
0: ఆ విధంగా పవిత్రమైన భావాలతోనే వాళ్ళ ఇంట్లో జరిపేటువంటి
1: లెట్ ది లైఫ్ ఆఫ్ సీక్రెట్.
0: ఈ విధంగా కూడాను ఆ కుటుంబాన్ని పట్టి ఆ యొక్క వంశమంతా కూడా అభివృద్ధి అవుతుంటుంది.
1: ఇట్ ఇస్ బేసింగ్ ఆన్ ది ఫ్యామిలీ ట్రేడ్, ద హోల్ క్లాన్ హాస్ గ్రౌన్ వెల్.
0: కనుకనే మనం ఇంటి ఎందుకు అని బయట ఎందుకు అని మంచి గుణాలు మనం పెంచుకోవాలి.
1: ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ వీ షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్.
0: అప్పుడే మనం మంచివారం అవుతాం.
1: దెన్ వీ బికమ్ గుడ్.
0: చెడ్డవారితో చేరి
1: వీ షుడ్ నెవర్ బి
0: చెడిపోవడానికి ఏమాత్రమో ప్రయత్నం చేయద్దండి.
1: వీ షుడ్ నెవర్ బి ఇన్ ది బ్యాడ్ కంపెనీ అండ్ టర్న్ బ్యాడ్ అల్టిమేట్.
0: పిల్లలైనటువంటి మీరు ఎంతో దీర్ఘ ఆయుష్మంతులుగా ఉండాలి.
1: యంగ్స్టర్స్ యూ హావ్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్.
0: ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉంటుంటారు,
1: దేర్ ఆర్ గ్రోన్ అప్స్,
0: వాళ్ళందరూ కూడా ఈ ట్రావెలింగ్ ట్రైన్ లోపల పక్క స్టేషన్ లో దిగిపోతుంటారు.
1: దోస్ హూ ఆర్ గ్రోన్ అప్ దే ఆర్ బౌండ్ టు గెట్ డౌన్ ఇన్ ద నెక్స్ట్ స్టేషన్.
0: మీరు దీర్ఘ ప్రయాణం చేసేటువంటి వారు కాబట్టి మీరు పవిత్రమైన భావాలంతా మీరు హృదయంలో అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ హావ్ గాట్ లాంగ్ లైఫ్, యూ హావ్ టు మేక్ లాంగ్ జర్నీ.
0: కావాల్సిన ఆత్మవిశ్వాసం కావాలి.
1: యూ నీడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు ఏమాత్రం అభివృద్ధికి రారు.
1: If you don't have self-confidence, today all have lost the self-confidence. Therefore they suffer.
0: నిజంగా భగవంతుని నమ్మినటువంటి వాడికి ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ వాడు ధీరుడై విజయాన్ని సాధిస్తాడు.
1: In fact, in spite of all suffering and the losses, if you have got true faith in God,
0: కొన్ని కష్టాలు మనకు రావచ్చు, కొన్ని కష్టాలు రావచ్చును,
1: దేర్ మే బి డిఫికల్టీస్,
0: కానీ దానికి మనం ఏమాత్రం కూడా దాన్ని భయపడకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఇట్,
0: ఎదుర్కోవాలి,
1: యూ షుడ్ రెసిస్ట్,
0: దాన్ని సాధించాలి,
1: అండ్ యూ షుడ్ అచీవ్,
0: అప్పుడే మనకు సరైన సంతోషం మనకు లభ్యమవుతుంది.
1: దెన్ యూ విల్ అటైన్ ది ట్రూ హ్యాపీనెస్ ఇన్ స్పిరిట్.
0: అప్పుడే మనము పరులకుడును సహాయం చేయవచ్చును.
1: దెన్ ఇట్స్ పాసిబుల్ టు హెల్ప్ అదర్.
0: కష్టములు వచ్చాయని భగవంతుని దూషించొద్దండి.
1: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ నెవర్ బ్లేమ్ గాడ్.
0: అన్నాటి పాండవులు ఆకులలుములు వేసి అడవి పాలైపోయిరన్నా.
1: Pandavas, after all, they have partaken the leaves, they spend the
0: Ramul
1: time in the forest.
0: Ramani Sita Nibasi, Pabalini Valayachananna.
1: Even that Rama had to cry because of separation from Sita.
0: Yenadu, Yetiru, Yavaru Chappagararu, Anubhavinchuta Siddhamanna.
1: What is going to happen, when it is going to happen, one is bound to suffer.
0: Tappaka phaltam vastundi.
1: You are bound to face the consequences.
0: Chetichina phaltam manaku vastundi.
1: Good or bad, you are bound to face.
0: Kaani Bhagavanta anugrahame unte chetanu kudunu manam manchiga marchukovachunu.
1: When there is God's grace, even bad can be transformed into good.
0: Kaga Bhagavat vishwasanni meer abhivruddhi cheskondi.
1: Develop faith in God more and more.
0: Ekkado chusinatundi snehithuni hello hello ani poi vaani namuthunnav gaani.
1: You have got total faith in a friend whom you met long back. గ్రీటింగ్ హిమ్
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు వెంట జంట ఇంట కంటా ఉండి నిన్ను కాపాడేటువంటి భగవంతుని నమ్మడానికి మీకు నమ్మకం రాదా?
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు హావ్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ ఇస్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు కాపాడేటువంటి భగవంతుడిపైనే నమ్మకం లేకపోతే నిన్న మొన్న వచ్చినటువంటి వారిపైన నమ్మకం ఏ రీతిగా కుదురు?
1: ఇఫ్ యూ డోంట్ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ ఇస్ ద రిడీమర్, ద ప్రిజర్వర్ అండ్ ద ప్రొటెక్టర్, హౌ కెన్ యూ బిలీవ్ అదర్స్?
0: చూడండి, ఒక చిన్న చాకలి వాడున్నాడు.
1: హియర్ ఇస్ ద వాషర్మన్.
0: ఆ చాకలి వాడికి ఎంతో బాగా కుట్టించుకున్నటువంటి మంచి సిల్క్ చొక్కా ఉంటున్నది.
1: అండ్ యూ హావ్ గాట్ సిల్క్ షర్ట్ న్యూలీ స్టిచ్ గుడ్.
0: చాకలికి వేస్తే ఏం చేస్తాడో అని భయంతో వాడిని కూడా నువ్వు వేయకుండా పోతుంటావు.
1: అండ్ యూ డోంట్ పుట్ యువర్ ది సిల్క్ షర్ట్ టు ది వాషర్మన్ బికాస్ హీ మస్ట్.
0: కానీ వాడిపై నమ్మకం ఏమిటే ఆ షర్ట్ ని కూడా వాడికి వేస్తావు.
1: బట్ యూ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ ద వాషర్మన్, యూ విల్ గివ్ యువర్ సిల్క్ షర్ట్.
0: బార్బర్ ఉంటున్నాడు.
1: హియర్ ఇస్ ద బార్బర్.
0: నీకు అందం కావాలనే ఉద్దేశం కలిగినప్పుడు,
1: అండ్ ఇఫ్ యూ వాంట్ గో ఓవర్ దేర్,
0: వాడికి బార్బర్ దగ్గరికి పోయి వాడు డబ్బు ఇచ్చి తల ఉంచి వాడు కత్తితో కత్తిరిస్తాడు.
1: యూ బెండ్ డౌన్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బార్బర్ పేయింగ్ మనీ.
0: వాడి దగ్గర నీవు తల ఉంచుతున్నావు.
1: యూ బెండ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బార్బర్.
0: డ్రైవర్ దగ్గర నీవు తల ఉంచుతున్నావు.
1: బెండ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ డ్రైవర్.
0: నీ దైవం దగ్గర నీవు తల ఉంచకూడదా?
1: Why can't you bend your head?
0: దైవానికి మీ దగ్గర తల వచ్చితే నీకేమి నష్టం వచ్చింది?
1: What loss that you would sustain if you bend your head?
0: దుష్టులైనటువంటి వాళ్ళంతా కూడా తల వచ్చిన దాన్ని విమర్శిస్తూ పోతుంటారు.
1: In fact, there are some people who criticize for bending their heads in front of noble people.
0: ఇలాంటి దుర్మార్గులకు దైవం దగ్గర దలవంచేటువంటి ప్రాప్తి లభించాలంటే సాధ్యమవుతుందా?
1: వికెట్ పీపుల్ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు బెండ్ డౌన్ దేర్
0: భోజరాజు ఒక్కడు చక్కగా ఏదో ప్రయాణం అయి వెళ్తున్నాడు ఒక గ్రామానికి.
1: భోజరాజు వాస్ గెటింగ్ ఇన్ టు అనదర్ విలేజ్, వాస్ పాసింగ్ బై.
0: మధ్యలోపల ఒక బుద్ధ సన్యాసి వచ్చాడు, నడుచుకుని వస్తున్నాడు.
1: ఆన్ ది వే హీ సా ఎ సన్యాసి కమింగ్.
0: తక్షణమే రథం దిగి ఆ యొక్క భోజరాజు ఆ సన్యాసి తలపైన పాదంపైన తలపెట్టి నమస్కరించాడు.
1: ఇమీడియట్లీ కింగ్ గాట్ డౌన్ ఫ్రమ్ హిస్ చారియట్, ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ది సన్యాసి.
0: ప్రక్కన ఉన్నటువంటి మంత్రి కొంచెం తెలివితేటలు గలవాడు.
1: ది మినిస్టర్ ఇస్ ఇంటెలిజెంట్ బై హిస్ సైడ్.
0: బాగా విద్యావంతుడు,
1: ఎడ్యుకేటెడ్.
0: అతను కొంచెం విమర్శించాడు మహారాజును.
1: హీ క్రిటిసైజ్డ్ ది కింగ్.
0: స్వామి, ఎవరు ఇంత సన్యాసి వేషం వేసుకుని పోతే అతని యొక్క పాదముల పైన మీ విలువైనటువంటి తలను పెట్టచ్చునా అన్నాడు.
1: ది మినిస్టర్ సెడ్, ఓ కింగ్, యూఆర్ ది కింగ్. How do you fall down at the feet of this sanyasi there?
0: అప్పుడు ఆయన నవ్వుకున్నాడు తనలో తాను.
1: Then sanyasi smiled with
0: him. ఈ జవాబు చెప్పేటువంటి ఒక ఇది సమయం వస్తుందన్నాడు.
1: There will be a time when I give you a reply.
0: సరే, అప్పటికి ఆ మాట మర్చిపోయారు.
1: And people forgot about this sometime later.
0: కొన్ని దినములు అయిన తర్వాత
1: after some time
0: మంత్రి
1: ఓ మినిస్టర్
0: అని పిలిచాడు.
1: He called him.
0: నీవు రేపు దినం పోయి ఒక మేక తలను తీసుకుని రా అన్నాడు.
1: Tomorrow you go there and bring the head of a goat.
0: ఇంకోటి గొర్రె తలం తీసుకుని రా అన్నాడు. ఒక గోవు తలం తీసుకుని రా అన్నాడు. ఒక మనిషి తలం తీసుకుని రా అన్నాడు.
1: హెడ్ ఆఫ్ ఎ మ్యాన్.
0: ఈ నాలుగు తలలు తెప్పించుకున్నాడు.
1: ఆల్ ది ఫోర్ హెడ్స్ ఆర్ బ్రాట్.
0: ఈ మంత్రితో చెప్పి నీవు పోయి మార్కెట్ పోయి నువ్వు అమ్ముకుని రా అన్నాడు.
1: అండ్ హి కాల్డ్ ది మినిస్టర్, కమ్ ఆన్ సెల్ దెమ్ అవుట్ ఆల్ దీస్ ఫోర్ హెడ్స్.
0: మార్కెట్ లో పెట్టేటప్పటికే గొర్రె తల అమ్మడిపోయింది.
1: అండ్ ది హెడ్ ఆఫ్ ది షీప్ వాస్ సోల్డ్.
0: మేక తల ఎవరో తీసుకున్నారు.
1: అండ్ ఆల్సో ది గోట్.
0: గోవు తల కూడా తీసుకున్నారు.
1: అండ్ ఆల్ ది హెడ్ ఆఫ్ ది కౌ.
0: మనిషి తలకి ఎవరు దగ్గర కూడా రాలేదు.
1: నో వన్ వాస్ ఎనీవేర్ నియర్ ది హెడ్ ఆఫ్ మ్యాన్.
0: తిరిగి వెనక్కి తీసుకుని వచ్చాడు.
1: హీ బ్రాట్ ఇట్ బ్యాక్.
0: రాజా, దీన్ని ఎవరూ కొనటం లేదు అన్నారు.
1: ఓ కింగ్, నో వన్ ఇస్ ప్రిపేర్ టు బై ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ.
0: పిచ్చివాడా,
1: ఓ మ్యాక.
0: ఆనాడు నేను బుద్ధుని యొక్క బుద్ధ సన్యాసి యొక్క పాదముల పైన నా తల పెట్టినప్పుడు చాలా విలువైంది అన్నాడు. ఇప్పుడు ఎవరిస్తున్నారు ఈ విలువ?
1: ఓ మినిస్టర్, యూ సెట్ ది హెడ్, హ్యూమన్ హెడ్ ఈస్ హైలీ వాల్యుబుల్.
0: జీవితం ఉండినప్పుడే మహనీయుల యొక్క పాదముల పైన మన శిరస్సును పెట్టాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ అవర్ హెడ్ షుడ్ ఫాల్ అట్ ది ఫీట్ ఆఫ్ ది నోబుల్ సోల్.
0: ఈ జీవుడు పోయిన తర్వాత ఈ తలను గద్దలు కూడా చూడవు.
1: ఇన్ ఫ్యాక్ట్ విన్ ద లైఫ్ ఈస్ గాన్
0: కూడా చూడవు.
1: When the moment life is gone, even the dog won't be near this body.
0: మనం ఈ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: Therefore, you should develop our respect more and more.
0: ఈ గౌరవ మర్యాదలు తెలియనటువంటి మూర్ఖులే దీన్ని విమర్శిస్తుంటారు.
1: Only fools who do not know the dignity and respect. They are fools, fools, double fools, triple fools.
0: ఇలాంటి వారు ఈనాడు లోకంలో అభివృద్ధి అవుతూ వస్తున్నారు.
1: And such fools are increasing day by day.
0: ఆత్మవిశ్వాసం కొంటే వచ్చేటువంటిది కాదు.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ లేక
0: గురువు ఉపదేశించేటువంటివి కాదు.
1: అండ్ ఇట్ కెనాట్ బి టాక్ ఫర్
0: పాటతో నేర్చుకునేటువంటివి కాదు.
1: నార్ కాన్ బి లర్న్.
0: ప్రాప్తానుసారం లభ్యమయ్యేటువంటివి.
1: ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ డిజర్వ్డ్.
0: ఇలాంటి ప్రాప్తానుసారం లభ్యమయ్యేటువంటి ఒక దివ్యమైన భావాలను ఈనాడు మనం ఎందుకు అభివృద్ధి పరచుకోకూడదు?
1: వై డోంట్ యు డెవలప్ ద డివైన్ థాట్స్ బై అటైనింగ్ ద డిజర్వ్డ్నెస్? వై డోంట్ యు గ్రో దెమ్ మోర్ అండ్ మోర్?
0: నిజంగా ఇంత అదృష్టం మీకు కలిగింది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఫార్చునేట్ ఎనఫ్.
0: లేకపోతే ఇంత ప్రపంచంలో ఇంత కొద్ది మంది మాత్రమే ఇక్కడ రావడానికి ఏం ప్రాప్తి ఉండాలి?
1: బికాజ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఓన్లీ ఫ్యూ ఆఫ్ యూ కుడ్ బి హియర్ టుడే.
0: ఈ ప్రాప్తిని మీరు సంరక్షించుకోండి.
1: సస్టైన్ దిస్ గుడ్
0: చాన్స్. ఈ మార్గాన్ని మీరు అనుసరించండి.
1: ఫాలో ద రైట్ఫుల్ పాత్.
0: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
1: డెవలప్ ఫెయిత్ మోర్ అండ్ మోర్ ఇన్ గాడ్.
0: మీ ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ ఆ దైవం మీ దీన్ని రక్షిస్తుంటాడు.
1: యు మే హావ్ ఎనీ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్, గాడ్ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్.
0: ఎప్పుడు మీ వెంటనే దంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతుంటాడు.
1: గాడ్ ప్రొటెక్ట్స్ యూ, ప్రిజర్వ్స్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
0: దుర్గుణాలకు దుర్భావములకు ఏమాత్రమో చోటు ఇవ్వకండి.
1: Don't give any scope for bad feelings, bad thoughts and bad deeds.
0: చెడ్డ సంకల్పాలని దగ్గరికి రానివ్వకండి.
1: Don't entertain bad thoughts anytime.
0: ఎవరిని మనం దూషించకండి.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడి.
0: ఈ విధంగా కూడా పరదూషణ అనేటువంటిది మహాపాపం.
1: ఎక్యుజేషన్ ఇస్ ది వరస్ట్ ఆఫ్ ది సిన్స్.
0: పాపములన్నిటికంటే మించినది పరులను నిందించేదన్న.
1: వరస్ట్ ఆఫ్ ది సిన్స్ ఇస్ టు క్రిటిసైజ్ అదర్స్.
0: ఇంతకంటే గొప్ప పాపం లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ హైయర్
0: సిన్. లేకపోతే నోర్పుసుకో.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: అంతేకాదు ఇతరులు ఏమాత్రమో మనం నిందించకూడదు.
1: బట్ డోంట్ బ్లేమ్ ఎనీబడి.
0: ఈ విధమైనటువంటి మంగళకరమైనటువంటి భావాలు మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ఆస్పిషియస్ థాట్స్.
0: అప్పుడే మన జీవితం కూడా మంగళకరమైన జీవితంగా రూపొందుతుంది.
1: దెన్ అవర్ లైఫ్ ఆల్సో బికమ్స్ ఈక్వల్లీ ఆస్పిషియస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు
1: టుడే
0: అనేక విధమైనటువంటి కొన్ని గడియలు లోపల
1: విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ టైమ్ ఫ్రమ్ నౌ ఆన్
0: ముందు చెప్పినట్టుగా మన వైస్ ఛాన్సలర్
1: as vice chancellor before
0: పూర్వం అంతా కూడా ఆత్మలింగం అనేటువంటిది వచ్చేటువంటిది
1: there was ఆత్మలింగం emanating from భగవాన్
0: ప్రతి శివరాత్రి కూడాను
1: ఎవ్రీ
0: శివరాత్రి లింగోద్భవం జరిగేటువంటిది
1: there was this emanation
0: లింగోద్భవం నిమిత్తమై చిన్న చిన్న హాల్ అంతా ఉంటుండేది దానిలో చాలా మంది పడి కాళ్ళు చేతులు విరుచుకొని చాలా బాధలు పడేటువంటి వాళ్ళు
1: టు వాచ్ దిస్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ మెనీ ఆఫ్ దెమ్ సస్టైన్డ్ ఈవెన్ ఫ్రాక్చర్స్
0: నేను ఈ లింగోద్భవం చేయటం ఎందుకు వీరికి ఈ బాధలు కలిగించడం ఎందుకని దాన్ని మానేసాను
1: సో లింగోద్భవం వాజ్ డిస్కంటిన్యూడ్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్
0: కానీ దీనికి కూడా ఒక విధమైనటువంటి కొన్ని గడియలు ఉంటున్నాయి
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ దిస్ ఆల్సో దేర్ సమ్ స్పెసిఫిక్ టైమ్
0: రాత్రి వేళందు
1: డ్యూరింగ్ నైట్ టైమ్
0: ఎప్పుడైనా కూడా 8-10 మధ్య లోపల ఏ నిమిషమైనా కూడా రావచ్చు
1: బిట్వీన్ 8 and 10 ఇట్ మే హ్యాపన్ ఎనీ మూమెంట్
0: ఇక్కడ రాకపోయినా నాకు అక్కడైనా వస్తూ ఉంటుంటుంది
1: ఇఫ్ నాట్ హియర్ లింగోద్భవం మే టేక్ ప్లేస్ దేర్
0: ఎక్కడైనా రాక తప్పదు
1: ఎనీవేర్ ఇట్ ఇస్ బౌండ్ టు హ్యాపన్
0: శివరాత్రి యొక్క సహజము
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఆన్ దిస్ శివరాత్రి
0: అది దాని యొక్క లక్షణము
1: ఇట్ ఇస్ క్వాలిటీ
0: దాని యొక్క పవిత్రము
1: ఇట్ డైడ్ లైక్ ద శాంక్టిటీ
0: కనుకనే
1: సో
0: ఆ లింగోద్భవం అనేటువంటిది మహా పవిత్రంగా దర్శించినటువంటి వారికి ఏ పాపములు ఉండవు
1: దోస్ హూ హావ్ వర్ లక్కీ ఎనఫ్ టు హావ్ వాచ్డ్ ద లింగోద్భవ దే విల్ నాట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ సిన్
0: దగ్గర ఉండి కూడాను అది వచ్చేది కనిపించదు వాళ్ళకు
1: దోస్ హూ ఆర్ సమ్ ఆర్ సో క్లోజ్ దే డోంట్ వాచ్ ఇట్
0: వచ్చేది చూడాలి అంతే
1: వన్ మస్ట్ సీ హౌ ఇట్ కమ్స్ అవుట్
0: వచ్చిన తర్వాత అందరూ చూస్తారు
1: ద మూమెంట్ ఇట్ కమ్స్ అవుట్ ఎవ్రీబడీ విల్ సీ
0: కానీ కొంత సార్థకం అవుతుంది
1: ఆఫ్ కోర్స్ ఇట్ విల్ సాల్వ్ ఇట్స్ రిడెంప్షన్
0: ఈ విధమైన కొన్ని సన్నివేశాల్లో చాలా పవిత్రమైనటువంటి యొక్క సుగుణాలు ఉంటున్నాయి
1: దేర్ ఆర్ సర్టన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అటాచ్డ్ టు దీస్ అకేషన్స్
0: కనుక మీరు రాత్రి అంతా కూడాను ఒక్క దినం సంవత్సరానికి ఒక్క దినమైనా కూడాను రాత్రి పూర్తి మరి భజన చేసినారంటే ఎంతో అదృష్టవంతులు అవుతారు
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ లక్కీ వన్స్ ఇఫ్ యూ స్పెండ్ హోల్ నైట్ వన్స్ ఇన్ ఇయర్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్
0: ఈ యొక్క చంద్రునికి 16 కళలు ఉంటున్నాయి
1: మూన్ హ్యాస్ 16 కళాస్
0: ఈ 16 కళల లోపల శివరాత్రి దినము 15 కళలు దైవంలో లీనమైపోయి ఒక్క కళ మాత్రమే ఉంటుంటుంది
1: ఆన్ ది శివరాత్రి డే ఓన్లీ వన్ కళ ఇస్ లెఫ్ట్
0: ఆ ఒక్క కళను కూడాను మనం స్మరించడం చేత అది కూడాను లీనమైపోతుంది
1: అండ్ యాజ్ యూ థింక్ ఆఫ్ గాడ్ ఈవెన్ దట్ గెట్స్ డిస్ట్రాయిడ్
0: జీవితంలో ఒక్క రాత్రి మనం మేలుకొని ఒక్క రాత్రి అంతా కూడా భగవంతుని యొక్క చింతన చేయలేకపోతామా
1: ఆర్ యూ నాట్ ఏబుల్ టు స్పెండ్ వన్ ఫుల్ నైట్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్
0: కనుక మీరు ఒక్క రాత్రి అయినా కూడాను పవిత్రమైనటువంటి యొక్క కాలమును మీరు సార్థకం చేసుకోండి
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ దిస్ నైట్ ఏ హోలీ నైట్ ఏ సీక్రెట్ నైట్
0: ఆ భజన లోపల ఉన్నటువంటి ఆనందము
1: ద బ్లెస్ దట్ యు గెట్
0: భగవంతుని నామంలో ఉన్నటువంటి మాధుర్యము
1: ద స్వీట్నెస్ ఇన్ ద డివైన్
0: భగవంతుని రూపంలో ఉన్నటువంటి సంతోషము
1: ద హ్యాపీనెస్ ఇన్ ద డివైన్
0: మరి ఎక్కడా చిక్కదు
1: యూ డోంట్ గెట్ ఇట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్
0: ఎక్కడ ఇట్ చిక్కదు
1: యూ డోంట్ గెట్ ఇట్
0: ఎంత డబ్బు ఖర్చు పెట్టినా చిక్కదు
1: యు మే స్పెండ్ మనీ యూ డోంట్ గెట్
0: కానీ ఇది కేవలము ప్రేమ చేత మాత్రమే లభ్యమవుతుంది
1: ఇట్స్ పాసిబుల్ ఓన్లీ బై లవ్
0: ప్రేమని పెంచుకోండి
1: డెవలప్ లవ్
0: పవిత్రత పెంచుకోండి
1: డెవలప్ ఆల్ సీక్రెట్నెస్
0: జీవితాన్ని సార్థకం గావించుకోండి
1: రిడీమ్ యువర్ లైఫ్స్
0: భజన బినా సుఖ శాంతి నహీ హరి భజన బినా సుఖ శాంతి నహీ

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, devotees from Kanchipuram District South, state of Tamil Nadu, have come to Prashanti Nilayam for their two-day Pratiyatra on 11th and 12th of July. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:20, a devotional music program titled Hridayanadam will be offered by the Mahila Sai Youth from Kanchipuram South. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the district president of Kanchipuram South, Sri Satya Sai Seva Organizations, will be addressing the August gathering, followed by a drama presentation titled Trimarga Vaibhavam by the Balvikas Boys. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం డిస్టిక్ సౌత్ నుండి భక్తులు జూలై 11 మరియు 12 తేదీలందు 2 రోజుల పర్తయాత్రకై ప్రశాంతి నిలయానికి తరలివచ్చారు. సాయికులవన్ సభామండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:20 కాంచీపురంకు చెందిన మహిళా సాయి యువత హృదయనాదం పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కాంచీపురం సౌత్ జిల్లా అధ్యక్షులు ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం బాలవికాస్ విద్యార్థులు త్రిమార్గ వైభవం పేరిట నాటికను సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: సంతోషం. గుడ్ బాయ్స్, గుడ్ బాయ్స్. చౌదరి భావు, వాట్స్ న్యూస్?
1: గురుదేవ్, వి హావ్ కమ్ టు ఆఫర్ అవర్ గ్రాటిట్యూడ్ టు యూ ఫర్ యెట్ అనదర్ యాక్ట్ ఆఫ్ గ్రేస్ అండ్ మర్సీ. ఆల్ ది రెసిడెంట్స్ ఆఫ్ ఆనంద సరోవర్ ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్. యూ హ్యావ్ సేవ్డ్ అస్ అగైన్ గురుదేవ్, యూ హ్యావ్ సేవ్డ్ అస్. గురుదేవ్, దిస్ ఈస్ డాక్టర్ డేవిడ్ అండ్ హీ హ్యాస్ సీన్ యువర్ మిరాకిల్.
0: సంతోషం. గుడ్ బాయ్స్, గుడ్ బాయ్స్.

0: With what qualities did God come forward to save Dhruva in those days? With what qualities did God come forward to save Prahlada in those days? With what qualities did God come forward and look after Kuchela in those days? And with the same qualities as God, Sri Satya Sai, the king of Puttaparthi, has come forward today to look after all the devotees in this world.
1: అన్న జీవితము అల్ప జీవితము, ఆత్మ జీవితము అనంత జీవితము.
0: పవిత్రాత్మ స్వరూప, ది లైఫ్ విచ్ డిపెండ్స్ సింప్లీ ఆన్ ఈటింగ్ ఈజ్ ఎ బ్యాడ్ లైఫ్. ది లైఫ్ దట్ డిపెండ్స్ అపాన్ ఆత్మ, అపాన్ ది నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ ఎ గుడ్ లైఫ్.
1: మనం ఆశించవలసినటువంటిది దీర్ఘ జీవితం కాదు, దివి జీవితం.
0: What we should aspire for is not this kind of life, but what we should aspire for is a divine life.
1: మనము పెంచుకోవలసినటువంటిది ఆయు ప్రమాణం కాదు, గుణం యొక్క అభివృద్ధి.
0: What we should try and promote and progress is not the length of our life, but what we should try and promote is the good qualities in the limited life that we have.
1: సర్వం దుఃఖం దుఃఖం, సర్వం క్షణికం క్షణికం, సర్వం సలక్షణం సలక్షణం, సర్వం శూన్యం శూన్యం. ఈ నాలుగు వాక్యములను మనము నిత్యము మనం చేస్తూ వచ్చిన మన యొక్క జీవితం ఉన్నటువంటిది కేవలం పరోపకారాత్మకం శరీరం అనేటువంటి సత్యానికి గుర్తించడానికి వీలవుతుంది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ సారో, ఎవ్రీథింగ్ ఈజ్ సారో, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ అండ్ ట్రాన్సియెంట్. Everything has got some attributes in it. Everything is nothing, zero, is nothing and zero. If we remember these four statements, then our life can become purposeful.
1: Hands in the society, head in the forest. మనం నిజంగా తపసాగరించుటకు మన సమాజ సేవను మొట్టమొదటి యొక్క చేతులతో సమాజ సేవను ఆచరించడానికి కొనుక్కోవాలి.
0: We must in the very first instance try and serve the society around us with our hands. That will constitute the true tapas.
1: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్టుతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాని యుగే యుగే అని అనన్యా చింతయంతో ఏజనాం పరిపాస్తే ఏషాం నిత్యాభీప్తానాం యోగక్షేమం వహామ్యమో అనే తత్వాన్ని, ఇలాంటి యొక్క భగవద్గీత యొక్క సారాంశము మనము క్షణక్షణములకు అనుభూతిలో మనము అనుభవిస్తూ వచ్చిన నిజంగా మనము ఆత్మాభించడమే అవకాశం కానీ అన్ని మార్గములు మనం అవలంబించము. అన్నజీవులము కాము, ఆత్మజీవులుగా మనం ప్రణమించవచ్చు.
0: If we understand the spirit of the statement in Bhagavad Gita, to save the good people, to set right on the right path the bad people, I come again and again in order that good people may be saved and bad people may be corrected and put on the right path, then we will understand that we should not become just persons merely to live for eating, but we should live a sacred and atmic life.
1: Manavuni yokka దివ్యమైనటువంటి శక్తి వెలుపల ప్రపంచం ముందు మనకు కారణంగా మన కుటుంబ దోషము అందే కనిపిస్తుంది.
0: మ్యాన్స్ డివైన్ స్ట్రెంగ్త్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ది ఎక్స్టీరియర్ ఎక్స్టర్నల్ వరల్డ్. మ్యాన్స్ డివైన్ స్ట్రెంగ్త్ షుడ్ బి ఫౌండ్ ఓన్లీ విద్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ గుడ్ క్వాలిటీస్.
1: దేవుడు కానీ పాపం కానీ పరదేశం నుంచి వచ్చేటువంటిది కాదు. దేవుడు అనగ వేరు దేశమందు లేదు, దేవుడు అనగా తనదు దేశం అండి. పాపమనగ వేరు పరదేశము లేదు, తాను చేయు పనులు కలిగి.
0: God of sin is not something which is external to you. God cannot be found outside. God is within you. The sin that you commit is not being committed from someone outside you. It is being committed by you.
1: కాలమే సర్వస్వము, కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్తవ్య నిమిత్తమే కాయము ఏర్పడింది. కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్తవ్యంగా ఏర్పడినటువంటి కాలమును సమాజ సేవ ఎందు అంకితం గావించినప్పుడే మన జన్మ సార్థకం కాగలదు.
0: Time is sacred. In order that you may not waste time and in order that you may use time in a sacred manner, this human body has been gifted to us by God. In order that you may use this body in the service of human beings, fellow human beings, God has given us this body.
1: మానవుడు కేవలం నిరంతరం కొడును దైనం పైన ఉన్నటువంటి నీటి పొట్టు వలె ఏకాగ్రగా జీవించుటకు వీలు కాదు. సమాజంలో వదిలి క్షణమైన కూడా జీవించుటకు సాధ్యం కాదు.
0: For man, it is never possible for him to live like a drop of water on the surface of oil, distinct and separate from the society of which he is part and parcel. He must live as a part of the society in which he is.
1: Samajamulo janminchi, samajamulo perigi, samajamulo anubhavinchi, samajamulo aatmanu gaavinchukunnatundi jeevitamu kevalam oka vidhamaina durbalamaina jeevitamu nirathakamaina jeevitamane cheppavachu.
0: Being born in a society, being grown in the society and experiencing all the aspects of the society, yet if he ignores and if he wants to live in isolation from the society, then that life is purposeless and useless.
1: Kani kura drishtavasyatu aneka mandi kalamu vyattham gavinchukuntu kevala somaratvanni penchukuntu soham tattvanni smarinchaka kalamu vyattham gavistunnaru. Time waste is life wastery. Manam kalamu vyattham gavinchukuntuma mana jeevitham entha vyattham ayipothundi.
0: Unfortunately, many people waste time. Many people promote laziness for themselves. They are of no use at all and they waste time. They do not realize that time waste is life waste. If they waste time, they are wasting their life.
1: ప్రతి మానవుడు కూడాను ప్రత్యక్షముగాను లేక పరోక్షముగాను తాను నిరంతరముకును దుఃఖముతో కూలిపోతుంటుంటాడు.
0: Every individual, either directly or indirectly, is always sinking with sorrow and pain.
1: చిన్న విషయము కాని పెద్ద విషయం కాని స్వవిషయం కాని పరవిషయం కాని ఏ విషయమునందైనా కూడాను మానవుడు నిరంతరం కూడా చింతతోనే ఉంటుంటాడు.
0: Whether it is a small thing or a big thing, whether it refers to himself or whether it refers to someone else, man is always suffering and man is always thinking of these troubles in his mind.
1: జీవితమంతా కూడాను దుఃఖమయంగానే ఉంటుంటాడు.
0: His whole life is full of sorrow.
1: పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారం ఒక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యం ఒక చింత, జీవించుట ఒక చింత, చెడుపు చింత, కర్మలన్నీ చింత, కష్టము ఒక చింత, సంతసం ఒక చింత, ఇంత చింత, ఇంక ఏది చింత కాని.
0: To be born is a trouble. To live is a trouble. To grow is a trouble. To die is a trouble. To be early in one's life is a trouble. To have age is trouble. To do any work is trouble. What is it that is not troubling you at all in this world?
1: కనుక ఇట్టి దుఃఖాన్ని ఇట్టి విచారమును మనం చక్కగా గుర్తించినప్పుడు మన జీవిత కాలమును ఎక్కడ గావించకుండా ఒక క్షణ కాలమైనప్పుడు పరోపకారార్థమై వినియోగించుకునేటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి.
0: When we understand this aspect of time, then we see that we are passing through sorrow and pain every moment, then we will find out that we should not spend our life in such waste. We should try and use whatever time we have at our disposal for being helpful to other human beings.
1: Kanuka deenini puraskarinchukoni ee buddhudu sarvam dukkham dukkham ani uchcharu.
0: It is in this context that Buddha said, sarvam dukkham, everything is sorrowful and painful.
1: Sarvam chanikam chanikam.
0: He also said, everything is transient and temporary.
1: Ye padartham manaku sukhanni andistundo, aa padarthame anityamainappudu, aa padarthamunu anubhavinchetundi vyakti kudanu anityamainappudu, adi satyamainatundi sukham ekkani cheppavachu.
0: When we find whatever gives us pleasure, whatever gives us what we call happiness, is transient and temporary and is not going to remain permanent, how can we conclude that the pleasure and happiness which we get from an impermanent thing has any permanence about it at all?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందేటువంటి మరొక పదార్థములకు ఎంత సుఖం అందించగలదని విచారించినప్పుడు ఇందులో ఏ మార్పు కూడాను బోధపడటం వీలు కాదు.
0: We cannot understand how something which undergoes a change, which is not a permanent thing, then it gives some kind of temporary pleasure and happiness to another thing which also undergoes a change. How can we have any meaning for that kind of pleasure or happiness?
1: Kanuka anityamaina padarthamu anityamainatundi yokka shaktiki marak shaktiki satyamainatundi yokka aanandanni andinchadam antaru kevalamu kalla.
0: That one impermanent thing gives pleasure or real bliss to another impermanent thing is something which is an untruth.
1: Sarvam alaksham alaksham.
0: Everything is one which has no quality, which has no permanence about it.
1: Ini em ini yeritiga manam pochadaku veelu avutundi pochadaku veelu kaadu ini ide.
0: What is this? How can we describe it? How can we compare it with something else? It is not possible. This is this.
1: ఇది ఇంకొక ఒక పుష్పము అనేటువంటి రీతిగా మనం చెప్పేటప్పుడు వీలు కాదు. ఇప్పుడు పుష్పంగా ఉండొచ్చును కానీ కొన్ని నిమిషములకు వాడిపోవచ్చును, మరికొన్ని గంటలకంతా రాలిపోవచ్చును, మరికొన్ని దినములకంతా కూడా
2: చలించిపోవచ్చును, అనగా భిన్నమై శూన్యమైపోవచ్చును.
0: We cannot even describe it by comparing it with some other flower or by naming it with the name of another flower, because it may now look like a flower. A little later it will fade away and it will cease to be a flower and it will drop out and will not be a flower.
2: Kanuka manavudante evaru? Manavudu manavude. Manavudanaga kevalam manavatvanni vahinchadamani chin okka drishtilo manu manavatvanni bhoovistunnam. మానవుడనగా నా అజ్ఞానము నా లేకుండా నా వర్తించడం, అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి తత్వమునికే మానవత్వం పేరు వచ్చింది. ఇది దైవత్వం ప్రత్యేకంగా మనము కేవలం ఒక ఆర్జించడం కానీ లేక సాధించడం కానీ వీలు కాదు. మన మానవత్వంలోనే దైవత్వం ఉండుంటున్నది. కనుకని దైవం ప్రత్యేకంగా లేదు, మన మానవత్వంలోనే మ్యాన్కైండ్ అనేటువంటి దాన్ని ప్రత్యేకించి మనము వినియోగ పెట్టినప్పుడు ఇందులోనే దైవత్వం ఉంటుంది. యూనిటీ అనేటువంటిది అన్ని జీవులు ఎందుకు ఈశ్వర సర్వభూత అన్నట్టుగా సర్వులు ఎందుకు అటువంటి పవిత్రమైనటువంటి జీవశక్తి ఉందనే ఉన్నది.
0: హౌ కెన్ వి డిస్క్రైబ్ మ్యాన్? వి కెనాట్ సే దట్ మ్యాన్ ఇస్ సంథింగ్ ఎల్స్. మ్యాన్ ఇస్ మ్యాన్. మ్యాన్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. వి థింక్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ హాస్ ది అపియరెన్స్ హూ హాస్ ది ఫామ్ ఆఫ్ మ్యాన్ ఇస్ మ్యాన్. This is not right. Manava. Manava means that one who has no equals, one who has divine knowledge in him is Manava. That will be the description of man. If we describe man as one who has divine knowledge and who has no ignorance, we will come to the conclusion that divinity is in man. Divinity does not exist distinctly and separately. Divinity is part and parcel of man who should be without ignorance and divine knowledge.
2: Prema Swarupulara, Shruti Maha Vichitramayana Kuntiri. He is Shruti Yandu, Anayetu Kota. జీవరాశులు ఉండినప్పటికీ ఒకని యొక్క ముఖము మరొకరికి ఏమాత్రం కూడా ఉండటం లేదు. ఇన్ని రకములైనటువంటి స్వరూపాన్ని సృష్టించడం లోపల ఎంత విచిత్రమైనటువంటి స్థితితో నిర్వహించుకోవటం చేత సత్యం మనకు ఉపకరిస్తుంది.
0: క్రియేషన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. క్రియేషన్ ఇస్ సంథింగ్ విచ్ హస్ నో పారలల్. ఫర్ ఇన్స్టెన్స్ వెన్ సో మెనీ పీపుల్ ఆర్ క్రియేటెడ్, వన్ ఫేస్ డస్ నాట్ రిజెంబుల్ అనదర్. సో మెనీ ఫేసెస్ ఆర్ ఆల్ అన్లైక్ ఈచ్ అదర్. That there are so many faces, no two of which are like each other, is an extraordinary situation and is a peculiar characteristic of creation.
2: Amto into vedamaina untundali kani rendu mukhamulu samanamainatundi mukhamulu manamu ye naatikunu manam vetti sadhinchalemu.
0: We can never find two faces which are identical in all respects. There is always some small difference or other between one face and another.
2: Kaduka ivi chana chanamulu kudunu మార్పు చెందుతూ అవి అవిగానే ఉంటున్నాయి కానీ అవి మరొక పదార్థం కోరికగా ఉండటం లేదు.
0: వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ హియర్ ఈ ఆల్దో దీస్ థింగ్స్ ఇన్ క్రియేషన్ ఆర్ చేంజింగ్ ఫ్రమ్ వన్ మోమెంట్ టు అనదర్ మోమెంట్, యట్ నో సింగిల్ థింగ్ ఇన్ క్రియేషన్ వైల్ ఇట్ చేంజెస్ విల్ బికమ్ సిమిలర్ అండ్ ఐడెంటికల్ టు ఎనీథింగ్ ఎల్స్.
2: సర్వం శూన్యం శూన్యం.
0: సర్వం శూన్యం. ఎవ్రీథింగ్ ఈజ్ వానిషింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్.
2: ఇప్పుడు మనము ఇన్ని వేలాది జనములను చూస్తున్నాము, కానీ ఇవి ఎంతవరకు మనం చూడగలము? కొంతకాలం మాత్రమే చూడగలము. తదుపరి మన దేహమునే మనం చూడలేకుండా పోతున్నాము. ఇవన్నీ ఇప్పుడు క్షణంలో మించి వలే మించి తదుపరి ఒక విధమైనటువంటి శూన్యంగా మనకు గోచరిస్తూ ఉంటున్నాయి.
0: We now look at so many faces, thousands of faces. How long are we going to look at these thousands of faces? Only for a temporary time. Thereafter, a time will arrive when we are not able to look at our own face. Within short time, all these faces, like lightning, will disappear into nothing.
2: బాహ్యమునందున్నటువంటి మన దేహము ఈనాడు మనమే చూడలేకుండా పోతున్నాము. కనుక ఆ బాహ్యము యొక్క స్వరూపము ఇప్పుడు మనకు శూన్యంగా ఉంటున్నారు.
0: We have a certain form when we are young and when we are in childhood. But as we grow, that form changes and we are not able to look back and see the form which we had in our childhood.
2: ఇప్పుడు యవనంలో ఉన్నటువంటి యొక్క ఈ దేహమును వార్ధక్యంలో మనకు ఏమాత్రం కనిపించటం లేకుండా పోతుండాలి.
0: The body which we have in the youth, that is going to change as we grow older. In our old age, we will not have the same form and same body as we have in our youth.
2: ఎంత శ్రమ పడినప్పటికీ నీవు తిరిగి మన యొక్క ఈ యొక్క యవన దేహాన్ని మనం వార్ధక్యంలో చూడలేము.
0: Whatever struggle you may go through, whatever attempt you may make, you can never in your old age look back and see
2: ది యంగ్ బాడీ విచ్ యు హావ్ పాస్డ్ త్రూ. కనుక బాల్యంలో యవనము, యవనంలో వార్ధక్యం కూడా నువ్వు ఇమిడి ఉన్నటువంటి ఈ జీవితము ఏది సత్యమని నిర్ణయించగలము.
0: సో ఇన్ ది హోల్ లైఫ్ వైల్ దేర్ ఇస్ చైల్డ్హుడ్, వైల్ దేర్ ఇస్ అడల్ట్హుడ్, వైల్ దేర్ ఇస్ యూత్ అండ్ ఓల్డ్ ఏజ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ది ట్రూత్ ఆఫ్ అవర్ లైఫ్? హౌ కెన్ వి డిటర్మిన్ విచ్ ఫార్మ్ రియల్లీ కరస్పాండ్స్ టు అవర్ లైఫ్?
2: కదిలిపోయినటువంటిది తిరిగి వాపసు రావడానికి వీలు కాదు.
0: What has gone by is not possible to come back again.
2: కనుక ఇప్పుడు ఉన్నటువంటిది భవిష్యత్తులో మనం చూడలేము.
0: What there is at present cannot be seen by us and recognized by us in future.
2: కనుక మనం భవిష్యత్తులో ఉండేటువంటి ఒక దానిని మనం జాగ్రత్తలో మనం ఏమాత్రం కూడా అనుభవించడానికి వీలు కాదు.
0: Therefore, what we are going to have in future, we can never experience right at the present moment.
2: కనుక past, past, forget the past. జరిగిపోయినటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి.
0: సో వీ షుడ్ రిగార్డ్ ది పాస్ట్ యాజ్ ది పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్. వీ మస్ట్ గివ్ అప్ వాట్ హాస్ గాన్ ఇన్ ది పాస్ట్.
2: జరిగిపోయినది మనకు వాపసు రాదు. ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ మనం తిరిగి తెచ్చుకోలేము.
0: వాట్ ఎవర్ యూ మే డూ, వాట్ ఎవర్ అటెంప్ట్స్ యూ మే మేక్, వాట్ హాస్ గాన్ బై, వాట్ ఈస్ పాస్ట్ కెనాట్ బి బ్రాట్ బ్యాక్ అగైన్ యాజ్ ప్రెసెంట్.
2: రాబో అనగా భవిష్యత్తును మనం ఏమాత్రం కూడా గుర్తించి స్థిరంగా మనం అనుభవించడం సంసిద్ధులం కాము. అది స్థిరం లేదు.
0: What is going to come to us in future is something which we cannot understand and which we cannot experience. There is no permanent knowledge in us about what is going to come to us in future.
2: Unna kaalamulo pavitruga avinchukuneetundi prayatnaniki koonipovali.
0: So in that context, the present, whatever time we are living in, we must make an attempt to make it a sacred time.
2: Prakruti yokka nalakalaku పారమార్థికం యొక్క భావములకు భిన్న భేదములు కలవు.
0: దేర్ ఆర్ డిఫరెన్సెస్, మార్కెట్ డిఫరెన్సెస్ బిట్వీన్ వాట్ హ్యాపన్స్ ఇన్ నేచురల్ కండిషన్స్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ అరౌండ్ అస్.
2: పారమార్థికములకు ప్రకృతికి ఉన్నటువంటి భిన్న భేదములను మొత్తం మనం విచారించినప్పుడు మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇఫ్ యూ మేక్ అన్ అటెంప్ట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్, వీ కెన్ సీ ది డిఫరెన్సెస్ బిట్వీన్ నేచర్, ది ఎన్వైరన్మెంట్ వాట్ ఎగ్జిస్ట్ అరౌండ్ అస్ అండ్ దిస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ అట్మాస్ఫియర్.
2: బాలుడు యువకుడు కావటము, యువకుడు వార్ధక్యుడు కావటము, ఇది లోక సహజం.
0: ఇట్ ఈస్ అ న్యాచురల్ థింగ్ దట్ అ బాయ్ గ్రోస్ ఓల్డర్ బికమ్స్ అ యూత్, ది యూత్ గ్రోస్ ఓల్డర్ అండ్ బికమ్స్ అన్ ఓల్డ్ మ్యాన్.
2: లోక సంబంధమైన విద్యలన్నీ కూడా బాలులకు మొట్టమొదట బోధించి, తదుపరి ఉన్నత క్లాస్ అయినటువంటి యొక్క యువకులకు బోధించి, తదుపరి వార్ధక్యమైనటువంటి యొక్క జీవితంలో కూడా వారి ద్వారా ప్రపంచం యొక్క అధికార స్థానాన్ని మనం అందుకుంటున్నాం.
0: We know that we give what is needed in this world, what you may call worldly education to young people. Young people acquire that. Then they grow older. And when they grow older, as a result of their education, they occupy positions of responsibility and learn for themselves.
2: కానీ పారమార్థిక విద్య అతిది కాదు.
0: But spiritual education is not of that kind.
2: సాయి మొట్టమొదటి పెద్దలను పట్టారు.
0: Sai at first got hold of the older people.
2: వారికి నేర్పవలసినటువంటి విద్యలన్నీ ఇప్పుడు నేర్పించారు.
0: He did teach them whatever they have to be taught.
2: అక్కడ నుంచి యువకుల దగ్గరికి దిగారు, కాలేజీలు స్థాపించారు.
0: Then he descended from these older people to the younger people, to the youth, and he established colleges and gave them education.
2: యువకుల నుంచి బాల వికాస్, బాలుల కింద చేరారు.
0: From the young people he has descended down to still younger children, the Balavikas children.
2: లోక విద్యను బాలును, యవన్ను వార్ధక్యమైనటువంటి స్థితి లోపల దానిని అనుభవించడం జరుగుతుంది. పారమార్థిక విద్య లోపల వార్ధక్యము, యవనము, బాల్యం, ఈ మూడింటి ఇట్లా దిగుతూ ఉంటుండాలి. దీనిని పురస్కరించుకుని పురాణంలో కూడా ఉన్నటువంటి అంతరార్థాన్ని ఎడమ వైపు నుంచి వారు రాస్తుంటారు.
0: While in regard to worldly education, we go from a child, a boy, to the youth and then to the old age. In regard to spiritual education, it is the reverse. We start with the old people, then we come to the young people, and then we come to children. It is in this context which is known in Quran that people who follow Quran right from the left to the right.
2: హిందువులు ఈ విధంగా రాస్తే మామూలు ఈ విధంగా రాస్తూ వస్తున్నారు.
0: While Hindus write from left to right, Mohammedans write from right to left.
2: హిందువులు ఈ విధంగా ముఖమును కడిగితే మామూలు ఈ విధంగా కడుగుతున్నారు.
0: While the Hindus wash their face from upwards downwards, the Mohammedans wash their face from downwards to upwards.
2: ఇందులో ఏమాత్రమూ తప్పు లేదు. ఏ వేదము ఎట్టి అంతరాత్మను బోధించినదో అట్టి అంతరాత్మనే కురాన్ కూడా బోధించింది. ఖురాన్ వేదములు బోధించినటువంటి దానిని బైబిల్ కూడా బోధించింది. ఈ ఖురాన్ బైబుల్ వేదం అనేటువంటి దాంట్లో ఏమాత్రం కూడా భేదం లేదు. ఆచరణలు మాత్రమే భేదములు అనుభవిస్తూ కేవలం మాది గొప్ప అని వ్యక్తిగతమైనటువంటి అహంకారములకు అజ్ఞానములకు గురి అయి మానవులు అల్లకల్లోలములకు గురి చేస్తున్నారు తప్ప నిజంగా దైవత్వంలో ఉన్నటువంటిది ఒక్కటే. దీనికి ఓన్లీ వన్ గాడ్ అని చెప్పాను. ఇట్ ఓన్లీ ప్రెజెంట్. ఇట్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. దీనికి ఓన్లీ వన్ part of humanity. There is only one religion, religion of love. ఈ యొక్క సత్యాన్ని మనం సర్వ మతముల యొక్క సారంగా మనం తీసుకుని మన జీవితాన్ని ప్రవేశపెట్టి తద్వారా జగత్ కళ్యాణములకు సమాజ సేవలకు కంకణం పెట్టాలని కూడా సాయి యొక్క ఆశయము.
0: There is nothing wrong in one group of people doing the other way while another group of people doing the reverse way. What has been taught in Veda is also taught in Quran. What has been taught in Veda and in Quran is also taught in the Bible. What the essential contents of the Veda, the Quran and the Bible are one and the same. We have to realize as a result of the common content of these things that there is only one God. That God is the omnipresent God. There is only one language and that language is the language of the heart. There is only one caste, that is the caste of humanity. There is only one religion, and that is the religion of love.
2: ఈ పవిత్రమైనటువంటి దైవత్వము కేవలం జాతి మత కుల భేదములకు ఏమాత్రం కొన్ని పట్టుబడినటువంటిది.
0: Such sacred divinity is something which by distinction between caste or religion or individuals one can get it. It is not possible to realize this sacred divinity by making differences between castes and groups of people.
2: ఇది సర్వుల హక్కు, సర్వులు కూడా భగవంతుని బిడ్డలే.
0: This is the right of everyone and all people, all individuals are children of God.
2: కనుక అట్టి మానవ సోదరత్వాన్ని, దైవ పితృత్వాన్ని అభివృద్ధి గావించుకునేటువంటి ప్రయత్నమే సాయి సంస్థల యొక్క ముఖ్య ఆశయము.
0: It is the primary ambition, primary duty of all the Sai organizations to promote such brotherhood of humanity, brotherhood of mankind and fatherhood of God.
2: నియంగా ఈనాడు అన్ని దేశముల వారు ఈ భారతదేశంలో కలిసిమెలిసి అందరు కూడా ఒక సాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి యొక్క తత్వంలో అనుభవిస్తున్నారంటే నిజంగా ఇది కేవలము దేశముల యొక్క భేదమా, హృదయముల యొక్క భేదమా, లేక ప్రేమ యొక్క భేదమా అని విచారించినప్పుడు మన హృదయములు ప్రేమ యొక్క భేదములే తప్ప దేశములలో ఏమాత్రము భేదం లేదు.
0: Today, really, if we see so many people from so many different countries sitting together and addressing themselves as brothers and sisters of the Sai family, then we have to ask ourselves, where do the differences come from? Do the differences come from different countries? Do the differences come from different ideas? Or do they come from different hearts? No, they do not come from different countries or different ideas or different hearts. They simply come from differences which the individual creates for himself.
2: స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఒక్కటి ఉంటే ప్రపంచాన్ని మనం బంధించవచ్చు.
0: If one enjoys selfless love, it is possible for that individual who has selfless love to have the entire world in his hand.
2: అట్టి పవిత్రమైనటువంటి ప్రేమను మనము వెడమార్గం పట్టించి లౌకికమైనటువంటి మోహ అనురాగముల చేత దీన్ని బంధింపజేసి మనకు మనమే కేవలము ఒక విధమైనటువంటి బంధంలో చిక్కుకుంటున్నాం.
0: బట్ బై టర్నింగ్ సచ్ సెల్ఫ్లెస్ లవ్ ఇంటు లవ్ విచ్ ఇస్ ఇండివిజువల్ ఇంటు లవ్ విచ్ బికమ్స్ అటాచ్డ్ విత్ అటాచ్మెంట్ అండ్ బికమ్స్ లస్ట్, that is the kind of thing which we are doing out of the selfless love, and we bind ourselves by turning selfless love into love with attachment.
2: Love and not lust is the essence of happy life.
0: It is love that takes you to happy life. It is not the lust that gives you happy life.
2: My colleague Vijay said, love lives by giving and forgiving, self lives by getting and forgetting annaru. Nijamga manamu marchipotani kani mana jeevithanni gurtinchukolekapotani kani swarthame deeniki venibhutanga untundali.
0: Our college student has told us that love lives by giving and forgiving, self lives by getting and forgetting.
2: ప్రతి మానవుడు కూడాను సుఖములు దుఃఖములు కాని జనన మరణములు కాని ఉన్నామని భావించుకోవటం కేవలం ఒక పొరపాటు లేక బలహీనత.
0: ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, ఎనీ ఇండివిజువల్ టు థింక్ దట్ హీ హాస్ డిస్టింక్ట్లీ సారో అండ్ ప్లెజర్, దట్ హీ హాస్ డెత్ అండ్ బర్త్, టు డిస్టింగ్విష్ బిట్వీన్ దీస్ థింగ్స్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ క్వైట్ రాంగ్.
2: కేవలం శరీరములకు మాత్రమే బర్త్ డేలని డెత్ డేలని మనం భావిస్తున్నాము, ఆచరిస్తున్నాము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ ది బాడీ, ఇన్ రిగార్డ్ టు ది బాడీ దట్ వి టాక్ ఆఫ్ ఎ బర్త్ అండ్ ఎ డెత్ అండ్ వి సెలబ్రేట్ ఎ బర్త్ డే on a day of death.
2: కాని శరీరము నీవు కాదు అనే సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
0: But you have to recognize and understand the truth that the body is not you, is not identical with you.
2: శరీరాన్ని నీవు ఆధారంగా చేసుకొని శరీరాన్ని నీవు అనుభవించుకునేటువంటి నిమిత్తమై నీవు ఈ యొక్క జగత్తునందు ఒక ఆకారము ఉపాధి ధరించావు.
0: Body is only a support for you. Body is only a container for you. And you have taken this body as a container for yourself so that in this world you may use the body as a container for purposes of living.
2: Divyatma Swarupulara. శరీరము కలిగినటువంటి సంబంధ బాంధవ్యములు క్షణభంగురమైనటువంటివి. శాశ్వతమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ మాత్రమే.
0: Divyatma Swarupas, the kind of relationships that come between one body and another, they are very temporary and they are changing. True and permanent relationships are only between the Atma, one and another Atma.
2: Adi prema. A prema na puraskarinchukoni a love is called living love.
0: That love is called prema. And that is why in that context we say love is God. Live in love.
2: Ee vidhamainatundi satyanni manam puraskarinchukoni mana jeevithanni ankitam cheyadaniki leka aacharinchadaniki samaja sevanu pondadaniki kuda konni rakamaina prayatnam chesinappudu kramakramina aatmagatvam anedi manaku ప్రోత్సహించక తప్పదు.
0: When one makes attempt to understand these things and one makes an attempt to use these sacred sayings in his connection with the fellow human beings and in the society, gradually in that sadhana you will certainly see the divine truth.
2: అనేక మందికి తెలియనటువంటి విషయం కాదు. కొత్త వాళ్ళు రావడం చేత మరొక పర్యాయం కూడా దీన్ని చెప్పక తప్పదు. ఇది నా చెయ్యి అంటున్నాం, ఇది నా తల అంటున్నాం, నా కాలు అంటున్నాం, నా కడుపు అంటున్నాం, నా మనసు అంటున్నాం, నా బుద్ధి అంటున్నాం, నా చిత్తం అంటున్నాం. కానీ ఇది నా చెయ్యి, నా కాలు, నా మనసు, నా బుద్ధి, నా చిత్తం అంటే నేను ఎవరు అనే విధానం ఎవరైనా ప్రశ్నిస్తున్నారా, విచారిస్తున్నారా?
0: This is not a new thing, but I like to restate it because there are many new people here. We say, this is my hand. We say, this is my head. We say, this is my leg. But only we are saying that this head belongs to me, the leg belongs to me. Is anyone making an enquiry? Who I am? Who am I? Who owns this head, the leg and the hand?
2: ఇది నా కచ్చి పనిగా, కచ్చి వేరుగా ఉంది, నేను వేరుగా ఉంది. అదేవిధంగా ఇది నా దేహం అంటే దేహం వేరు, నేను వేరుగా ఉండాలి కదా.
0: When we say, this is my kerchief, it is obvious that the kerchief is separate, distinct, and I am distinct. The two are quite different things. So also, when I say, this is my body, it means the body is different and I am different. I and the body cannot be identical when I say, this is my body.
2: కనుక మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ, దేహం లేని తత్వములు ఎందు అన్నింటి ఎందు కూడా నేను అనేటువంటి యొక్క తత్వం ప్రత్యేకించి ఉంటుండాలి. ఆ ప్రత్యేకించినటువంటి నేనే నేను.
0: సో ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది మైండ్ ఆఫ్ ది బాడీ అండ్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ ఎవ్రీథింగ్ దెన్ యూ సే దిస్ ఇస్ మైన్ ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ ఇట్ ఈస్ దట్ ఐ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ బట్ నాట్ ఐడెంటికల్ విత్ ఎనీ ఆఫ్ దెమ్ దట్ ఈస్ ది ఐ.
2: ఐ ఎక్కడ ఉంది అంటే ఒక ప్రత్యేకించినటువంటి ఒక స్థానంలో కాదు, సర్వత్రా ఉంటుంది అది ఐ.
0: Where is this I? This I does not exist in some located place, specific place. This I is present everywhere.
2: ఇప్పుడు ఈయపై ఎవరు ఉంటే అతను ఐ అంటున్నాడు, భగవంతం ఎవరు ఉంటే అతను ఐ అంటున్నాడు, చల్లా సుబ్బరాయుడు ఎవరంటే ఐ అంటున్నాడు. చల్లా సుబ్బరాయుడు, ఈయపై, భగవంతుడు ప్రత్యేకించినటువంటి రూపనామంతో ఉండేటప్పటికీ నేను అడిగినటువంటి ఒక ప్రశ్నకు ముగ్గురు నుండి కూడా ఐ ఐ అనేటువంటి సమానంగానే వచ్చింది. కనుక ఐ చెదరివే.
0: If we ask a question, who is TFI? Mr. TFI replies, I. If we ask a question, who is Bhagavantam? Bhagavantam will say, I. If I ask a question, who is Challa Subrayudu? Challa Subrayudu will say, I. Here, although the form of TFI, of Bhagavantam, of Challa Subrayudu is different, what is common to all these distinctly, apparently different forms is I. I is present everywhere.
2: కేవలం రూపనామములు మనం కేవలము ఒక లక్ష్యంలో ఉంచుకుని దీనికి ఆధారమైనటువంటి ఐ అనేటువంటి యొక్క దీనిని మనం పురస్కరించుకొని వెతకడానికి ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం ఏర్పడినవి.
0: ది స్పిరిచువల్ అటెంప్ట్ అండ్ ది స్పిరిచువల్ పాత్ ఈస్ ఇంటెండెడ్ టు మేక్ యూ రికగ్నైజ్ ది నేమ్ అండ్ ఫామ్ ఈస్ ఓన్లీ ఎన్ అవుట్ వర్క్ ఎక్స్టర్నల్ కంటెంట్ ఫర్ యూ టు సెర్చ్ ఫర్ ది ఐ విచ్ ఇస్ కామన్ టు ఆల్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. Name and form vary from one eye to another eye.
2: ఆ నిజమైనటువంటి యొక్క నేను అనేటువంటిది నీతి నియమములతో కూడినటువంటి గుణములతో ఉన్నటువంటిది.
0: That true I, which is common to different names and forms, it is something which is associated with discipline, with good control and moral ideas.
2: నీతి నియములే లేకపోతే మానవత్వం ఏమాత్రము ఇక్కడ గుర్తించడానికి వీలు కాదు.
0: Without morality and discipline, it is not possible for us to recognize the true human nature.
2: Kani ee naadu durashtavasattu nenu anetindi ahankaranni pentukune nimittame neeti niyamalanu manti kalipu vestunnaru.
0: But unfortunately today, in order that you may promote the ego which is associated with this I, people are sacrificing morality, sacrificing discipline.
2: మన ప్రాచీన మహర్షుల యొక్క మార్గాన్ని అవలంబించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు నీతి నియమం అనేది మనకు ప్రధానమైనటువంటి నేత్రములుగా ఉంటున్నాయి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫాలో ది పాత్ దట్ హస్ బీన్ లేడ్ డౌన్ బై అవర్ ఎన్సెస్టర్స్ బై అవర్ రిషీస్ దెన్ ఇట్ బికమ్స్ నెసెసరీ ఫర్ అస్ టు హ్యావ్ దీస్ టూ కంట్రోల్స్ ది కంట్రోల్ ఆఫ్ మొరాలిటీ అండ్ ది కంట్రోల్ ఆఫ్ డిసిప్లిన్.
2: ఈ నీతి నియమములు అనేటువంటి దాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటి కేవలం ఒక ప్రకాశవంతమైనటువంటి జీవితంగా తేజోవంతమైనటువంటి జీవితంగా జరగడానికి వీలుగా ఉంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి అటాచ్ సఫిషియంట్ ఇంపార్టెన్స్ టు మొరాలిటీ అండ్ టు డిసిప్లిన్ దట్ అవర్ లైఫ్ కెన్ గ్రో అండ్ దట్ అవర్ లైఫ్ కెన్ ప్రాస్పర్ అండ్ మూవ్ అబౌట్ యాజ్ అన్ ఐడియల్ లైఫ్.
2: దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు తమసోమా జ్యోతిర్గమయ అన్నారు. నా ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క తమస్సును దూరం చేసి ప్రజ్ఞాన శుద్ధాన విజ్ఞానం అనేటువంటి యొక్క తేజస్సును అనుగ్రహించమని ప్రార్థిస్తూ వచ్చారు.
0: It is in this context that our Upanishad said, Tamasoma Jyotirgamaya, lead me from darkness unto light, give me wisdom and light, and I am in darkness and ignorance.
2: Janadhanyamul dalgi dharma gunam gunna santati yedane chintayundu.

0: ఈ రకంలో అయినటువంటి విచారణ మనం చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి అంతరాత్మ ఏమిటి? ధనమున్నటువంటి వానికి ఆ సిద్ధం లేదు, సిద్ధం ఉన్నటువంటి వానికి ఆ ధనం లేదు. ఏదో ఒక లోపం మానవత్వంలో కనిపించినప్పుడే వాడు పవిత్రమైన దివ్యత్వాన్ని వెతకడానికి తగిన ప్రయత్నం
1: సరిచేస్తారు. And who has affluence, and he may have good qualities, yet he will be feeling sorry that he has no children. For one who has had education, and who is well educated and well versed in all shastras, yet he will be suffering, feeling sorry that he has no appointment, he has no job. For a man who is poor, and for a man who has no health, he will have plenty of children. What is the moral of this? Something or other is always lacking. Man is always feeling sorry while he has many things, yet he feels that he hasn't got something or other.
0: Nasukar labhite sukham. Sukham nunchi manaku sukham labhinchadaneti satyanni ప్రపంచానికి కాగే నిమిత్తమై కష్టమనేటువంటి మనకు సుఖం అందించేటువంటి ప్రధానమైనటువంటి యొక్క మిత్రులుగా భావించాలనేటువంటి యొక్క అంతరార్థాన్ని కూడా ఈ కష్టములు ఈ నష్టములు మనకు ప్రబోధిస్తూ వచ్చాయి.
1: హ్యాపీనెస్ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, దట్ హ్యాపీనెస్ విల్ కమ్ ఓన్లీ అవుట్ ఆఫ్ పెయిన్ అండ్ స్ట్రగుల్ ఈస్ ద ట్రూత్ విచ్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇన్ దిస్ వరల్డ్. And people should learn by the fact that it is only by struggling and by going through pain that one can attain happiness is a truth which we should learn from our experience.
0: మనిషికి అనేక చెట్లు అడ్డుపడుతూ ఉంటాయి.
1: For good, there are always many obstacles.
0: మంచి వజ్రానికి కట్టింగ్స్ లేకపోతే దానికి విలువ రాదు.
1: A good diamond will not shine unless it is cut.
0: విలువైనటువంటి బంగారము కాచి నిప్పులో వేసి చిత్తులో వేసి కొట్టి సాగబెరికినప్పుడే అది పవిత్రమైన ఒక నగలుగా తయారవుతుంటున్నారు.
1: గోల్డ్ డస్ నాట్ బికమ్ ఎ జ్యువెల్ అన్లెస్ యూ పుట్ ది గోల్డ్ ఇన్ ఫైర్ అండ్ యూ గివ్ ఇట్ ది నెసెసరీ బీటింగ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బికమ్ ఎ జ్యువెల్.
0: కనుక మనం మంచి కార్యంలో ప్రవేశించినప్పుడు అనేక రకమైనటువంటి నష్టములు కష్టములు నిందలు నిట్టూరములు మనకు అడ్డు తగలవచ్చును. కానీ దీనిని లక్ష్యం చేయకుండా మన యొక్క లక్ష్యాన్ని వదలపెట్టకుండా సుఖములకు పొంగక దుఃఖములకు కృంగక మన యొక్క లక్ష్యాన్ని మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం పట్టడమే దీనికి దీక్ష అని దీన్నే తపస్సుని కూడా చెప్పారు.
1: When we take a good path, when we want to do a good thing, and when we want to achieve something good, yes, many obstacles will come, many difficulties will come, many troubles will come, but one should not be elated with some temporary success. One should not sink when he finds obstacles and difficulties. Without sinking when there are obstacles, without being elated when there is a transient success, one should firmly stick to his objective and reach his destination without swerving from the good path which he has undertaken.
0: అడిగిన ఫలములు అందించేటువంటి యొక్క కల్పము వృక్షంగా మారింది, కోరిన కోరికలను తీర్చేటువంటి యొక్క కామము ధేనుగా మారింది, రత్నములు అందించేటువంటి రత్నాకరుడు ఉప్పు నీరుగా వెళ్ళాడు.
1: That tree which gives the fruits which you desire, that has become a kalpavruksha. That cow which gives you all that you want has become a kamadhenu. That ocean which gives you the salt, that has become the ratnakara.
0: కనుక మంచిలో చెడ్డ చెడ్డలో మంచి ఉంటుండాలి. కేవలము చెడ్డ కేవలము మంచి జగత్తులో మనము నిర్ణయించడానికి వీలు కాదు.
1: What we learn from this is that there is good in bad, that there is bad in good. In this world, it is not possible to see extremely isolated good only or isolated bad only.
0: ఇందులో మంచి చెడ్డ అనేటువంటి దాన్ని వేరు చేయడం ఎవరి తరం కూడా కాదు.
1: Here, it is not possible for anyone to separate the good from the bad.
0: కష్ట సుఖములు రెండును కలిసియుండు, దీని విడదీయని ఎవరి వశము కాదు. కష్టము సుఖము అనేటువంటి దాన్ని మన వెతకడానికి ప్రయత్నం చేయటంలో సాధ్యం కాదు. సుఖము ప్రత్యేకముగా నేను చూడబోము, కష్టము ఫలించేది సుఖం బట్ అందరూ అన్నారు.
1: Pain and pleasure always come together. It is not possible for anyone to separate them from each other. There is nothing in this world which is an isolated pleasure only. Only when pain is suffered and is sacrificed, that becomes pleasure.
0: Divyatma Swarupulara, ఈనాడు స్వామి యొక్క గోల్డెన్ జూబ్లీ అనుకోని, ఈనాడు జన్మదినోత్సవం అనుకోని, మీరు ఆనందంగా ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి సత్సంగంలో మీరు కూడి ఆడి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కానీ స్వామి యొక్క జన్మదినోత్సవం చేసుకోవడం స్వామికి ఏమాత్రం ఇష్టం లేదు. స్వామి జన్మదినం ఏనాడు ఏనాడు దివ్యత్వం అనేటువంటి మీ హృదయంలో విరిసింపజేసి ప్రకటింప చేస్తారో అదే స్వామి యొక్క జన్మదినంగా మీరు భావించుకోవాలి. స్వామి స్వామి స్వామి స్వామిని స్వామి నిమిత్తమే మీరు ప్రేపరాడుతూ స్వామి ఆశయాన్ని మీరు ఆచరణలో పెట్టకపోయినప్పుడు స్వామి జన్మదినం చేసుకుని కూడా ప్రయోజనం లేదు. కనుక మీరు ఆచరణలో పెట్టి ఈ ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధం ఏనాడు మీరు జరుపుతారో అదే స్వామి యొక్క జన్మదినంగా మీరు భావించుకుని ఆనందించాలని నేను ఆశిస్తున్నాను.
1: Divyatma Sarupas, you are celebrating this occasion by calling it the Golden Jubilee. You are celebrating the occasion by calling it the birthday of Swami. Maybe you are in this divine company. You are sitting in the divine company of so many people and you are enjoying this divine company and celebration. But Swami does not like the celebration of his birthday. Swami does not approve of the celebration of his birthday. What is his birthday? His birthday will be one when divinity is firmly established in your heart and when you put such divinity into practice, and then only that will give satisfaction to Swami. That will be Swami's birthday and not mere celebration of a day like this.
0: దేవుణ్ణి పూజించడము జీవుణ్ణి బాధించడము భక్తి కానే.
1: టు పెర్ఫార్మ్ పూజ టు ది గాడ్ అండ్ టు గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ హార్మ్ టు ఇండివిజువల్ జీవస్, దట్ కెన్ నాట్ బి భక్తి అండ్ డివోషన్.
0: జీవుణ్ణి ప్రేమించినటువంటి వాడే దేవుణ్ణి కూడా ప్రేమించడానికి వీలవుతుంది. కానీ దేవుణ్ణి పాత్రం ప్రేమించి జీవుణ్ణి ప్రేమించినప్పుడు అది నిజమైనటువంటి ప్రేమ కాదు, అది సరైనటువంటి ప్రేమ అని చెప్పడానికి వీలు లేదు.
1: వన్ హూ కెన్ లవ్ హిస్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ అలోన్ కెన్ లవ్ గాడ్. It is not possible, it is impossible for anyone merely to love God and hate his fellow beings.
0: దేవుణ్ణి ప్రేమించగోరినటువంటి వారు మొట్టమొదటి జీవుని ప్రేమించడం నేర్చుకోవాలి.
1: One who wants to love God and develop faith in God should first learn to love his fellow human
0: beings. మానవులైనటువంటి జీవుణ్ణి ప్రేమించడానికి చేతగానటువంటి మానవుడు అనంతమైనటువంటి యొక్క దేవుణ్ణి ప్రేమించడం చేతన ఎట్టవుతుంది?
1: That individual who cannot show love to a fellow human being who is just like him, how can he show any love to God who is infinity?
0: కనుక మొట్టమొదట జీవులను ప్రేమించడము ప్రప్రథమంలో నేర్చుకుని దాని నిమిత్తమే మనం సమాజ సేవలో కంకణం కట్టి మన సేవను మనం కలపడానికి కొనుక్కోవటము, సేవకుడై నాయకుడు కావడానికి తగిన ప్రయత్నం చేయటము ఆధ్యాత్మిక మార్గంలో అత్యవసరమైనటువంటిది.
1: The first thing which we have to learn is to show prema and love to the jivas, to the human beings, and then thereby show love to the entire society, which is only a conglomeration of human beings. By that method, one can follow the principles of God. That is how one can show love to God.
0: ఆధ్యాత్మిక మార్గంలో అనంతమైనటువంటి దేశములకంతా కూడా ఆధ్యాత్మిక స్థానములను అనుభవింపజేసినటువంటి యొక్క అధ్యాపకులుగా ఉన్నటువంటి ఈ భారతదేశం.
1: Of all the countries, our country, Bharat, is one which at one time held the leadership in the spiritual area and has made all other countries follow the lead given by our country.
0: కానీ ఉపాధ్యాయ స్థానం అలంకరించినటువంటి భారతదేశం నందు ఈనాడు పరదేశమును అనుకరించేటువంటి యొక్క ప్రయత్నం చూడుకున్నామంటే నిజంగా ఇది చాలా అవమానకరమైన విషయం.
1: బట్ అవర్ కంట్రీ విచ్ అట్ వన్ టైమ్ స్టూడ్ యాజ్ అ లీడర్, స్టూడ్ యాజ్ అ టీచర్ ఇన్ స్పిరిచువల్ మ్యాటర్స్ ఫర్ ఆల్ అదర్ కంట్రీస్, ఇస్ టుడే వీఆర్ అండర్టేకింగ్ టు ఫాలో అదర్ కంట్రీస్. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ డిప్లోరబుల్.
0: మానసిక శాంతి అనేటువంటిది దానికనక వస్తువాహన లేదు.
1: మ్యాన్స్ పీస్ డస్ నాట్ రెస్ట్ ఇన్ హిస్ వెల్త్, does not rest in his affluence and does not rest in his material possessions.
0: Janakaraka vastuvahami gende shanti undinatlate ee inni desham nunchi ikkunna mana bharat deshaniki shanti shanti shanti ani shantini pondhe nimittamai inta mandi enduku ee vidhanga praapartu vastunnaru.
1: If peace could be obtained from wealth, affluence and prosperity, why is it so many people from wealthy countries, from affluent countries are coming to this country asking for peace of mind?
0: భయంకరమైనటువంటి దుర్గుణములు హృదయంలో దాచుకొని శాంతి శాంతి అని పైన మాత్రం ఉచ్చరించినంత మాత్రం మనకు ఏమాత్రము శాంతి లభించదు. అస్తమును అనుభవము ఉంచుక అరచుంటుందరు శాంతి శాంతి అని చంద్రదేరక కలిగి కూడా చంద్రదారు శాంతి సుఖములు.
2: Keeping frightfully bad qualities suppressed in one's own heart, how is it possible for you to enjoy peace at all? It is not possible. You hold an atom bomb in your hand, show it out and call for peace. You cannot hold an atom bomb in your hand and say, I want peace, I want peace.
0: కనుక శాంతి అనేటువంటిది వెలుపల ప్రపంచంలో మనకు చిక్కడానికి వీలు లేదు. మన హృదయంలోనే ఉన్నది శాంతి. అటువంటి అంతర్దృష్టిని మనం అభివృద్ధిగా ఉంచుకొని మన హృదయంలో ఉన్నటువంటి శాంతిని మనం వెలుపల దాంతో ఆనందించడానికి ప్రయత్నం చేయడం ఈ ఆధ్యాత్మిక మార్గం యొక్క అంతరార్థం.
2: Peace is something which you cannot purchase outside. Peace is something which has to be promoted within your heart. It has to be grown in your heart. You cannot acquire it from outside.
3: మనము ఈనాడు ఏదో శాంతి శాంతి అనుకున్నటువంటి శాంతి స్థిరమైనటువంటి శాంతి కాదు, సత్యమైన శాంతి కాదు, తాత్కాలికమైనటువంటి శాంతి.
0: నిజమైన శాంతి మనలో ఉన్నది కానీ మన వెలుపల లేదు.
2: Today, what we regard as peace is not true peace, is not peace which will be permanent. What you are regarding as peace is very temporary and transient.

Gabadani,

0: ఈశావాస్యం ఇదం జగత్తు అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్, ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సంగ్ అనగా చిదానందము, ఆత్మానందము.
1: శం మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్?
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.

0: అనాది కాలము నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనను వెంటాడుచు, మన కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
1: Since ancient times, it is only the sacred principle, the sacred one of the divine love, which is haunting us, which is after us, which is responsible for the sustenance of our life.

0: embodiments of love.
1: Guru అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాక్యం అనుసరించేటువంటిది.
0: Guru is the one who treads along the path of truth. He is the truth himself.
1: Vahe Guru.
0: Only one Guru.
1: ఇద్దరు కాదు.
0: Not two.
1: ఒకరు అంతర్గురువు, ఒకరు బహిర్గురువు కాదు.
0: Not one inner Guru, another external Guru.

0: ప్రేమ స్వరూపులారా, ప్రేమ అన్నది ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం కాదు, అది కాదు ప్రేమ.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, లవ్ డస్ నాట్ మియర్లీ మీన్ లవింగ్ ఈచ్ అదర్.
0: హృదయాన్ని ఇచ్చి హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
1: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.

0: మధురభావం వేది? మన దేశమందన్నా మాతృభావం కన్నా మాన్యమేది?
1: వాట్ ఈస్ ది నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్ ఆఫ్ భారత్? కెన్ దేర్ బి ఎనీ అదర్ గ్రేటర్ ఫీలింగ్ అదర్ దాన్ ద ఫీలింగ్ టువర్డ్స్ మదర్?
0: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
1: హీ ఈస్ రియలీ లక్కీ వన్ ఇఫ్ యూ ద రిసిపియంట్ ఆఫ్ మదర్స్ లవ్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు దేనిని ఆశించినా ఆశించకపోయినా ప్రేమను మాత్రము మీరు వదలకండి.
1: వాట్ ఎవర్ యూ సీక్ ఆఫ్టర్, నెవర్ గివ్ అప్ దిస్ లవ్.

وَلِلَّهِ